శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 12వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 26వ తేదీ ఆదివారం శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:05 దాటి 50 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు.

0: इति सूर्याष्टकम्।
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: భారతదేశంలో క్యాథలిక్ చర్చ్ చరిత్ర చాలా ప్రాచీనమైందనే చెప్పాలి. అపోస్తలుడు సెయింట్ థామస్ దక్షిణ భారతదేశంలో 7 చర్చిలు నిర్మించారని క్రైస్తవ చరిత్ర చెబుతుంది. గోవా, కేరళ, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో క్యాథలిక్ జీవన శైలి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి అటువంటి ఒక క్యాథలిక్ మరియు ఢిల్లీలోని అతి పురాతనమైన చర్చ్ గురించి ఈరోజు అర్చనలో మాట్లాడుకోబోతున్నాం ఈ భక్తి గీతం తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అర్చనలో ఈరోజు ఢిల్లీలోని ఒక క్యాథలిక్ చర్చ్ గురించి మాట్లాడుకోబోతున్నామని చెప్పాను కదా. ఎస్, మరి ఆ చర్చే శ్యామప్రసాద్ ముఖర్జీ మార్గ్లో చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ నుండి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న సెయింట్ మేరీస్ చర్చ్. చాలా బిజీగా ఉండే ప్రాంతం అది. గజిబిజి రోడ్లు, హారన్ సౌండ్లు, వీటి నుండి అలా ఈ చర్చ్ వైపు వెళ్తూ ఉంటే ఒక ప్రశాంతమైన వాతావరణానికి దగ్గరవుతూ ఉంటాం. చుట్టూ చెట్లు, పక్షుల కిలకిలలు, నిశ్శబ్దం ప్రార్థనకి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఎంతసేపు అక్కడున్నా ఇంకా ఎంతోసేపు ఉండాలనిపిస్తుంది. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

సెయింట్ మేరీస్ చర్చ్ 1865లో విలియం కీగన్ చేత నిర్మించబడింది. 4.25 ఎకరాల ప్రాంగణంలో ఉన్న ఈ చర్చ్ ఢిల్లీలో అతి పురాతనమైన చర్చ్ అన్నమాట. ఈ చర్చ్కి ఇప్పుడు ఉన్న ష్రైన్ వెనుక ఒక చిన్న కథ ఉంది. 1723లో ఈ ప్రాంతంలో ఒక చర్చ్ నిర్మించబడగా 16 సంవత్సరాలకి అది కూల్చివేయబడిందిట. కొన్ని సంవత్సరాల తర్వాత మరో చర్చ్ నిర్మించారు, కానీ అది కూడా 1857 తిరుగుబాటులో కూల్చివేయబడిందిట. ఆ తర్వాత అది 1865లో నిర్మించబడి అప్పటి నుండి పునర్నిర్మాణాలు అందుకుని ఇప్పుడు ఉన్న రూపం దాల్చుకుంది. ఇక్కడ భక్తులను ఆకర్షించే విషయాల్లో ఇక్కడ ఉన్న చిత్రలేఖనాలు ఇంకా దీని నిర్మాణ శైలి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. మరి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఢిల్లీలోని సెయింట్ మేరీస్ చర్చ్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ అర్చనలో. ఈ చర్చ్ లోపలికి వెళ్ళగానే అక్కడున్న మేరీ మాత చిత్రలేఖనం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. యేసుక్రీస్తు మరియు సెయింట్ జేవియర్ విగ్రహాలు కూడా ఇక్కడి ప్రత్యేకత అనే చెప్పాలి. అంతేకాదు, సెయింట్ జేవియర్ విగ్రహం దగ్గరే మేరీ మాత క్రీస్తుని తన చేతిలోకి తీసుకుని ఆత్మీయంగా హత్తుకున్న విగ్రహం ఒకటి ఉంటుంది. ఆ తల్లిలోని ప్రేమ భక్తుల్ని కట్టుబడేస్తుంది. ఎంతసేపైనా అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఆ మాతని. అదే ఆవిడ మాయా.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

4 ఎకరాల ప్రాంగణంలో నిర్మించబడ్డ ఈ సెయింట్ మేరీస్ చర్చ్ ఒక నిర్మాణ కళాఖండం అనే చెప్పాలి. ఈ చర్చ్ని ఇటాలియన్ రోమన్స్క్యూ శైలిలో నిర్మించారు. ప్రధాన ద్వారం కాకుండా అనేక ప్రవేశ ద్వారాలు కూడా ఉంటాయి. మొదటి అంతస్తులో ఉన్న మేరీమాత విగ్రహాన్ని చేరుకోవడానికి బెల్ టవర్ నుండి నిర్మించిన మెట్ల మార్గం సహాయపడుతుంది. అంతేకాదు, ఈ చర్చ్ అద్దాల మీద ఉన్న పెయింటింగ్స్ క్రీస్తు జీవిత చరిత్రని బోధిస్తాయి. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సెయింట్ మేరీస్ చర్చ్లో ప్రతిరోజు సేవ ఉదయం 6:30 ప్రారంభం అవగా శీతాకాలంలో 7 గంటలకి ప్రారంభమవుతుంది. క్రిస్మస్ టైంలో అలాగే ఈస్టర్కి దేశ విదేశాల నుండి జనం ఇక్కడికి వస్తుంటారు. ఎప్పుడు వెళ్ళినా మనసుకి ప్రశాంతత ఇచ్చే ఈ సెయింట్ మేరీస్ చర్చ్కి క్రిస్మస్ టైంలో వెళ్తే మాత్రం ఘనంగా జరిగే ఆ వేడుకలు మనకి ఓ మంచి అనుభూతిని కలిగిస్తాయి. చాందినీ చౌక్ మెట్రో స్టేషన్కి దగ్గరగా ఉన్న ఈ చర్చ్ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు ఇంకా చాలానే ఉన్నాయి. అవే రెడ్ ఫోర్ట్, జామా మస్జిద్, మహాత్మా గాంధీ పార్క్, సెయింట్ జేమ్స్ చర్చ్, సెయింట్ స్టీఫెన్స్ చర్చ్ కూడా. మరి మీరు ఈ చర్చ్ని దర్శించుకోవాలని, ఆ మేరీ మాత క్రీస్తు ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇది ఈనాటి అర్చన. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7 గంటలు దాటి 26 సెకండ్లు.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సాయంత్రం వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోల్దోవా, నార్త్ మెసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటన ముగించుకుని ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో 3 యూరోపియన్ దేశాలతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలపరచడం, పరస్పర ఆసక్తిగల రంగాల్లో సహకారాన్ని విస్తరించడం లక్ష్యంగా రాష్ట్రపతి ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఈ పర్యటన సందర్భంగా ముర్ము ఆయా దేశాల అధ్యక్షులతో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. వ్యాపార వేదికలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రవాస భారతీయులతో సంభాషించారు. రొమేనియాలోని బుకారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిస్ట్ స్టడీస్ నుంచి రాష్ట్రపతి గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. ఇది భారత్ రొమేనియాల మధ్య పెరుగుతున్న విద్యాపరమైన, ప్రజల మధ్య సంబంధాలను ప్రతిబింబిస్తుంది. ఈ పర్యటనలో ఆమె భారత వేగవంతమైన ఆర్థిక వృద్ధి, సాంకేతిక పురోగతి, ప్రపంచ సహకారం పట్ల ఉన్న నిబద్దతను పునరుద్ఘాటించారు. అలాగే వాణిజ్యం, ఆవిష్కరణలు, విద్య, డిజిటల్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పటిష్టమైన భాగస్వామ్యాలను ప్రోత్సహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రతి రాష్ట్రము, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో ముచ్చటిస్తారు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని 74 వైబ్రాంట్ గ్రామాలను కవర్ చేస్తూ వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 గత నెల 4 నుండి 30వ తేదీ వరకు 2 దశల్లో నిర్వహించారు. 300,000కు పైగా యువత దేశవ్యాప్త ఆన్లైన్ క్విజ్ పోటీ ద్వారా ఇందులో పాల్గొనే వారిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొనేవారు స్థానికులతో కలిసి నివసించేవారు. అలాగే స్వచ్ఛతా డ్రైవ్లు, ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సులు, యువ సమ్మేళనాలు, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, మినీ మోడల్ పంచాయతీ సిమ్యులేషన్లు, స్థానిక కళాకారులతో పరస్పర సంభాషణలు, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడం వంటి కార్యకలాపాలు చేపట్టారు. దేశ సరిహద్దు ప్రాంతాల సామాజిక ఆర్థిక పరిస్థితులు, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ది ఆకాంక్షలపై ఈ కార్యక్రమంలో దృష్టి సారించారు. నా యువ భారత్ ద్వారా అమలు జరుగుతున్న వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం భారతదేశ సరిహద్దు గ్రామాలను దేశపు మొదటి గ్రామాలుగా పరిగణించాలనే ప్రధానమంత్రి దృక్పథాన్ని సాకారం చేయడానికి, వికసిత్ భారత్ ప్రయాణంలో వాటిని క్రియాశీల భాగస్వాములుగా చేయడానికి రూపొందించబడింది. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడంతో సీజేపీ ఆందోళన విరమించింది. పరీక్ష

0: విధానంలో సంస్కరణలు, పేపర్ లీకేజీలను నివారించే చర్యలపై డిమాండ్ల గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ నిన్న సీజేపీ ప్రతినిధి బృందంతో 3వ విడత చర్చలు జరిపారు. నిన్న న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేపీ నడ్డా మాట్లాడుతూ, నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, వారిపై ఎటువంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదనే సీజేపీ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఒకవేళ ఏవైనా ఎఫ్ఐఆర్లు నమోదైతే వాటిని ఉపసంహరించుకుంటామని నడ్డా తెలిపారు. నీట్ యూజీ పేపర్ లీకేజీ తర్వాత ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే అంశంపై స్పందిస్తూ, ప్రభుత్వానికి పూర్తి సానుభూతి ఉందని, నిబంధనలకు లోబడి గరిష్ట నష్టపరిహారం అందజేస్తామని నడ్డా తెలిపారు.
1: FIR की कॉपी भी इनको हम देंगे और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है. जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा, इस बात को हम लोगों ने माना है. कंपनसेशन अकॉर्डिंग टू द रूल्स एंड रेगुलेशंस व्हाटएवर मैक्सिमम विल बी पॉसिबल दैट विल बी गिवन टू देम.
0: ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందాలు నిర్దేశిత గడువులోగా అమలవుతాయనే నమ్మకంతో సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఆందోళన ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.
2: तमाम मांगे जो हमारी थी वो मान ली गई है, तो हम इमीडिएट इफेक्ट से प्रोटेस्टर्स से रिक्वेस्ट करते हैं कि आप विड्रॉ करें, पीसफुली अपने घर वापस जाएं और आगे की जो भी हमारी रणनीति होगी या बातचीत होगी उससे हम आपको अवगत कराएंगे.
0: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కొత్త విద్యాశాఖ మంత్రి కానున్నారు. తన ప్రస్తుత శాఖలతో పాటుగా విద్యామంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను కూడా జోషికి కేటాయించారు. జోషి ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గం నుండి ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాను తక్షణమే అమల్లోకి వచ్చేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. రేపు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈ బిల్లు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024ను సవరించాలని కోరుతోంది. దీనిని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెడతారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే కేసుల్లో కఠినమైన శిక్షలు విధించడానికి, అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న న్యూఢిల్లీలో లఘు ఉద్యోగ భారతి ఫార్మా సదస్సు 2026ను ప్రారంభించారు. భారత ఫార్మాసిటికల్స్ రంగం నూతన ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూ, ఉపాధిని కల్పిస్తూ, అందుబాటు ధరల్లో ఆరోగ్య సంరక్షణను అందిస్తూ, ప్రపంచ నాయకత్వాన్ని బలపరుస్తూ, దేశ నిర్మాణానికి ఒక మూల స్తంభంగా నిలుస్తోందని నడ్డా పేర్కొన్నారు. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్లో భారత్ జింబాబ్వేను 90 పరుగుల తేడాతో ఓడించి సిరీస్లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. కొత్త T20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ సాధించిన తొలి సిరీస్ విజయం ఇది. భారత్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 18వ ఓవర్లోనే కేవలం 129 పరుగులకు ఆలౌటైంది. మహారాష్ట్ర, ఒడిశాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి

వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఒడిశా, కర్ణాటక, తెలంగాణల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మూడు దేశాల పర్యటన ముగించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో

0: ఆస్ట్రేలియాలో జరిగిన రెండవ మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15 దాటి 35 సెకండ్లు. మీరిప్పుడు ఇది మన చట్టం శీర్షికన గృహహింస నుండి మహిళల పరిరక్షణ ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు కార్యక్రమంలో డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస నుండి మహిళల పరిరక్షణ, ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం విజయభాస్కర్ రెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా అసలు గృహహింస నుండి మహిళల పరిరక్షణ అంటే ఏమిటి?
1: ముఖ్యంగా మన భారతదేశ సమాజం లోపల 140 కోట్ల మంది జనాభా ఉన్నారండి. దానిలోపల 50% కంటే ఎక్కువ మహిళలే ఉన్నారండి. అయినప్పటికీ కూడా మహిళలు చాలా సందర్భాల్లో గృహంలో 4 గోడల మధ్య బయటకి చెప్పుకోలేనటువంటి బాధపడుతున్నారు. వారు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అసలు ఎందుకు పడుతున్నారో తెలియదు, దేనికోసం పడుతున్నారో తెలియదు. ఇవన్నీ కూడా గుర్తించి మన భారత ప్రభుత్వం వారు 2005 లోపల ఒక చట్టం తీసుకొచ్చారండి. దాని పేరే మన గృహహింస నుండి మహిళల పరిరక్షణ చట్టం అని అంటామన్నమాట. ఈ యొక్క చట్టము యాక్చువల్గా 26 అక్టోబర్ 2006 నుండి కూడా అమల్లోకి వచ్చిందండి. ఆమోదించబడింది మాత్రం 2005 లోపల. ముఖ్యంగా ఈ చట్టం వచ్చిన తర్వాత మహిళలు అనేక విధాలుగా కూడా వాళ్ళు రిలీఫ్ పొందుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మహిళలకి ఈ చట్టము ఒక వరము లాంటిది అని చెప్పి చెప్పవచ్చు. చాలామందికి చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే ఎవరితోటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, తర్వాత ఎందుకు పడుతున్నారు, తర్వాత దానికి కౌన్సిలింగ్స్. ఈ ముఖ్యంగా ఈ యొక్క చట్టం లోపల ఏంటంటే గొప్పతనము, వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో దానికి గురించి ఇప్పుడు మన చట్టం డైరెక్ట్గా పెడితే వాటికి కౌన్సిలింగ్స్ కానీ తర్వాత ఇది కానీ ఉండదు. కానీ ఈ చట్టం లోపల గొప్పతనం ఏంటంటే వాళ్ళు పిలిచి మాట్లాడటము, జడ్జి గారు, తర్వాత దానికి సంబంధించిన ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అంటామన్నమాట, వ్యక్తులు, దానికి సంబంధించిన అధికారులు పిలిచి మాట్లాడటం, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయటం, దానికి ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత శిక్షలు అవన్నీ కూడా వస్తాయన్నమాట.
0: మీరు అంటున్నట్టు మహిళలకి ఒక వరంగా చెప్పుకోవచ్చు అన్నారు. చట్టం ప్రకారం చట్టపరంగా ఏమేమి హక్కులు ఉన్నాయి?
1: ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఒక గృహం లోపల అనేక మంది మహిళలు ఉంటారండి. భార్య ఉంటుంది, తల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లెలు ఉంటుంది, సహజీవనంతో ఉండే మహిళ కూడా ఉంటారు. అలాగే ఇతర కుటుంబ సభ్యులు అంటే పెళ్ళైన విధవ చెల్లెలు కానీ అక్క కానీ అట్లా రకరకాల వేరే మహిళలు కూడా ఉంటారు. వీరి లోపల ఎవరు అయినా సరే ఒక మహిళ ఇంకొక మహిళతోటి ఇబ్బంది పడుతుంటే కూడా ఆ మహిళ మీద ఈ మహిళ కేసు పెట్టచ్చండి. అంటే అత్తగారి మీద కోడలు పెట్టవచ్చు, కోడల మీద అత్తగారు కూడా పెట్టవచ్చు. కానీ ముఖ్యంగా ఈ యొక్క చట్టము మహిళలకు సంబంధించిందండి. కానీ ఒక మగ వ్యక్తి మళ్ళీ ఈ చట్టాన్ని ఆశ్రయంగా తీసుకుని కేసు పెట్టడానికి ఉండదు. కేవలం మహిళలు మాత్రమే కేసు పెట్టడానికి ఉంటుంది. అంటే భర్త మీద పెట్టచ్చు, భర్త తరపు బంధువుల మీద పెట్టచ్చు, అలా పెట్టచ్చు. ఒక భర్త భార్య మీద కేసు పెట్టడానికి గృహహింస చట్టం పనికిరాదండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఇందాక అన్నట్టుగా ఈ గృహహింసలోపు ఎన్ని రకాల హింసలు ఉంటాయంటున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే శారీరక హింస, తర్వాత మానసిక హింస, తర్వాత లైంగిక హింస, అలాగే ఆర్థిక హింస, ఇట్లా రకరకాల హింసలు ఉంటాయండి. అవన్నీ ఏంటంటే కొన్ని కొన్ని బయటికి చెప్పుకోలేము. శారీరక హింస కానీ అంటే ఏదో ఫిజికల్ అబ్యూస్ కానీ, ఇమోషనల్ అబ్యూస్ కానీ, వెర్బల్, ఒక్కొక్కసారి ఏంటంటే చేష్టల ద్వారా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు మహిళల్ని, భర్త కానీ అక్క కానీ. ఇంటి లోపల ఒక అక్క ఉంది, తమ్ముడున్నాడు, అక్క తమ్ముడి మీద కూడా పెట్టచ్చండి కేసు. తమ్ముడు వచ్చి బెదిరిస్తుంటాడు, ఒక భర్త మీదే పెట్టాలని కాదు కేసు. ఎవరైనా సరే ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు వాళ్ళ ద్వారా అన్బేరబుల్, ఎప్పుడైతే వాళ్ళు భరించలేని పక్షం లోపల ఆ యొక్క సమస్యని, ఆ హింసని భరించలేకపోతే అప్పుడు వాళ్ళు ఈ యొక్క గృహహింస కింద రక్షణ పొందే అవకాశం ఉంటుందండి. అలాగే ఈమె ఇందాక మనం అనుకుంటే వెర్బల్ అబ్యూజ్ అని చెప్పేసి, ఇమోషనల్ అబ్యూజ్, లైంగిక హింస అంటే ఇది ఏంటంటే ఒక భర్త తాగి వచ్చేసి ఇష్ట, కొన్ని కొన్ని మనము ప్రసార మాధ్యమాల ద్వారా చెప్పలేము కొన్ని కొన్ని విషయాలు. ఆ స్త్రీలు కూడా బయటికి చెప్పాలంటే ఇబ్బంది పడతారు, అందుకని చెప్పేసి వాళ్ళకి

0: ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫీసర్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాంఘిక సంక్షేమ అధికారి వారి కార్యాలయం లోపల ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం లోపల సాంఘిక సంక్షేమ అధికారిని ఉంటారనమాట. వాళ్ళు ముఖ్యంగా మహిళలే ఉంటారు. అయితే అప్పుడు ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు భర్త కానీ ఏమైనా ఇబ్బంది పెడుతూ ఉంటే దానికి వారు ఇది చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళు పోయి చెప్పుకుంటారు లేడీస్ కాబట్టి, వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. తర్వాత అతను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, తర్వాత ఎట్లా హింస పెడుతున్నాడు అనేది వాళ్ళకి చెప్పడం. అలాగే ఆర్థిక హింస, ఆర్థిక హింస అనేటప్పటికీ ఇప్పుడు ఏమవుతుందంటే డౌరీ తీసుకురమ్మని, సరిపోలేదు ఇంకా డౌరీ ఇంకా తీసుకురండి, లేకపోతే ఇంకా నాకు అది కావాలి ఇది కావాలి, బండి కొనివ్వండి లేకపోతే కారు కొనివ్వండి లేకపోతే అది చేయండి ఇది చేయండి అని హింస పెడుతున్నాడు అనుకోండి, ఇది కూడా ఆర్థిక హింస కిందకి వస్తుంది. అదే ఎకనామిక్ అబ్యూస్ కిందకి మనం భావించడం జరుగుతుందన్నమాట. వీటన్నిటిలో ఎటువంటి హింస జరిగినా సరే వారు మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చండి. మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాను ఇదని చెప్పిన పక్షం లోపల అవతల పార్టీ వారిని కూడా పిలిచి వారితో మాట్లాడి వారికి సమస్య అవిధ కుదిర్చి వారికి ఒక సమస్య దూరం చేయడానికి పరిష్కారం చేస్తారు. వారికి సఖీ సెంటర్ అని ఉంటుంది, సఖీ అనేది ఒక సెంటర్ ఉంటుంది, అక్కడికి పంపిస్తారు, అక్కడ వారికి తగినంత సహాయం చేస్తారు. వాళ్ళకి అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడితే, ఎక్కడ ఆ భర్త గారింట్లో ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడితే కూడా వారికి ఆ సఖీ సెంటర్ లోపల ఇమీడియట్గా కొంత రిలీఫ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే అక్కడ ఉండడానికి కానీ, తిండికి కానీ, లేకపోతే వారికి ఏదైనా శిక్షణ ఇవ్వటం, కుట్టు మిషన్లో కానీ ఏదైనా కొవ్వొత్తులు తయారు చేయడం, అలాంటి వాళ్ళ చిన్న చిన్న వాటి లోపల వాళ్ళకి తరిఫీదు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా దేశం అలాంటివి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ దీంతో చేయటం జరుగుతుందండి.
1: మీరు చెప్పినట్టు వాళ్ళు నాలుగు గోడల మధ్య ఉంటారు, బయటకు చెప్పుకోలేరు, ఎవరి ద్వారా న్యాయ వ్యవస్థని అప్రోచ్ అవ్వాలో తెలియని వారికి చట్టపరంగా అంటే లీగల్ హెల్ప్ లైన్ లాగా ఏమైనా ఉందా? ఇమీడియట్గా వారికి న్యాయపరమైన సేవలు, సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏదైనా ఆస్కారం ఉందా చట్టంలో?
0: 100 ఉంటుంది, దానికి పోలీసులకి ఫోన్ చేసిన పక్షంలో అది ఒక రకమైన ప్రొటెక్షన్ వస్తుంది. అలాగే 181 అనేది ఉంటుందండి, 181 కూడా ఫోన్ చేసి చెప్పచ్చు, ఉమెన్ సపోర్ట్ అనమాట 181 అనేది. అలాగే 1091 ఉమెన్ హెల్ప్ లైన్, ఇట్లా ఈ మూడు నెంబర్లు ఉన్నాయన్నమాట. ఈ మహిళలకి వాళ్ళ ఇంటి లోపల సమస్యకి హింసతోటి ఇబ్బంది పడుతుంటే ఇమీడియట్గా 100 లేకపోతే 181 లేకపోతే 1091 ఈ మూడు నెంబర్లకు కూడా కాల్ చేసిన పక్షం తక్షణ సహాయం, తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
1: సార్, మీరు చెప్పినట్టు 2005 భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా మహిళలకు హక్కులు తీసుకురాబడ్డాయి. దానికి ముందు ఎలాంటి పద్ధతులు ఉండేవి, రిలీఫ్ మెజర్స్ ఏమైనా ఉన్నాయా?
0: ఈ చట్టం రాకముందు చాలా చట్టాలు ఉన్నాయండి మహిళలకి. అయితే ఏమవుతుందంటే ముఖ్యంగా 4-5 చట్టాల గురించి చెప్తాను. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 వచ్చింది, అలాగే టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 వచ్చింది, అలాగే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ వచ్చింది 1961, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్, ఇట్లా రకరకాల చట్టాలు ఉన్నాయండి. అయితే ఈ చట్టాల ద్వారా కూడా వాళ్ళు రిలీఫ్ పొందేవాళ్ళు మహిళలు, కాకపోతే కనుక చాలా లేట్ అవుతుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఇప్పుడు ఏదైతే మనం హింసలు చెప్పుకున్నామో వాటికి సరైన డెఫినేషన్ వాటిల్లో లేదు, అందుకని చెప్పేసి ఈ చట్టం ప్రత్యేకంగా తీసుకోవడం జరిగిందనమాట. తర్వాత ఏంటంటే రిలీఫ్ కూడా మీకు ఇమీడియట్గా ఇది జరుగుతుంది. యాక్చువల్గా ఇది సివిల్ దీని కిందకు వస్తుంది. ఎప్పుడైతే కనుక కోర్టు వారు ఒక ఆర్డర్ పాస్ చేస్తారో ఆ ఆర్డర్ ఇంప్లిమెంట్ జరగనంత వరకు సివిల్ మ్యాటర్ అండి. ఆర్డర్ పాస్ చేశారు, దాన్ని వాళ్ళు పాటించడం లేదంటే అప్పుడు క్రిమినాలిటీ స్టార్ట్ అవుతుందండి. అంటే ఇది క్వాసీ క్రిమినల్ కింద భావించబడుతుంది అనమాట. అంటే సగం క్రిమినల్ సగం సివిల్, కానీ చట్ట ప్రకారం ఇది పూర్తిగా సివిల్ మ్యాటరే. సాధారణ ఇక్కడ ఇంకో డౌట్ కూడా రావచ్చు, సివిల్ మ్యాటర్స్ పోలీస్ స్టేషన్ లోపల ఎంటర్టైన్ చేయకూడదు కదా, మరి దీన్ని ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు అని. అంటే సివిల్ మ్యాటర్ చేయకూడదు, అది వాస్తవమే, మామూలు పోలీస్ స్టేషన్లో చేయకూడదు, ఇది మహిళా పోలీస్ స్టేషన్ అనమాట. మహిళా పోలీస్ స్టేషన్లో ఇక్కడ మనం పోలీస్ స్టేషన్ అంటే మహిళా పోలీస్ స్టేషన్ అనుకోవాలి, అంతే తప్పించి జనరల్ పోలీస్ స్టేషన్ అనుకోకూడదు అనమాట. మహిళా పోలీస్ స్టేషన్లు దీనికోసమే స్థాపించబడ్డాయి, మహిళల యొక్క రక్షణ కోసం స్థాపించబడ్డాయి. ముఖ్యంగా ఏంటంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే లీగల్ కౌన్సిలింగ్ కానీ తర్వాత కోర్టు వరకు వెళ్ళడం, తర్వాత పిలిపించడం, మాట్లాడడం కానీ చేయడం వరకు సివిల్ మ్యాటరే ఉంటుందండి. తర్వాత కోర్టు వారు ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఆ ఇంప్లిమెంటేషన్ లోపల కనుక ప్రతివాదులు స్పందించకపోతే అప్పుడు క్రిమినాలిటీ స్టార్ట్ అవుతుందండి.
1: చట్టపరమైన హక్కులు వారికి కల్పించింది చట్టం.
0: అవునండి.
1: అయితే లా ఆఫ్ ది ల్యాండ్ అంటారు. ఇప్పుడు నేను భారతదేశంలో కాకుండా ఆ భార్యాభర్త కావచ్చు, మీరు ఎవరైతే కేసు విషయమై వారు విదేశాలకు ప్రయాణం చేసినప్పుడు అక్కడ రోహింసకు గురవడం ఏదో జరిగింది, మళ్ళీ తిరిగి దేశం తిరిగి వచ్చేసారు, ఆ విషయమై మెన్షన్ చేస్తూ నేను భర్త వల్ల కానీ వారికి సంబంధించిన బంధువుల్లో కానీ నేను ఇలా ఇబ్బందికి గురయ్యాను అని ఏదైనా కోర్టును ఆశ్రయిస్తే దానికి ఏమైనా?
0: ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకున్నారు, అమెరికా వెళ్ళిపోయారు, అక్కడ గృహహింసకి బాధితులయ్యారు, వాళ్ళు అక్కడే ఉండి ఉంటుంటే కనుక అక్కడ లోకల్ వాళ్ళ దీంట్లో లా ఆఫ్ ది ల్యాండ్, అక్కడ వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు ఇండియాకు వచ్చేసి ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ చట్టం కింద వాళ్ళు రక్షణ పొందవచ్చు. అప్పుడు ఏంటంటే ఏమైనా కోర్టుకు వెళ్ళేసి రక్షణ ఉత్తర్వులను పొందవచ్చు, అంటే ప్రొటెక్షన్ ఆర్డర్స్ తీసుకోవచ్చు కోర్టు ద్వారా. అలాగే నివసించే హక్కు అంటే రైట్ ఆఫ్ రెసిడెన్స్, అలాగే ఆర్థిక సహాయం మానిటరీ బెనిఫిట్ తీసుకోవచ్చు, రిలీఫ్ కూడా పొందవచ్చు అట్లానే. తర్వాత

0: తాత్కాలిక ఆశ్రయం అంటే షెల్టర్ హోమ్స్ అంటూ ఉంటాం అన్నమాట. అవన్నీ కూడా తీసుకునే ఉంటే ఇది అవకాశం ఉంటుంది. అలాగే పోలీసుల సహాయం కూడా తీసుకోవచ్చు ఈ చట్టం ద్వారా. ఎప్పుడైతే కోర్టు వారు ఈ ఆర్డర్స్ ఏదైతే ఇప్పుడు చెప్పానో రక్షణ ఉత్తర్వులు కానీ తాత నివసించే హక్కు, అంటే ఇప్పుడు ఒక భార్య భర్త ఉన్నారండి ఒక ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు తాత, అతను కలిసి ఉండే పరిస్థితి లేదు, కానీ ఆ బయటికి కూడా పోయి ఉండలేరు ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నా వాళ్ళు చూస్తారని ఇది లేదు, తాత పెళ్ళైపోయింది పిల్లలు ఉన్నారు ఇదంతా ఉన్నప్పుడు ఆమెకి రైట్ టు రెసిడెన్స్ అని చెప్పేసి కోర్టు వారు ఆర్డర్ పాస్ చేస్తారనమాట. అంటే భర్త ఉన్న ఇంట్లోపల ఆమె కూడా నివసించే హక్కు. అతను కనుక ఆ ఇంట్లో ఒకటే రూమ్ ఉంది, తల్లి ఉంటారు తండ్రి ఉంటారు అందరూ ఉండాలని పడితే ఆమెకి సపరేట్గా ఒక ఇల్లు దగ్గర లోపల చూడాల్సిన బాధ్యత భర్త మీదే ఉంటుంది. ఆ విధంగా ఆర్డర్ పాస్ చేస్తారు. ఆ ఇంటికి కావాల్సిన కరెంటు బిల్లు కానీ వాటర్ బిల్లు కానీ ఇంటి అద్దె కానీ ఇతనే భరించాలి, ఎవరు భర్తనే భరించాలి, అటువంటి ఆర్డర్ కూడా కోర్టు వారు పాస్ చేస్తారనమాట. ఆ కోర్టు వారు ఆర్డర్ పాస్ చేసినప్పుడు దాన్ని రెస్పెక్ట్ చేయనప్పుడు వాళ్ళు శిక్షార్హులు అవుతారు. అలాగే మానిటరీ రిలీఫ్, ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ ఫీజు కట్టాల్సిన బాధ్యత అతంది, తీసుకెళ్ళి ఒక స్కూల్ ఫీజు ఒకటే కడతాను, నేను బుక్స్ కొనను, తర్వాత యూనిఫామ్ ఇవ్వను, తర్వాత ఇంకా ఇప్పుడు అదొకటే కాదు కదా, ఇప్పుడు వాళ్ళ వైద్య దగ్గర బయటకు వెళ్తుంటారు ఏదో ఇది అవుతుంటుంది, అవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత అతంది అనమాట. వాటన్నిటి కూడా సపరేట్గా ఆర్డర్స్ పాస్ చేయడానికి ఈ చట్టం లోపల వెసులుబాటు ఉంది. అదే మీరు ఇందాక అడిగినట్టు వేరే చట్టాల లోపల అంత క్లారిటీగా లేదనమాట. ఉంది వాటి ఏమని చెప్తారు తప్పించి, అక్కడ మీరు వెళ్తే ఇక్కడ ఏంటంటే వితిన్ 60 డేస్ లోపల క్లోజ్ చేయాలి ఇక్కడ ఇష్యూ వస్తే, అక్కడైతే 10 ఇయర్స్ కావచ్చు 15 ఇయర్స్ కావచ్చు,
1: హక్కులు స్పష్టంగా వెల్లడించారు
0: ఇక్కడ చాలా క్లారిటీగా ఉంది. తర్వాత ఏంటంటే ప్రతి దానికి కూడా ఇక్కడ ఇమీడియట్ రిలీఫ్ మీరు ఇట్లా చేస్తే ఇట్లా ఉంది, ఇట్లా చేస్తే ఇట్లా ఉంది అనేది ఇక్కడ వివరించడం జరిగింది. ఆ మిగతా చట్టాలు అంత క్లారిటీగా అంత ఇదిగా లేదనమాట.
1: గృహహింసకు వ్యతిరేకంగా సామాజిక బాధ్యత గురించి చట్టం ఏదైనా వివరిస్తుందా?
0: ఇక్కడ ముఖ్యంగా ఏంటంటారండి, చాలామంది వారు పల్లెటూరులో కానీ తర్వాత వేరే ప్రాంతాల్లో కానీ లేకపోతే సిటీలో ఉన్న వారికి కూడా చాలామందికి చట్టం గురించి వీటి గురించి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఏంటనేది. ఇందాక మనం హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చాము, తర్వాత ఎక్కడికి వెళ్తే ఏమవుతుందని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు వాటికి ఏంటంటే ముఖ్యంగా దీనికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేయటం అనేది చాలా చాలా ప్రధానం అనమాట. అలాగే బాధితులకి మద్దతు ఇవ్వడం, అంటే ఎవరైతే హింసలకు గురవుతున్నారో వారికి మనం చూసి వారిని ఇచ్చేయటం, తర్వాత ఏంటంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా చాలా చాలా ప్రధానం. అయితే ముఖ్యంగా ఎందుకంటే ఇవన్నీ కూడా ఎందుకు చేయాలి అనంటే మహిళలకు సురక్షితమైన జీవితాన్ని అందించడం ప్రధానమండి. అలాగే హింసను అరికట్టడం, తర్వాత బాధితులకు న్యాయం చేయడం, తాత కుటుంబాల్లో హింసను తగ్గించడం, తాత మహిళా సాధికారత.
1: గృహహింస నుండి మహిళల పరిరక్షణ అంశం గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు విజయభాస్కర్ రెడ్డి గారు, ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.

0: మీరింతవరకు ఇది మన చట్టం శీర్షికన గృహహింస నుండి మహిళల పరిరక్షణ ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

నేడు 26 జులై, ప్రతి భారతీయుడు గుర్తుంచుకోవాల్సిన రోజు. నేటికి సరిగ్గా 27 ఏళ్ల క్రితం 1999 జులై 26న కార్గిల్ యుద్ధం ముగిసి పాకిస్తాన్ సైనికులపై భారత్ సైనికులు విజయం పొందిన రోజు. ఆపరేషన్ విజయ్గా పేరు పెట్టి లైన్ ఆఫ్ కంట్రోల్ నుండి పాకిస్తాన్ సైనికులని తరిమికొట్టిన రోజు. తీవ్రమైన మంచును సైతం లెక్క చేయకుండా వీరోచితంగా పోరాడి శత్రువుల ఎదురుదాడులను తిప్పికొట్టి భారతదేశ ఐకమత్యాన్ని చాటిన రోజు. 1999 మే నెలలో మొదలై 26న ముగిసింది కార్గిల్ యుద్ధం. శ్రీనగర్కి లేహ్కి మధ్య ఉన్న నేషనల్ హైవేని ధ్వంసం చేయాలని ప్రయత్నించిన పాకిస్తాన్ ముష్కరులకి భారత్ సైనికులు తెలివిగా ఒక ప్రణాళిక ప్రకారం బలమైన సంకల్పంతో గట్టిగా సమాధానం చెప్పారు. అనధికారంగా ప్రవేశించిన ప్రతి వ్యక్తిని అక్కడి నుండి తరిమికొట్టి తిరిగి భారతదేశ జెండాను ఎగురవేశారు. మరి ఈ యుద్ధంలో భారత్ దురదృష్టవశాత్తు 530 మంది వీర సైనికులని కోల్పోయింది. దేశం కోసం ప్రాణం కూడా లెక్క చేయకుండా ఆఖరి నిమిషం వరకు పోరాడిన ప్రతి సైనికుడికి భారత్ ఎప్పటికీ రుణపడి ఉంటుంది. వారి ప్రాణత్యాగాలు అజరామరం.

నడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మనా అధివీర పాండ్య వంశాంకుర సింహ గర్జనా అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మనా అధివీర పాండ్య వంశాంకుర సింహ గర్జనా ఒరే జంతుకు కట్టాలి రా శిస్తు నరు కోశావా నీరు పెట్టావా కోట కోశావా కుప్పనూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్య వెతుకుడు తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా అని ఫెళ ఫెళ సంఖ్యళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

చేసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెబడికి వచ్చరా. బడుకు జీవులు భక్కుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల దండ గొడ్డని పన్ను గడతది చూడరా.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:38 దాటి 35 సెకండ్లు. మరి జనరంజని వింటున్నారు. జనరంజనిలో మీరు కూడా మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే మీ పేరు, ఊరు, పాట వివరాలని మాకు వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. మా వాట్సాప్ నంబర్ ఎస్టీడి కోడ్ 040 జత చేస్తూ 2324 0852. ఎస్, మరి ఇలా నంబర్ చెప్పగానే అలా మెసేజ్ చేస్తున్నారు కొంతమంది శ్రోతలు. మా కోసం ఏం సినిమా నుంచి కోరుతున్నారు, మల్లె మొగ్గలు చిత్రం నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ భువనగిరి అర్బన్ కాలనీ నుండి కవిత, కల్పన, కళ్యాణి, క్రాంతి, సత్యం మెసేజ్ చేస్తున్నారు. ఇంకా యశ్వంత్, మహేష్, దీపక్, సాన్విత, రాఘవేంద్ర, షాహీన్, ఆర్యన్ కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి మీ అందరి కోసం మల్లె మొగ్గలు ఈ చిత్రం నుంచి రమేష్ నాయుడు గారి కంపోజిషన్లో, వేటూరి సాహిత్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో జనరంజని. అండ్ జనరంజనిలో మాకోసం భక్త తుకారం చిత్రం నుంచి ఘనాఘన సుందర ఈ పాటని వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. కర్ణాటక నుండి రామకృష్ణారెడ్డి, ఇంకా మల్కాజ్గిరి నుండి శేఖర్, రేఖ, లక్కీ, నవీన్ కుమార్, అలాగే రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మాధవి, మహాలక్ష్మి, ఇంకా యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వేణమ్మ, పద్మశాలి, బాలయ్య, బాబు. ఎస్, మరి

గుడ్ మార్నింగ్ జనరంజని అంటూ మెసేజ్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేస్తున్నారు. భోగ మార్కండేయ, అనిత, నిఖిల్, హర్షతేజ్, ఇంకా హైదరాబాద్ పాపిరెడ్డి కాలనీ నుండి హనుమంతరావు, ఇంకా సికింద్రాబాద్ జ్యోతి కాలనీ నుండి లక్ష్మణ్, మనోరంజని, అనంతలక్ష్మి, శ్రీకర్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే చౌటుపల్లి నుండి హేమలత, విశ్వనాథ్, రాజు, అనూష, సాయ్, కార్తిక్, ఉత్తేజ్, కృష్ణ, మరి వీరందరూ ముద్దుల మేనల్లుడు ఈ చిత్రం నుంచి మా కోసం ఒక పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. మరి మీకోసం ఇదే చిత్రం నుంచి ఒక మంచి పాట వచ్చేస్తోంది. కేవీ మహాదేవన్ కంపోజిషన్లో, సి నారాయణ రెడ్డి రచనలో, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: జనరంజనిలో మా కోసం ముత్యాల ముగ్గు చిత్రం నుంచి ఒక మంచి పాటని వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాపా భూమేశ్వర్, శ్రీశాంత్, చంద్రకళ, ఆనంద్, సరోజ్ని, ఇంకా వనపర్తి నుండి రామయ్య, కార్తిక్, యామిని, శ్రీభవ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే సీతాఫల్ మండి నుండి అనిత, ఇంకా కృష్ణా జిల్లా పెడన నుండి వీర, కనకారావు, పార్వతి, అండ్ కర్ణాటక రాష్ట్రం అలగాపురం గ్రామం నుండి పూర్ణచంద్ర, తేజస్వి, చెన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, హైదరాబాద్ మూసారంబాగ్ నుండి వసుంధర, ఇంకా శ్రీకాకుళం నుండి రవికుమార్ వజ్ర మెసేజ్ చేస్తున్నారు. మీ అందరి కోసం మరి ముత్యాల ముగ్గు నుంచి వచ్చేస్తుంది ఈ పాట. కేవీ మహాదేవన్ కంపోజిషన్ లో, గుంటూరు శేషేంద్ర శర్మ సాహిత్యంలో, పి సుశీల గానంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్, హిందీలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 8:15 దాటి 56 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ జస్టిస్, పబ్లిక్ పార్టిసిపేషన్ అండ్ లీగల్ రెమెడీస్ ఈ అంశంపై డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ నుండి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
1: Bring you a talk on environmental justice, public participation and legal remedies by Shubhrajit

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:30 దాటి 45 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు జనరంజని ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తీయని పాటలతో, సంగీతపు మాధుర్యంతో మీ మనసును నిత్యం రంజింపచేసే మీ అభిమాన కార్యక్రమం జనరంజనికి స్వాగతం. హలో, గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: మీ పేరు?
1: భోగ మార్కండేయ, భూదాన్ పోచంపల్లి మేడం.
0: మార్కండేయ గారు బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నానండి, చెప్పండి.
1: గోపాలుడు భూపాలుడు మూవీనండి, కోటలోని మనగాడ తోటకు వచ్చావా పాట కావాలి మేడం.
0: తప్పకుండా, మీకోసం మీరు అడిగిన మంచి పాట ప్రసారం చేస్తున్నాం.

0: నమస్తే.
1: నా పేరు గోనరండి, వరంగల్ కరీమాబాద్ గుమ్మాలగూడ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: రవి గారు బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నానండి, చెప్పండి ఏం చేస్తున్నారు
1: మేడం? మాకు పిల్లకు
0: తప్పకుండా

0: హలో, నమస్తే, గుడ్ మార్నింగ్.
1: నమస్తే మేడం, బాగున్నారా?
0: చాలా బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను మహారాష్ట్ర కుండలవాడి నాందేడ్ నుంచి సావన్కర్ గంగాధర్.
0: గంగాధర్ గారు మహారాష్ట్ర నుంచి మాట్లాడుతున్నారు?
1: అవును మేడం, చాలా రోజులు నేను చేయకపో.
0: అవునండి, అవును. మీరు మెసేజ్ కూడా చేస్తూ ఉంటారు కదా?
1: చేస్తాను మేడం, ఎప్పుడో టైం ఉన్నప్పుడు చేస్తా ఉంటాను.
0: వింటున్నారా మరి రెగ్యులర్ గా?
1: వింటున్నా మేడం, చాలా మంచి కార్యక్రమం జనరంజని.
0: థ్యాంక్ యూ. చెప్పండి, ఏ పాట కావాలి మరి ఈరోజు?
1: ఈరోజు టాగోర్ నుంచి వానచ్చనంటే వరద వస్తుంది.
0: ఓకే అండి, తప్పకుండా.

0: హలో,
1: నమస్కారం అండి.
0: నమస్తే, చెప్పండి, మీ పేరు?
1: జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్ మాట్లాడుతున్నాను.
0: సుదర్శన్ గారు,
1: అవునండి.
0: ఏ పాట వింటారు ఈ రోజు? మరి
1: నాకు ఆ వందే మాతరం మూవీలో ఆకాశమా నీవెక్కడ అవని పైన ఉన్నా నేనెక్కడ ఈ పాట వినిపిస్తాను.
0: మంచి పాట అడిగారు, వినిపిస్తాం మీకోసం.

పాటలతో జనరంజని నిత్యం మిమ్మల్ని అలరిస్తూనే ఉంటుంది. ఈ సంగీతపు మాధుర్యాన్ని ఇలాగే ఆస్వాదిస్తూ ఉండండి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ని సంప్రదించగలరు.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కుటుంబాన్ని సమర్థంగా నడిపించే తల్లే కుటుంబానికి నిజమైన సీఈఓ అని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో నిర్వహించిన ది సీఈఓ షీ నెవర్ న్యూ షీ వాస్ అనే పుస్తకావిష్కరణ, హైదరాబాద్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంచి పుస్తకాల పఠనం వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని, యువత చెడు సోషల్ మీడియా వ్యసనాలకు దూరంగా ఉండి సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కొత్త విద్యాశాఖ మంత్రి కాబోతున్నారు. తన ప్రస్తుత శాఖలతో పాటు విద్యామంత్రిత్వ శాఖ అదనపు

అధ్యతలను కూడా జోషికి కేటాయించారు. జోషి ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. ప్రవేశాల పోస్టర్ను వీసీ ఆవిష్కరించారు. కోర్సుల వివరాలు, అర్హతలు, ఫీజు సమాచారం యూనివర్సిటీ వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయాభివృద్ది పనుల కోసం రాష్ట ప్రభుత్వం మరో 99.40 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 2023-24 బడ్జెట్లో 50 కోట్లు, 2024-25 బడ్జెట్లో 100 కోట్లు విడుదల చేయగా తాజా కేటాయింపుతో ఆలయ అభివృద్దికి మొత్తం 249 కోట్ల రూపాయల నిధులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే సుమారు 45% పనులు పూర్తయ్యాయని అధికారులు తెలియజేశారు. మహారాష్ట, ఒడిశాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లదాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఒడిశా, కర్ణాటకల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతీ నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో టైం 10:04 దాటి 16 సెకండ్లు. మరి కాసేపట్లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
5: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
4: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఎవర్ గ్రీన్ హిట్స్ విత్ మీ ఆర్జే భవాని. మరి ఎవర్ గ్రీన్ హిట్స్లో ఈరోజు 2010 నుండి 2012 మధ్య రిలీజ్ అయిన సినిమాల నుండి హిట్ సాంగ్స్ వినబోతున్నాం అనమాట. సో మీరు కూడా ఆ హిట్ సాంగ్స్ ఏమైనా వినాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి మీ పేరు, ఊరు అండ్ ఆ పాట వివరాలని మెసేజ్ చేసేయచ్చు. మా వాట్సాప్ నెంబర్ 040 అని ఎస్టీడి కోడ్ని యాడ్ చేస్తూ 2324-0852. గుర్తుందిగా 2010, 2010, 11 and 2012 ఈ ఇయర్స్లో రిలీజ్ అయిన సినిమాలు లోంచి వచ్చిన పాటలు ఏమైనా వినాలి అనుకుంటే మాకు మెసేజ్ చేసేయచ్చు. మరి మీకు

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎస్, మరి 2010, 11, 12 ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాల నుంచి ఏవైనా పాటలు వినాలి అనుకుంటే మా వాట్సాప్ నంబర్ 0402324082కి మెసేజ్ చేయొచ్చని చెప్పాను. సో మనకి మెసేజ్ చేశారు షాపల్లి నుంచి చింతా శ్రీనివాస్, ఇంకా ఆదిపట్ల నుంచి గోపీ కిషన్, ఉమావతి మెసేజ్.

0: చేస్తున్నారు. ఇంకా వీళ్ళు అడుగుతున్న పాట యాక్చువల్లీ డార్లింగ్ మూవీ నుంచి. హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యాకరి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్ కూడా మెసేజ్ చేస్తున్నారు. ఇంకా ఇదే పాట కోసం ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీ నుండి నరసింహరావు, సమిత, హర్షిణి, దీక్షిత, వర్ధిని మెసేజ్ చేస్తున్నారు. మరి మీకోసం డార్లింగ్ మూవీ నుంచి జీవి ప్రకాష్ కుమార్ కంపోజిషన్లో అండ్ ఆయన పాడిన పాట ఒకటి వచ్చేస్తుంది, సాహిత్యం అనంత శ్రీరామ్.
1: Shella.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ లో కలేజా చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. నిజామాబాద్ నుంచి అజీజ్ బాయ్, మతీన్ బాయ్, షేక్ చంద్, ఫరూక్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, రవి, నవీన, రాధిక కూడా మెసేజ్ చేస్తున్నారు. ఇంకా సంతోష్ కుమార్ వెస్ట్ మారేడ్పల్లి నుంచి, ఇంకా భూదాన్ పోచంపల్లి

చంద్ ఫరూక్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే నల్గొండ జిల్లా నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, రవి, నవీన, రాధిక కూడా మెసేజ్ చేస్తున్నారు. ఇంకా సంతోష్ కుమార్ వెస్ట్ మారేడ్పల్లి నుంచి, ఇంకా భూదాన్ పోచంపల్లి నుంచి మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, నాగమణి కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి మీ అందరి కోసం ఖలేజా చిత్రం నుంచి సూపర్ హిట్ ట్రాక్ వచ్చేస్తుంది. సంగీతం మణి శర్మ, సాహిత్యం సీతారామ శాస్త్రి, అండ్ పాడినవారు హేమచంద్ర, శ్వేత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఎవర్ గ్రీన్ హిట్స్ విత్ మీ ఆర్జే భవాని అండ్ స్టూడియో క్లాక్ లో టైం 10:24 క్రాస్ చేసి 20 సెకండ్స్ అవుతుంది. నెక్స్ట్ మరి కొమరం పులి ఈ చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ ఇంకా వారి కుటుంబ సభ్యులు అలాగే ఇదే పాట కోసం మెసేజ్ చేస్తున్నారు. నవీన్, రజిత, కృతిక్ నిర్మల్ జిల్లా నుంచి, ఇంకా యాదాద్రి వలిగొండ మండలం నుంచి, వలిగొండ నుంచి గొల్నేపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, మరి యా ఇంకొంతమంది శ్రోతలు ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ధనరాజ్, ఇంకా సునీత, మరి మీ అందరికోసం కొమరంపులి చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ ట్రాక్ వచ్చేస్తుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324

0: Mano Celerenceli.
1: ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్లో 2010, 11, 12 మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాల నుంచి హిట్ సాంగ్స్ అని వింటున్నాము. సో నెక్స్ట్ మనకి మెసేజ్ చేశారు, 100% లవ్ చిత్రం నుంచి ఒక మంచి పాటని వినిపించండి అంటూ. జోగులాంబ గద్వాల జిల్లా నుండి కె ఆనందరావు, ప్రదీప్ కుమార్, జ్ఞానేశ్వర్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే ఉమ్మడి నుండి దివాకర్, విమల, యష్న మెసేజ్ చేస్తున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి శారద, పూజ, మనోజ్ అమ్మవారి ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే కర్ణాటక రాష్ట్రం నుంచి రామకృష్ణారెడ్డి మెసేజ్ చేస్తున్నారు, నందిపేట నుండి వెంకటేష్, ఇంకా సౌదీ అరేబియా నుంచి నవీన్ కుమార్. ఎస్, మరి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు కూడా ప్రపంచంలో ఎక్కడున్నా వినొచ్చు అనమాట మా ప్రోగ్రామ్స్, ఎలా అయితే నవీన్ కుమార్ గారు వింటున్నారో. ఇంకా గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ప్రసాద్, రామ్ చరణ్ కూడా మెసేజ్ చేస్తున్నారు. మీ అందరి కోసం 100% లవ్ చిత్రం నుంచి దేవిశ్రీ కంపోజిషన్లో, శ్రీమణి సాహిత్యంలో రంజిత్ ఇంకా శ్రీరామ్ పాడిన పాట వచ్చేస్తుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఎవర్ గ్రీన్ హిట్స్ విత్ మీ ఆజే భవాని. అండ్ మన స్టూడియో క్లాక్లో టైం 10:40 అయింది. సో ఎవర్ గ్రీన్ హిట్స్లో మా కోసం ఊసరవల్లి చిత్రం నుంచి ఒక మంచి పాటని వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ, సంతోష, స్పందన, శివసాయి, రాములమ్మ మెసేజ్ చేస్తున్నారు. ఇంకా ఇదే పాట కోసం నిజామాబాద్ నుంచి నరసింహరావు మెసేజ్ చేస్తున్నారు. ఇంకా సికింద్రాబాద్ నుంచి నోముల భాగ్యమ్మ, వెంకటేష్ మెసేజ్ చేశారు. ఇంకా జుబ్లక్పల్లి నుండి చిక్క, చక్రపాణి, స్పందన, చందన వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. మీ అందరి కోసం ఊసరవల్లి చిత్రం నుంచి ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ లో జర్నీ సినిమా నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానంద గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే భూదాన్ పోచంపల్లి నుండి మాధవి, ఆంజనేయులు కూడా మెసేజ్ చేస్తున్నారు. ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే ఆదిలాబాద్ నుంచి హర్షిణి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, మరి మీ అందరి కోసం జర్నీ చిత్రం నుంచి ఈ సూపర్ హిట్ ట్రాక్ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ లో మరి ఇవాళ మనం వినబోతున్న ఆఖరి పాట కెమెరామ్యాన్ గంగాతో రాంబాబు చిత్రం నుంచి. మరి ఈ పాట కోసం మెసేజ్ చేస్తున్న శ్రోతలు జాన్కంపేట్ నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఇంకా సోను మెసేజ్ చేస్తున్నారు. ఇంకా ఇదే పాట కోసం భూదాన్ పోచంపల్లి నుండి లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను కూడా మెసేజ్ చేస్తున్నారు. భువనగిరి నుండి సత్యనారాయణ, కవిత, ఇంకా కాశీబుగ్గ నుండి నల్లా, సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ కూడా మెసేజ్ చేస్తున్నారు. ఎస్, మీ అందరికోసం కెమెరామ్యాన్ గంగతో రాంబాబు ఈ చిత్రం నుంచి మణిశర్మ కంపోజిషన్లో, భాస్కర్ భట్ల సాహిత్యంలో నరేంద్ర అండ్ గీతా మాధురి పాడిన పాట వచ్చేస్తుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే

ఆకాశవాణి సమయం 10:55 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 136 సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం తెలుగు అనువాదం ప్రసారమవుతుంది.

0: का पावन पर्व मनाएंगे। हमारे माता पिता हमारे पहले गुरु होते हैं, स्कूल के शिक्षक हमें अक्षर ज्ञान देते हैं। गुरु पूर्णिमा ऐसे सभी गुरुओं के प्रति कृतज्ञता जताने का अवसर है। मैं देश के सभी शिक्षकों और गुरुजनों को श्रद्धापूर्वक प्रणाम करता हूं। साथियों, कुछ ही सप्ताह बाद हम अपनी स्वतंत्रता का महापर्व भी मनाएंगे। 15 अगस्त हर भारतीय के लिए गर्व का दिन है। ये उन असंख्य वीरों को याद करने का दिन है जिन्होंने भारत माता की स्वतंत्रता के लिए अपना सब कुछ समर्पित कर दिया। उनके त्याग और तपस्या की वजह से आज हमारे हाथ में तिरंगा है। इस तिरंगे में हमारे संविधान के आदर्श हैं। साथियों, पिछले कुछ वर्षों में हर घर तिरंगा अभियान ने पूरे देश को एक अद्भुत भावना से जोड़ा है। हर घर हर गली में तिरंगे का उत्सव दिखाई देता है। इस वर्ष भी हमें हर घर तिरंगा अभियान को पूरे उत्साह के साथ आगे बढ़ाना है। अपने घर पर पूरे सम्मान के साथ तिरंगा फहराना है। साथियों, हर वर्ष 15 अगस्त से पहले आप मुझे बहुत से विचार और सुझाव भेजते हैं। इस वर्ष भी आप अपने विचार MyGov पर जरूर साझा कीजिए। मुझे आपके सुझावों का इंतजार है। साथियों, मन की बात में आज इतना ही। अगले महीने हम फिर मिलेंगे देशवासियों की अनेक नई उपलब्धियां और प्रेरक प्रयासों के साथ। तब तक के लिए मुझे अनुमति दीजिए। बहुत बहुत धन्यवाद। नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और FM गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण FM रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा।
2: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है। टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें। कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है। यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है। आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है।
1: ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
3: आकाशवाणी ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
4: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన జీవితంలో కొన్ని తేదీల్ని గుర్తుంచుకోవటానికి క్యాలెండర్ చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు జూలై 26 అలాంటి ఒక తేదీ. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్. ఈరోజు మనలో గర్వాన్ని నింపుతుంది. మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తుంది. కార్గిల్లోని ఎత్తైన శిఖరాలు, కఠినమైన వాతావరణం, శత్రువుల సవాళ్లు, ఇలాంటి పరిస్థితుల్ని ఎన్నో మన సైనికులు ఎదుర్కొన్నారు. కానీ వారి ధైర్యం ప్రతి సవాలును అధిగమించింది. వారు మాతృభూమిని పరిరక్షించేందుకు సర్వస్వం త్యాగం చేశారు. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులందరికీ, ధైర్యవంతులైన సైనికులందరికీ నేను నా గౌరవపూర్వక నమస్సులు అర్పిస్తున్నాను. మిత్రులారా, నేటి భారతదేశం తన వీరుల్ని స్మరించుకోవటమే కాకుండా వారి గాథల్ని కొత్త తరాలకు అందిస్తోంది. ఈ స్ఫూర్తితో ఈ సంవత్సరం ఒక ప్రత్యేక శౌర్య విజయ యాత్ర జరిగింది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నుంచి జూలై 14 ఆరంభమైన ఈ మోటార్ సైకిల్ యాత్ర ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం దాకా చేరుకుంటుంది. దీని సందేశం ఒకే ప్రయాణం, ఒకే దేశం, ఒకే వందనం. దేశం కోసం చేసిన త్యాగాల్ని ఎన్నటికీ మరచిపోలేమని ఈ యాత్ర మనకు గుర్తు చేస్తుంది. మిత్రులారా,

నేడు భారతదేశం తన సైనికుల సాహసంతో పాటు సాంకేతిక సామర్థ్యాన్ని కూడా నిరంతరం బలోపేతం చేసుకుంటూ ఉంది. కొన్ని రోజుల కిందట ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళంలోకి చేర్చారు. ఈ ఆధునిక యుద్ధ నౌకను భారతదేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారు. దీనిలోని 75% పైగా సామగ్రి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఇది ఆత్మనిర్భర భారతదేశం విషయంలో పెరుగుతున్న శక్తికి ఒక అద్భుత ఉదాహరణ. ఈ నెలలో పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయం మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సామూహిక కృషి ఫలితం. 2-3 రోజుల కిందటి కుశా క్షిపణిని కూడా డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. మిత్రులారా, నేడు రక్షణ రంగంలో ఉత్పత్తి, ఎగుమతులు లేదా మిత్రదేశాలతో రాజకీయ సహకారం లాంటి ఏ విషయంలో అయినా సరే భారతదేశం నిరంతరం కొత్త శిఖరాల వైపు దూసుకుపోతోంది. ఈ నెల మొదట్లో నేను ఇండోనేషియాలో ఉన్నాను. అక్కడ బ్రహ్మోస్ అస్త్ర క్షిపణుల కోసం ఒక కీలకమైన ఒప్పందం కుదిరింది. భారతదేశ రక్షణ పరికరాలు, సాంకేతికత మీద ప్రపంచం అంతటికీ విశ్వాసం పెరుగుతూ వస్తోంది. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన అమరవీరులకు నివాళులర్పిద్దాం. సురక్షితమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించాలి అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుందాం. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్ కార్యక్రమం కిందటి ఎపిసోడ్లో నేను క్యాచ్ ది రెయిన్ ప్రచారాన్ని గురించి మీతో చర్చించాను. ప్రతి వర్షపు చినుకును కాపాడే ఈ ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి అని నేను మిమ్మల్ని కోరాను. క్యాచ్ ది రెయిన్ సందేశం చాలా సరళమైంది. వాననీరు ఎక్కడ పడ్డా, ఎప్పుడు పడ్డా దాన్ని సంరక్షించండి. 4 జూలై నుంచి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం కింద వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, పాత నీటి వనరుల పునరుద్ధరణ ఇలాంటి కార్యక్రమాలతో పాటు వృక్షారోపణ అంటే మొక్కలు నాటడానికి కొత్త ఊపునిస్తున్నారు. గ్రామాలు కానివ్వండి, నగరాలు కానివ్వండి, పాలక సంస్థలు, సామాజిక సంస్థలు అనే తేడా లేకుండా ప్రతి చోట ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని చోట్ల పాత చెరువుల్లో పూడిక తీస్తున్నారు, మరికొన్ని చోట్ల బావులు, మెట్ల బావుల్ని పునరుద్ధరిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న బోర్వెల్స్ ఇప్పుడు భూగర్భ జలాల పునరుజ్జీవనానికి మాధ్యమంగా మారుతూ ఉన్నాయి. మిత్రులారా, మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లాలో దాదాపు 1500 చెరువుల్ని నిర్మించారు. నరసింగ్పూర్లో అమృత సరోవర్లను పునరుద్ధరించారు. మహారాష్ట్రలోని నాసిక్లో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారంలో చేరాయి. పాత చెరువులు తిరిగి ఉపయోగపడేలా చేశారు. మన నగరాలు కూడా ఈ కృషిలో వెనకపడలేదు. ఛత్తీస్గఢ్లోని కోర్బా, ఒడిషాలోని భువనేశ్వర్, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఈ ప్రచారం ద్వారా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మన పరిసరాల్లోని చెరువు, బావి లేదా మెట్లబావి బాధ్యతను మనమే తీసుకుందాం. ప్రతి నీటి చుక్కను ఆదా చేద్దాం. ఈరోజు ఆదా చేసిన ప్రతి నీటి చుక్క రాబోయే తరాల భవిష్యత్తుకు గొప్ప ఆస్తి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కొద్ది రోజుల కిందటే గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ ఆరంభమయ్యాయి. దేశంలోని ప్రతి ఒక్కరూ భారత బృందానికి నిరంతరం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అథ్లెట్లు, క్రీడాకారులు అందరూ బాగా రాణించి ప్రజల హృదయాన్ని గెలుచుకోవాలి అని వారు కోరుకుంటున్నారు. మిత్రులారా, ఇటీవలి కాలంలో మన యువత క్రీడల్లో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా పివి సింధు నిలిచారు. ఆమె సాధించిన ఈ ఘనతకు యావత్ దేశం గర్విస్తున్నది. భారత మహిళల క్రికెట్ జట్టు కూడా లండన్లోని లార్డ్స్ స్టేడియంలో తన తొలి టెస్టు మ్యాచ్ను గెలుచుకుంది. ఇది ఒక చారిత్రాత్మక

ఆటంకాత్మక విజయం. మన జట్టు ఈ మ్యాచ్ను 270 పరుగుల భారీ తేడాతో గెలుచుకున్నది. అంతేకాదు, లార్డ్స్ సుదీర్ఘ చరిత్రలో మహిళల జట్టు ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. 1983లో ఇదే మైదానంలో భారత జట్టు తన తొలి క్రికెట్ ప్రపంచకప్ను గెలుచుకుంది. ఇప్పుడు అదే ప్రదేశంలో మన మహిళా శక్తి దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది. మిత్రులారా, కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప సందేశాన్నిస్తాయి. కేరళంలోని ఎర్నాకులం ప్రాంతంలో దక్షిణ చిత్తూరు అనే ప్రాంతం నుంచి ఇలాంటి ఒక క్రీడా కార్యక్రమం అద్భుతంగా జరిగింది అని నేను తెలుసుకున్నాను. అక్కడ ఒక పాఠశాలలో సంస్కృత క్లబ్ ఉంది. ఉపాధ్యాయుడు అభిలాష్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సంస్కృతాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టును అక్షర కందుక్ అని పిలుస్తారు. ఫుట్బాల్లో ఉపయోగించే పదాలతో సంస్కృత అక్షరాల్ని అనుసంధానం చేసి సులభంగా సంస్కృతాన్ని ఈ ప్రాజెక్టులో వివరిస్తున్నారు. ఇది అభ్యసనాన్ని ఆనందదాయకంగా మారుస్తుంది, క్రీడల్లో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుంది. నా ప్రియమైన దేశవాసులారా, గత ఆదివారం విజయవంతంగా నిర్వహించిన విక్రమ్-1 ప్రయోగం ప్రతి పౌరుణ్ణి గర్వంతో నింపింది. భారత అంతరిక్ష రంగానికి చెందిన ఈ చారిత్రాత్మక క్షణానికి మనమందరం సాక్షులుగా నిలిచాం. ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇది. ఊహించడానికే కష్టమైన దాన్ని మన యువ ఆవిష్కర్తలు సాధించి చూపించారు. వారి అద్భుతమైన నైపుణ్యం, అభిరుచి, సహనాన్ని ప్రదర్శించారు. చాలా కాలం పాటు మన అంతరిక్ష రంగం ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించలేదు. ఈ రంగంపై ఆసక్తి ఉన్న చాలామంది యువతకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించలేదు. యువత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని అంతరిక్ష విభాగంలో ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పించాం. ఈ అవకాశాల ఫలితాల్ని ఈరోజు యావత్ ప్రపంచం చూస్తున్నది. మిత్రులారా, మన యువ సహచరులు విజ్ఞాన శాస్త్రంలో కూడా భారతదేశానికి గర్వ కారణంగా నిలుస్తున్నారు. సైన్స్ ఒలింపియాడ్లు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పోటీల్లో స్థానం పొందాయి. వాటిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొంటారు. ఈ నెలలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, గణిత శాస్త్రం అంశాల్లో ఒలింపియాడు జరిగాయి. ఈ పోటీల్లో భారత బృందం అద్భుతంగా రాణించింది. భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 5 స్వర్ణ పథకాలు గెలుచుకున్నారు. భారతదేశం ప్రథమ ర్యాంకును పొందింది. గత దశాబ్ద కాలంలో జరిగిన ప్రతి భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన దేశ విద్యార్థులు స్వర్ణం లేదా రజత పథకాన్ని గెలుచుకుంటూనే ఉన్నారు. రసాయన శాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ స్వర్ణ పథకాలు సాధించారు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. జీవశాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ పథకాలు గెలుచుకున్నారు. వీటిల్లో ఒక స్వర్ణ పథకం కూడా ఉంది. గణిత శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 2 స్వర్ణ, 4 రజత పథకాలు సాధించారు. దేశ యువత శక్తిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను మిత్రులారా. భారతదేశంలో ఒలింపియాడ్లు, హ్యాకథాన్ల సంస్కృతి నిరంతరం పెరుగుతూ ఉండటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. దేశంలోని యువత మరింత ఎక్కువగా ఇలాంటి వేదికల మీద ఆసక్తి కనబరచాలని, భారత పతాకాన్ని ఎగురవేస్తూ ఉండాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేశప్రజలారా, నైపుణ్యం, ఏదైనా చేయాలి అనే అభిరుచి రెండూ మీలో ఉన్నప్పుడు ప్రతి మార్గం సులభతరం అవుతుంది కదా. సంప్రదాయ కాశ్మీరీ చాపైన వగు తయారు చేసేందుకు ఈరోజు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ప్రతిబింబిస్తూ ఉంది. దీన్ని రెల్లు, వరిగడితో తయారు చేస్తారు. ఈ చాపను తయారు చేసే సంప్రదాయం శతాబ్దాల కిందటిది. ముందుగా కాశ్మీర్లోని చిత్తడి ప్రాంతాల నుంచి గడ్డి, రెల్లు సేకరిస్తారు. వాటిని ఎండలో ఆరబెట్టిన తర్వాత వేరు చేస్తారు. తర్వాత చేతితో నేత ప్రక్రియను మొదలు పెడతారు. ఒక చాపను తయారు చేసేందుకు 2 కళాకారులకు సుమారు 4 రోజులు పడుతుంది. ఈ చాప ప్రత్యేకమైంది, పర్యావరణ అనుకూలమైంది కూడా. వేసవిలో చల్లదనాన్ని

శీతాకాలంలో వెచ్చదనాన్ని అందించటం ఈ చాప యొక్క ముఖ్యమైన ప్రయోజనం. గతంలో ఇది కాశ్మీర్లోని ప్రతి ఇంట్లో కనిపించేది, కానీ గత కొన్నేళ్లుగా దీని వాడకం తగ్గిపోయింది. అలాంటి పరిస్థితిలో శ్రీనగర్కు చెందిన గులాం హుస్సేన్ గారు, ఆయన కుమార్తె తంజిలా గారు ఒక ప్రతిజ్ఞ చేశారు. వారు వగు కళకు, ఆ ప్రాచీన సంప్రదాయానికి కొత్త జీవం పోసేందుకు గట్టి నిర్ణయం తీసుకున్నారు. గులాం హుస్సేన్ చాలా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన మనిషి. ఈ ప్రయత్నంలో ఆయన అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. కానీ వగును ఎలాగైనా పరిరక్షించాలి అనే ఆయన సంకల్పం అచంచలమైంది. స్వల్పకాలంలో చూస్తూ ఉండగానే చాలామంది ఆయన ప్రయత్నాలలో జతకూడారు. గులాం హుస్సేన్ గారు ఈ నైపుణ్యాన్ని ఎంతగానో మెరుగుపరిచారు. ఆయన తన ఈ లక్ష్యంలో స్థానిక ప్రభుత్వ మద్దతును కూడా పొందారు. నేడు వగు వేగంగా ప్రజాదరణ పొందుతూ దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుకుంటూ ఉన్నది. ఈ ప్రయత్నంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మనందరం స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇస్తున్నాం కదా. మనం వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని పాటిస్తున్నాం. ఇలాంటి తరుణంలో దయచేసి కాశ్మీర్ వగును మీ ఇంట్లో ఒక భాగంగా చేసుకోండి. మిత్రులారా, మన దేశంలో చాయ్ అంటే టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అనుబంధానికి చిహ్నం కూడా. పొద్దుపొద్దున్నే చాయ్తోనే కదా ఆరంభమయ్యేది. స్నేహితులతో సమావేశమైనా, కుటుంబంతో సమయం గడపడమైనా, ప్రతి సందర్భంలో కూడా టీ ఒక భాగమైపోతుంది. చాయ్తో నాకున్న అనుబంధం ఏమిటో మీ అందరికీ బాగా తెలుసు మిత్రులారా. అయితే నేను ఈరోజు చర్చిస్తున్న ఈ చాయ్ ఎంతోమంది సోదరీమణుల జీవితాల్లో కేవలం రుచిని మాత్రమే కాకుండా ఆత్మనిర్భరత అనే కొత్త పరిమళాన్ని కూడా నింపుతోంది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నౌర్ జిల్లా లఖివాలా గ్రామంలోని స్వయం సహాయక బృందానికి చెందిన మహిళలు విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ తయారు చేశారు. లెమన్ గ్రాస్, గిలోయ్, లవంగాలు, తులసి, పచ్చి పసుపు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు ఇలాంటి సహజ పదార్థాలతో ఈ చాయ్ తయారు చేశారు. దీని విశిష్టమైన రుచి గుణాల కారణంగా అతి తక్కువ సమయంలోనే ఈ విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ అనేది అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో, ఢిల్లీలోని అంతర్జాతీయ ఆహార ఉత్సవంలో ఈ హెర్బల్ టీ పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు కూడా దీనిపై ఎంతో ఆసక్తి చూపారు, రుచి ఆస్వాదించారు కూడా హాయిగా. మిత్రులారా, దీని ఆరంభం అత్యంత స్ఫూర్తిదాయకమైన విషయం. ఎలా అంటే, కేవలం 100,000 రూపాయలతో మాత్రమే వాళ్ళు ఆరంభించారు. నేడు ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా ప్రధాన సంస్థలకు చేరుకుంది. స్థానిక పరిజ్ఞానం, ప్రకృతి, మహిళల ఆత్మవిశ్వాసం అనుసంధానమైనప్పుడు ఒక చిన్న ప్రయత్నం కూడా ఒక పెద్ద మార్పుకు నాంది పలకగలదు అని ఈ చొరవ మనకు చూపిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏకపేడు మాకేనాం ఈ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రకృతి పట్ల తమ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం ఈ స్ఫూర్తితో మమేకమైనప్పుడు ఎన్నో అందమైన, ఎంతో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మిత్రులారా, ప్రజాభాగస్వామ్యంలోని అద్భుతమైన శక్తి అహ్మదాబాద్లో ప్రదర్శితమైంది. పాడజ్ ప్రాంతంలో గంట వ్యవధిలోనే 3.5 లక్షలకు పైగా మొక్కలు నాటారు. ఈ భారీ చొరవలో 25,000 మందికి పైగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, వాలంటీర్లు, సాధారణ పౌరులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. రాబోయే సంవత్సరాల్లో ఈ మొక్కలు దట్టమైన పట్టణ అడవిగా రూపుదిద్దుకుంటాయి. ఈ కృషి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యింది. మిత్రులారా, ఏక్ పేడ్ మాకేనామ్ ఉద్యమం కింద ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా అద్భుతమైన సంకల్పానికి సాక్ష్యంగా నిలుస్తున్నారు. 12వ తేదీన ఒక్కరోజులోనే అక్కడ 35

కోట్లకు పైగా మొక్కలు నాటారు. పార్లమెంటులో ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడిగా ఇది నాకు ప్రత్యేక గర్వకారణం. నా ప్రియమైన దేశ ప్రజలారా, చెట్లు కేవలం మనుషుల కోసమే కాదు, అవి లెక్కలేనని జీవులకు ఆవాసంగా కూడా ఉంటాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత గుజరాత్లోని గిర్ అడవుల్లో ఇండియన్ గ్రే హార్న్బిల్ పక్షి మరోసారి గూడు కట్టుకుంటోంది. గిర్లో సంవత్సరాల తరబడి చేసిన పరిరక్షణ, పునరుద్ధరణ ప్రయత్నాల ఫలితమే ఈ బిల్ పక్షి మళ్లీ రావటం. హార్న్బిల్ పక్షుల్ని అడవుల రైతులు అని పిలుస్తారు. అవి పండ్లను తింటాయి, వాటి విత్తనాల్ని నలుదిక్కుల వ్యాప్తి చేస్తాయి. వాటి నుంచి అడవిలో కొత్త చెట్లు పెరుగుతాయి. ఇలా ఒక పక్షి అడవిని మళ్లీ పచ్చగా మార్చేందుకు సహాయం చేస్తుంది. నీ జీవితంలోని ఏదైనా ఒక ప్రత్యేక సందర్భాన్ని ప్రకృతితో ముడిపెట్టాలి అని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటండి. ఈరోజు నాటిన ఒక చిన్న మొక్క రాబోయే తరాలకు పచ్చదనం, స్వచ్ఛమైన గాలి అందచేస్తుంది. అందమైన భవిష్యత్తుకు ఒక అద్భుత వారసత్వంగా నిలిచిపోతుంది. ప్రియమైన దేశవాసులారా, ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచ పర్యావరణానికి ఎంత పెద్ద సవాలో మనందరికీ తెలుసు. ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు సంవత్సరాల తరబడి ప్రకృతికి హాని కలిగిస్తూనే ఉంటాయి. అందువల్ల ప్లాస్టిక్ను సరైన పద్ధతిలో పారవేయటం చాలా ముఖ్యమిత్రులారా. బీహార్లోని సీతామడిలో వ్యర్థాల నుండి సంపదకు ఒక అద్భుత ఉదాహరణ ఆవిర్భవించింది. ఇక్కడ వ్యర్థాల్ని పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీల్ని తయారు చేస్తున్నారు. ఒక బెంచీ తయారు చేసేందుకు దాదాపు 40 కిలోలు ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉపయోగపడుతుంది. ఈ బెంచీలు ఎంతో దృఢంగా, మన్నికగా, సౌకర్యవంతంగా, పర్యావరణ అనుకూలంగా ఉన్నాయి. వీటిని ప్రభుత్వ పాఠశాలలు, పార్కులు, బహిరంగ ప్రదేశాలలో ఉపయోగిస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణ మీద ప్రజల్లో అవగాహనను కూడా సులభంగా పెంచుతుంది కదా. ఈ ప్రయత్నంలో స్థానిక విభాగంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా కీలక పాత్ర పోషిస్తున్నది. ఇది స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నది. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనేవి కేవలం నినాదాలు మాత్రమే కాదని, అవి మన జీవితంలో ఒక భాగంగా మారుతున్నాయని సీతామడిలోని ఈ చొరవ మనకు స్పష్టంగా ఉదాహరణగా నిలుస్తుంది. మిత్రులారా, కిందటి మన్ కీ బాత్లో నేను గణేష్ ఉత్సవాన్ని గురించి మాట్లాడిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి పూజించాలని విజ్ఞప్తి చేశాను మీ అందరికీ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే POPతో చేసిన విగ్రహాలకు లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న గణేష్ విగ్రహాలకు బదులుగా మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మన ఇళ్లల్లో ప్రతిష్ఠించుకుందాం. ఈ విషయం మీద చాలామంది నాకు సందేశాలు పంపారు. వారి ఆలోచనల్ని నాతో పంచుకున్నారు, పంచుకుంటున్నారు కూడా. వారు నా అభ్యర్థనను ఎంతో ప్రశంసించారు. స్థానిక మట్టితో చేసిన గణేషుణ్ణి ప్రతిష్ఠించాలి అని వారంతా నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే మన్ కీ బాత్లో చర్చ జరిగిందని, సరైన సమయంలో సరైన అడుగు వేసేందుకు ఆ చర్చ వారికి ఒక స్ఫూర్తిగా నిలిచిందని ఎందరో నాకు లేఖలు రాశారు. నేను మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను, ఈ వినాయక పూజ నాడు మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మీ ఇంట్లో ప్రతిష్ఠించి ఆయన్ని పూజించండి. మీరు చేసే ఈ ప్రయత్నం కూడా ఒక రకమైన ప్రకృతి పూజే అవుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీరు వినటానికి చాలా గర్వపడే ఒక వ్యక్తి గురించి నేనిప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఆయన విజ్ఞాన రంగంలో, ఆవిష్కరణ రంగంలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. తన మూలాలతో గాఢంగా అనుబంధం కలిగి ఉన్నారు వారు. అవకాశం వచ్చినప్పుడల్లా తన మట్టిని గౌరవించటం మరచిపోని ఆ వ్యక్తే మణిపూర్కు చెందిన డాక్టర్ రొనాల్డో లేష్రామ్. ఆయన పేరు రొనాల్డో, కానీ ఆయన వృత్తిరీత్యా ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఆయన జపాన్లో పనిచేస్తున్నారు.

యంగ్ గెలాక్సీలో ఒక పెద్ద సమూహాన్ని కనుగొన్న బృందంలో రొనాల్డో కూడా ఒక సభ్యుడు. ఆయన ఏం చేశారో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కదా. మణిపూర్లోని ఒక అందమైన సరస్సు పేరు మీద ఆయన ఈ మొత్తం సమూహానికి లోక్తక్ ప్రోటో క్లస్టర్ అని పేరు పెట్టారు. లోక్తక్ మన దేశంలో, మన మణిపూర్లో ఉన్న ఒక పెద్ద మంచినీటి సరస్సు. లోక్తక్ సరస్సులో తేలియాడే ఫూండీలు ఒక ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యాన్ని సృష్టిస్తాయి. విశాలమైన సముద్రంలో చిన్న చిన్న ద్వీపాలు తేలుతూ ఉన్నట్టుగా అవి కనిపిస్తాయి. అదేవిధంగా విశ్వంలో కూడా ఈ యువ గెలాక్సీలు ఒక భారీ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. నేడు మణిపూర్ లోక్తక్ కేవలం జాతీయ పటం మీదే కాకుండా విశాల విశ్వంలో కూడా ప్రకాశిస్తోంది. మిత్రులారా, ఈ ఘనతకు కారణమెవరు? మన భారతీయుడు కదా. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం కూడా. తమ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటూనే కొత్త శిఖరాలను చేరుకోగలరు అని ఇది మన యువమిత్రులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. నక్షత్ర ప్రపంచానికి సైతం వెలుగులందిస్తున్న మన భారతీయ మూలాలు ఇవే. ప్రియమైన దేశవాసులారా, మరికొద్ది రోజుల్లో 7 ఆగస్టున మన దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఈ సందర్భంగా మన నేత సోదర సోదరీమణుల నైపుణ్యాల్ని, సృజనాత్మకతను మనం వేడుక చేసుకుంటాం. ఈ నేత కార్మిక మిత్రులు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మిత్రులారా, చేనేత మగ్గం మీద తయారైన ప్రతి వస్త్రం ఒక ప్రాంతం, ఒక సమాజం, వాటితో సంబంధం ఉన్న లెక్కలేనంతమంది ప్రజల కథను మన కళ్ళ కడుతుంది. ఆ గాథలన్నీ వెలుగులోకి తెస్తుంది. వీరే భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా పరిరక్షిస్తున్నారు కూడా. ఈ రోజున హస్తకళ్ళని ప్రోత్సహించటం ద్వారా మన నేత కార్మిక మిత్రుల్ని గౌరవించాలి అని నేనందరినీ కోరుతున్నాను. వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం. మిత్రులారా, ఈరోజు దేశంలో చేనేతను ప్రోత్సహిస్తున్న తీరు ఎంతోమంది ప్రజల జీవితాలను మెరుగుపరుస్తోంది. పోచంపల్లి నుంచి పాట్నా దాకా, కూతంపల్లి నుంచి కచ్ దాకా లెక్కలేనని ఉదాహరణలు ఉన్నాయి. ఇందుకు మన ఘనమైన చేనేత సంప్రదాయానికి కొత్త శక్తిని, గుర్తింపును ఇస్తున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి సమూహాలు కూడా చాలా ఉన్నాయి. కొందరు పోచంపల్లి ఇకత్ అందమైన సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే, మరికొందరు మహిళా నేత కార్మికుల్ని ఏకం చేసి ఉన్ని ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు. కొందరు కేరళం సంప్రదాయ కసావు కళను పరిరక్షిస్తున్నారు కూడా. దీనివల్ల మన తల్లులు, సోదరీమణులు కూడా ఉపాధి పొందుతూ ఉన్నారు. మిత్రులారా, నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలి అనుకుంటున్న మరొక విషయం ఖాదీ. మహాత్మా గాంధీకి ఖాదీ అంటే చాలా ఇష్టమని మనందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా ఖాదీకి ఎంతో ప్రజాదరణ లభిస్తూ ఉంది. గత 12 ఏళ్లలో దీని అమ్మకాలు 6 రెట్లు పెరిగాయి. ఈ అమ్మకాల విలువ ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. రాబోయే పండుగల సమయంలో మీరందరూ ఏదైనా ఖాదీ వస్త్రం లేదా చేనేత వస్త్రం లేదా హస్తకళల వస్తువుల్ని కొనుగోలు చేయాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశంలో ఎన్ని రకాల సంగీత వాద్యాలు ఉన్నాయి అని మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, మీరు ఆలోచనలో పడిపోతారు. ఎందుకంటే మన దగ్గర చాలా సంగీత వాద్యాలు, చాలా సంగీత వాద్యాలకు సంబంధించిన చాలా సంప్రదాయాలు ఉన్నాయి. అలాంటి వాద్యాల్లో ఒకటి త్రిపురకు చెందిన చౌంగు ప్రెంగ్. ఈ చౌంగు ప్రెంగ్ అనేది అక్కడి గిరిజన వర్గాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. వెదురుతో తయారైన ఈ వాద్యానికి 3 తీగలు ఉంటాయి. ఇది వెలువరించే రాగం సరోద్రించి వెలువడే మాదిరిగానే చాలా మధురంగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల యువతలో దీని ప్రజాదరణ తగ్గడం ఆరంభమైంది. సూరజ్ కుమార్ దేవ్ వర్మ గారు దాన్ని పునరుద్ధరించాలి అని సంకల్పించారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన చౌంగు ప్రెంగుతో పాటు ఇతర సాంప్రదాయక వాద్య పరికరాల మీద ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. ఆయనకు కోక్ బొరోక్ జానపద గీతాలు, బౌల్ పాటలు, బెంగాలీ జానపద పాటలు,

0: మిత్రులారా, ఈ సంగీత ధ్వనిని మీరు హాయిగా ఆస్వాదించారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవ్ వర్మ గారి కృషిని చూసి నేనెంతో గర్వపడుతున్నాను కూడా. సంప్రదాయ సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయం. మీ చుట్టూ ఉన్న సంప్రదాయ వాద్య పరికరాల గురించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ ప్రయత్నాలు ఇతరుల్ని సంప్రదాయ భారతీయ సంగీతంతో తప్పకుండా అనుసంధానం చేస్తాయి. నా ప్రియమైన దేశవాసులారా, రేపు అంటే జూలై 27వ తేదీన భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి. డాక్టర్ కలాం గారి వ్యక్తిత్వంలో ఎన్నో స్ఫూర్తిదాయక అంశాలు, కానీ ఉపాధ్యాయుడిగా విద్యార్థిని విద్యార్థులతో ఉన్న అనుబంధం ఆయన హృదయానికి ఎంతో దగ్గరైంది. పిల్లల్ని, యువతను పెద్ద కలలు కనేందుకు ఆయన ప్రేరేపించారు. యాదృచ్ఛికంగా ఈ వారంలోనే మనం పవిత్ర పర్వదినమైన గురు పూర్ణిమ కూడా జరుపుకోబోతున్నాం. మన తల్లిదండ్రులు మన మొదటి గురువులు, పాఠశాల ఉపాధ్యాయులు మనకు అక్షరజ్ఞానం అందిస్తారు. అలాంటి గురువులందరికీ కృతజ్ఞతలు తెలియచేయటానికి ఒక పవిత్ర సందర్భమే ఈ గురు పూర్ణిమ. దేశంలోని ఉపాధ్యాయులు, గురువులందరికీ నేను నా శ్రద్ధాపూర్వక ప్రణామాలు అందచేస్తూ ఉన్నాను. మిత్రులారా, మరికొన్ని వారాల్లో మనం మన స్వాతంత్ర మహోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. 15వ తేదీ ప్రతి భారతీయునికి ఎంతో గర్వకారణమైన రోజు. మాతృభూమి స్వాతంత్రం కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన అసంఖ్యాక వీరుల్ని స్మరించుకునే రోజు కదా అది. వారి త్యాగం, తపస్సు కారణంగా ఈరోజు మనం త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకున్నాం. ఈ త్రివర్ణ పతాకం మన రాజ్యాంగ ఆదర్శాలకు ప్రతిరూపం. మిత్రులారా, గత కొన్నేళ్లలో హర్ ఘర్ తిరంగా ఉద్యమం యావత్ దేశాన్ని ఒక అద్భుతమైన స్ఫూర్తితో ఏకం చేసింది. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో త్రివర్ణ పతాక సంబరాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం కూడా హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని పూర్తి ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి వీధిలో, ప్రతి ఇంటిపైన పూర్తి గౌరవంతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి. మిత్రులారా, ప్రతి సంవత్సరం 15వ తేదీకి ముందు మీరు నాకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో సూచనలు పంపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా మై గౌపై మీ అభిప్రాయాల్ని పంచుకోండి. మీ సూచనల కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ఈ భాగంలో ఇప్పటికీ ఇంతే. మన దేశ ప్రజల అనేక కొత్త విజయాలు, స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలతో వచ్చే నెలలో మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఈ మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈరోజు మన్ కీ బాత్లో ప్రస్తావించిన స్కైరూట్ ఏరోస్పేస్ కోఫౌండర్ మరియు సీఈఓ శ్రీ పవన్ కుమార్ చందన్ గారితో శ్రీమతి నీహారా కానేటి సంభాషణ.
3: ఆకాశవాణి హైదరాబాద్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు దాటి 12 నిమిషాలు అవుతుంది. మరికొద్ది క్షణాలలో చైతన్య స్ఫూర్తి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి వింటున్నారు. కొంతమంది తాము కలలుగన్న లక్ష్యంపై వెళ్ళడానికి ఎంతవరకైనా వెళ్తారు, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా చివరికి అనుకున్నది సాధిస్తారు. చేసే పని చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఈ చిన్న ప్రయత్నాలే ఓ రోజు మంచి ఫలితాలను అందిస్తూ ఉంటాయి. అలా అంతరిక్ష రంగంపై మక్కువతో నాసాలో ఆమె చేసుకున్నటువంటి దరఖాస్తును ఆ సంస్థ తిరస్కరించడం జరిగింది. అయినా విశ్రమించకుండా ఆ దిశగా ప్రయత్నాలు సాగించింది. మరి ఆమె చేసినటువంటి ప్రయత్నం ఏంటి? నాసా తిరస్కరించిన నాయకురాలిగా ఎలా ఎదిగారో ఈనాటి చైతన్య స్ఫూర్తిలో క్లేర్ పార్ఫిట్ గారి గురించి తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఇంగ్లాండ్లోని నాటింగ్హామ్లో జన్మించారు క్లేర్ పార్ఫిట్. అయితే క్లేర్కి చిన్నతనం నుంచే అంతరిక్షం అంటే చాలా ఆసక్తి ఉండేది. భవిష్యత్తులో అంతరిక్ష రంగంలోనే తన కెరీర్ని స్టార్ట్ చేయాలని ముందే నిర్ణయించుకున్నారు. మరి ఆ వైపుగా లక్ష్యం పెట్టుకుని చదువుకుంటూనే అంతరిక్షం వైపు ప్రయత్నాలు సాగించారు. చదువుకునే టైంలో అంతరిక్షం రంగంపైనటువంటి లోతైన పరిజ్ఞానం సంపాదించుకోవాలని ఈ క్రమంలో నాసాకి అప్లికేషన్ సమర్పించడం జరిగింది. కానీ ఆ సంస్థ తన రిక్వెస్ట్ని రిజెక్ట్ చేయడం జరిగింది. మరి ఆ తర్వాత ఏమైందో ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. నాసా రిక్వెస్ట్ రిజెక్ట్ అయినటువంటి ఎక్కడ కూడా నిరాశ చెందలేదు క్లియర్ గారు. ఇంగ్లాండ్ లీసెస్టర్లోని నేషనల్ స్పేస్ సైన్స్ సెంటర్ ఆమెకు ఒక అవకాశం ఇవ్వడం మాత్రం జరిగింది. మరి ఆ అవకాశం తొలి అసైన్మెంట్ ఏంటంటే స్పేస్ టాయిలెట్ని శుభ్రం చేయడం. మరి తనకి ఈ పని అప్పగించినందుకు ఎలాంటి నామూషిగా ఫీల్ అవ్వలేదు. ఛాలెంజింగ్గా తీసుకొని పూర్తి చేయడం జరిగింది. ఈ ఎక్స్పీరియన్స్ ఆమెకి అంతరిక్షం గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగపడ్డాయి. ఈ ఒక్క టాస్క్ మాత్రమే కాదు, వ్యోమగాములు ధరించేటువంటి స్పేస్ సూట్స్ కానీ ఇతర వస్తువులు అన్ప్యాక్ చేయడం, భద్రపరచడం, ఇలా తనకి అప్పగించిన ప్రతి పనిని శ్రద్ధతో చేశారు. ఇలా పనిచేసే టైంలోనే స్పేస్ సెంటర్ డైరెక్టర్గా ఉన్నటువంటి అలెక్స్ హాల్ని కలుసుకునే అవకాశం రావడం జరిగింది. మరి అలెక్స్ హాల్ని కలుసుకున్నాక ఆ తర్వాత ఏం జరిగిందో ఈ పాట తర్వాత చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ యువత క్రీడారంగంలో అద్భుతమైన విజయాలు సాధించడం గర్వకారణమని ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. మహారాష్ట, ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారత నావికాదళంలో ఇటీవల ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ద నౌక ప్రవేశపెట్టడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశాన్నుద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ ఆధునిక యుద్ద నౌక పూర్తిగా భారత్లోనే రూపుదిద్దుకుంటోందని, ఇందులో ఉపయోగించిన సామగ్రిలో 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవే అని, ఇది ఆత్మ నిర్భర్ భారత్ కు పెరుగుతున్న బలానికి ఒక ప్రతీక అని ప్రధాని అభివర్ణించారు.
1: భారతీయ నౌసేనా మే ఐఎన్ఎస్ మహేంద్రగిరి షామిల్ కియా గయా, ఇస్మే 75% సే అధిక్ స్వదేశీ సామగ్రి కా ఉపయోగ్ హువా, యే ఆత్మ నిర్భర్ భారత్ కి బఢ్తీ శక్తి కా ప్రతీక హై. ఇసీ మహీనే డిఆర్డిఓ నే పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ కా భీ సఫల్ పరీక్షణ కియా.
0: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశ వీర సైనికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. రక్షణ రంగ ఉత్పత్తులు, రక్షణ ఎగుమతులు లేదా స్నేహపూర్వక దేశాలతో రాజకీయ సహకారం, ఏ రంగంలోనైనా భారత్ నిరంతరం కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని మోదీ పేర్కొన్నారు. ఈరోజు జూలై 26వ తేదీని గుర్తుంచుకోవడానికి ఎటువంటి క్యాలెండర్ అవసరం లేని ప్రత్యేక రోజని, ఎందుకంటే నేడు కార్గిల్ విజయ్ దివస్ ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు.
1: కార్గిల్ కి ఊంచీ ఊంచీ చోటియా, కఠిన మౌసమ్, దుష్మన్ కి చునౌతి, హర్ పరిస్థితి హమారే సైనికో కే సామ్నే థీ, లేకిన్ ఉన్కా హౌసలా హర్ చునౌతి సే బడా థా. ఉన్హోనే మా భారతి కి రక్షా కే లియే అప్నా సర్వస్వ అర్పిత్ కర్ దియా.
0: అంతరిక్ష రంగానికి సంబంధించి గత ఆదివారం విక్రమ్-1 విజయవంతమైన ప్రయోగం ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపిందని ప్రధాని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం అభివృద్ది చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇదేనని ఆయన అన్నారు. అద్భుతమైన నైపుణ్యం, అభిరుచి, ఓర్పును ప్రదర్శించిన యువ ఆవిష్కర్తలను ప్రధాని మోదీ ప్రశంసించారు.
1: విక్రమ్-1 ఈ ప్రైవేట్ సెక్టర్ ద్వారా వికసిత్ భారత్ కా పహలా రాకెట్ హై. హమారి యువా ఇన్నోవేటర్స్ నే వో కర్ దిఖాయా

0: जिसकी कल्पना तक मुश्किल थी। हमने स्पेस सेक्टर को प्राइवेट सेक्टर के लिए खोला, आज इसका परिणाम दुनिया देख रही है।
1: కొన్ని రోజుల క్రితం గ్లాస్గోలో ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులందరినీ ప్రతి భారతీయుడు ఉత్సాహపరుస్తున్నాడని ప్రధానమంత్రి తెలిపారు. ఆటగాళ్లందరూ అద్భుతంగా రాణించాలని ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో మన దేశ యువత క్రీడారంగంలో అద్భుతమైన విజయాలు సాధించడం గర్వకారణమని ప్రధాని అన్నారు. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా పివి సింధు నిలిచారని, అలాగే లండన్లోని లార్డ్స్ స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టు తన మొట్టమొదటి టెస్టు మ్యాచ్ను గెలుచుకుందని, ఇది చారిత్రాత్మక విజయమని మోదీ అభివర్ణించారు.
0: पीवी सिंधु बैडमिंटन में जापान ओपन का खिताब जीतने वाली पहली भारतीय बन गई है। उनकी इस उपलब्धि पर पूरे देश को गर्व है। भारतीय महिला क्रिकेट टीम ने भी लंदन में लॉर्ड्स स्टेडियम में अपना पहला टेस्ट मैच जीता है। यह एक ऐतिहासिक जीत है।
1: अगस्त 7 देशों जातीय चेनेत दिनोत्सवानी जरुपुकोनुंदनी प्रधानमंत्री తెలిపారు. చేనేత కార్మికుల నైపుణ్యాలను, సృజనాత్మకతను ఈ రోజున దేశం గౌరవిస్తుందని అన్నారు. పోచంపల్లి నుండి పట్నా వరకు, కూతంపల్లి నుండి కచ్ వరకు దీనికి సంబంధించి ఎన్నో ఉదాహరణలున్నాయని ఆయన అన్నారు. కొంతమంది పోచంపల్లి ఇక్కత్ సుందరమైన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే, మరికొందరు ఉన్ని ఉత్పత్తులను తయారు చేయడానికి మహిళా నేత కార్మికులను, భాగస్వాములను చేస్తున్నారని చెప్పారు.
0: आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है, उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है। पोचमपल्ली से पटना और कुथमपल्ली से कच्छ तक इसके कई उदाहरण देखने को मिलते हैं। आज ऐसे कई लोग और समूह हैं जो हैंडलूम की हमारी गौरवशाली परंपरा को नई ऊर्जा और पहचान दे रहे हैं।
1: आकाशवाणी 1999 కార్గిల్ యుద్ధంలో ప్రాణాలర్పించిన భారతీయ సైనికుల ధైర్య సాహసాలను గౌరవిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నారు. లద్దాఖ్లోని ద్రాస్లో ఉన్న కార్గిల్ వార్ మెమోరియల్లో ప్రధాన వేడుక జరుగుతోంది. పాకిస్తాన్తో జరిగిన ఈ ఘర్షణలో భారత్ సాధించిన విజయానికి, ఆపరేషన్ విజయ్ విజయవంతమైన ముగింపుకు ఈరోజుతో 27 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ సైనికులు, ఉగ్రవాదులు చొరబడి ఆక్రమించిన జమ్మూకాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలోని భూభాగాలను భారత సాయుధ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. దేశం వారికి ఎప్పటికీ రుణపడి ఉంటుందని, వారి ధైర్య సాహసాల గాథలు భావితరాలను అంకిత భావంతో, కర్తవ్య దీక్షతో దేశానికి సేవ చేసేలా నిరంతరం ప్రేరేపిస్తాయని రాష్టపతి అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, కార్గిల్ యుద్ధంలో భారతదేశం చారిత్రక విజయం సాధించడానికి కారణమైన అసాధారణ ధైర్యం, స్థిర సంకల్పం, సర్వోన్నత త్యాగం చేసిన భారత సాయుధ దళాల వీర జవాన్లకు దేశం నివాళులర్పిస్తోందన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో ముచ్చటిస్తారు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని 74 వైబ్రెంట్ గ్రామాలను కవర్ చేస్తూ వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 గత నెల 4 నుండి 30వ తేదీ వరకు 2 దశల్లో నిర్వహించారు. 3 లక్షలకు పైగా యువత భాగస్వామ్యం ఉన్న దేశవ్యాప్త ఆన్లైన్ క్విజ్ పోటీ ద్వారా ఇందులో పాల్గొనే వారిని ఎంపిక చేశారు. మహారాష్ట్ర, ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్,

0: మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాక్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. బీహార్, కర్ణాటక, జమ్మూకశ్మీర్, లద్దాక్, జార్ఖండ్, కేరళ, మాహే, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ప్రహ్లాద్ జోషి కొత్త విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తన ప్రస్తుత శాఖలతో పాటు అదనంగా విద్యాశాఖ బాధ్యతలను ఆయనకు కేటాయించారు. ప్రహ్లాద్ జోషి ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ యువత క్రీడారంగంలో అద్భుతమైన విజయాలు సాధించడం గర్వకారణమని ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు. చైతన్య స్ఫూర్తి వింటున్నారు. క్లేర్ అలెక్స్ హాల్ని కలిసిన తర్వాత ఆవిడని చూశాక మహిళలు నాయకత్వ హోదాలు కూడా రాణించగలరని ఒక నమ్మకం వచ్చింది క్లేర్కి. అలా ఆమె నుండి స్ఫూర్తి పొందినటువంటి క్లేర్ ఏదో ఒకరోజు అంతరిక్ష రంగంలో నాయకురాలిగా సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. భౌతిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసినటువంటి క్లేర్ వార్విక్ యూనివర్సిటీ నుంచి స్పేస్ క్రాఫ్ట్ పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్లో పిహెచ్డి పట్టా అందుకున్నారు. మరి చదువు పూర్తయ్యాక ఎక్సోమార్స్, స్మైల్ వంటి పలు ముఖ్యమైన యూరోపియన్ అంతరిక్ష మిషన్లు కూడా భాగమైంది. తద్వారా సిస్టమ్ ఇంజనీరింగ్లో లోతైనటువంటి స్కిల్స్ నేర్చుకోవడానికి ఉపయోగపడింది. క్లేర్ గురించి ఇంకా తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. 2019 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో చేరినటువంటి క్లేర్ అక్కడ తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. ప్రస్తుతం ఆ సంస్థలో మాస్ ఎక్స్ప్లోరేషన్ స్టడీ లీడ్గా లీడ్ సిస్టమ్ ఇంజనీరింగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో అంగారక గ్రహంపై మానవ సహిత రోబోటిక్ యాత్రకు సంబంధించినటువంటి ప్రణాళికలు, పరిశోధనలు బృందానికి నాయకత్వం వహిస్తుంది క్లేర్. అలాగే ప్రపంచవ్యాప్తంగా మార్స్ పరిశోధనని సమన్వయం చేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ మార్స్ ఎక్స్ప్లోరేషన్ వర్కింగ్ గ్రూప్కి కూడా చైర్మన్గా వ్యవహరిస్తున్నారు క్లేర్. ఇంకా తెలుసుకుందాం వారి గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మ్యాడ్ చిత్రం నుంచి కపిల్ కపిలన్ పాడిన పాట విన్నారు. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం భీమ్స్ సెసిరిలియో.
1: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: Chaitanya Spurti Vintunaru. క్లియర్ గురించి తెలుసుకుంటున్నాం కదా. స్కూల్లో టీచర్స్ ఇంట్లో అమ్మా నాన్నల ఎంకరేజ్మెంట్ వల్లే తన అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టారని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు తను ఈ స్థాయిలో ఉండటానికి కూడా కారణం నేషనల్ స్పేస్ సైన్స్ సెంటర్లో తను సంపాదించుకున్నటువంటి నైపుణ్యాలే అని గర్వంగా చెప్పుకుంటున్నారు క్లేర్. ఎస్, కలలు కనడానికి పరిమితులు లేవు, వాటిని నిజం చేసుకోవడానికి ధైర్యం, కృషి, పట్టుదల మాత్రమే కావాలి. ఈ స్పేస్ లేడీ క్లేర్ గారి స్టోరీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇదండి ఈనాటి చైతన్య స్ఫూర్తి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ది ఫ్యామిలీ స్టార్ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట విందాం. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం గోపి సుందర్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తూ ఈరోజు జరుపుకుంటున్న కర్గిల్ విజయ్ దివస్ దేశ ప్రజల్లో గర్వాన్ని నింపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలోని పోచంపల్లి చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆకాశవాణిలో ప్రసారమైన తన మన్ కీ బాత్ 136వ ప్రసంగంలో ప్రస్తావించారు. సిద్దిపేట జిల్లాలోని కుమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు ప్రారంభిస్తారు. ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఈరోజు మెదక్, రాజన్న, సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తూ ఈరోజు జరుపుకుంటున్న కర్గిల్ విజయ్ దివస్ మనలో గర్వాన్ని నింపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కర్గిల్లోని ఎత్తైన శిఖరాలు, కఠినమైన వాతావరణం, శత్రువుల సవాళ్లను మన వీర సైనికుల ధైర్యం అధిగమించిందన్నారు. తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 136వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది. సైనికుల ఖ్యాతిని నిమ్మడింపజేసేలాగా ఢిల్లీలో ఈ నెల 14వ తేదీన మొదలైన ప్రత్యేక శౌర్య విజయ యాత్ర కార్గిల్ యుద్ద స్మారక చిహ్నం వరకు చేరుకుంటుందని, దీని సందేశం ఒకే ప్రయాణం, ఒకే దేశం, ఒకే వందనమని ప్రధానమంత్రి అన్నారు.
1: కార్గిల్ కి ఊంచీ ఊంచీ చోటియా, కఠిన మౌసమ్, దుష్మన్ కి చునౌతి, హర్ పరిస్థితి హమారే సైనికో కే సామ్నే థీ, లేకిన్ ఉన్కా హౌసలా హర్ చునౌతి సే బడా థా. ఉన్హోనే మా భారతి కి రక్షా కే లియే అప్నా సర్వస్వ అర్పిత్ కర్ దియా.
0: గత ఆదివారం విజయవంతంగా నిర్వహించిన విక్రమ్ 1 ప్రయోగం భారత అంతరిక్ష రంగానికి చెందిన చారిత్రాత్మక క్షణానికి సాక్ష్యంగా నిలిచిందని ప్రధానమంత్రి అన్నారు. ప్రైవేట్ రంగం అభివృద్ది చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ను ఊహించడానికే కష్టమైన కలను మన యువ ఆవిష్కర్తలు సాకారం చేసి చూపించారన్నారు. యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంతరిక్ష విభాగంలో ప్రైవేట్ రంగానికి అవకాశాలు కల్పించామని, ఆ అవకాశాల ఫలితాలను ప్రపంచం ఈరోజు చూస్తోందని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
1: విక్రమ్ 1 ఈ ప్రైవేట్ సెక్టర్ ద్వారా వికసిత్ భారత్ కా పహలా రాకెట్ హై. హమారే యువా ఇన్నోవేటర్స్ నే వో కర్ దిఖాయా జిస్కి కల్పనా తక్ ముష్కిల్ థీ. హమ్నే స్పేస్ సెక్టర్ కో ప్రైవేట్ సెక్టర్ కే లియే ఖోలా. ఆజ్ ఇస్కా పరిణామ్ దునియా దేఖ్ రహీ
0: హై. అలాగే 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ మహేంద్రగిరిని కూడా భారత నౌకాదళంలో ఇటీవలే చేర్చామని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రతి వర్షపు బొట్టును కాపాడాలంటూ క్యాచ్ ద రెయిన్ ప్రచారం గురించి గత మన్ కీ బాత్లో ఇచ్చిన పిలుపు మేరకు పాలక సంస్థలు, సామాజిక సంస్థల్లోనే తేడా లేకుండా ప్రతి చోట ప్రజలు ఉత్సాహంగా ముందుకు రావడం చాలా సంతోషం ఇచ్చిందని మోదీ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో దాదాపు 1500 చెరువులు నిర్మించారని చెప్పారు. మహారాష్టలోని నాసిక్లో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని అభివృద్ది చేశారని కూడా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారంలో చేరాయని చెప్పారు. ఛత్తీస్గఢ్లోని కోర్బా, ఒడిశాలోని భువనేశ్వర్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో కూడా ఈ ప్రచారం ద్వారా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. బ్యాడ్మింటన్లో జపాన్

0: ఓపెన్ టైటిల్ గెలుచుకుని రికార్డు సాధించిన తొలి భారతీయురాలుగా నిలిచిన పీవీ సింధు సాధించిన ఘనతకు యావత్ దేశం గర్విస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత మహిళల క్రికెట్ జట్టు కూడా లండన్లోని లార్డ్స్ స్టేడియంలో తమ తొలి టెస్ట్ మ్యాచ్ గెలుచుకోవడం చారిత్రాత్మక విజయమని మోదీ చెప్పారు.
1: पीवी सिंधु बैडमिंटन में जापान ओपन का खिताब जीतने वाली पहली भारतीय बन गई है. उनकी इस उपलब्धि पर पूरे देश को गर्व है. भारतीय महिला क्रिकेट टीम ने भी लंदन में लॉर्ड्स स्टेडियम में अपना पहला टेस्ट मैच जीता है. यह एक ऐतिहासिक जीत है.
0: తెలంగాణలోని పోచంపల్లి చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించారు. చేనేత మగ్గంపై తయారైన ప్రతి వస్త్రం ఒక ప్రాంతం ఒక సమాజం ఆయా ప్రాంతాల ప్రజల కథలను వెలుగులోకి తెస్తున్నారు. పోచంపల్లి నుంచి పట్నా వరకు, కుతంపల్లి నుండి కచ్ వరకు దీనికి లెక్కలేని ఉదాహరణలున్నాయని ప్రధానమంత్రి అన్నారు. కొందరు పోచంపల్లి ఇకత్ అందమైన సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెడుతుంటే మరికొందరు మహిళా నేత కార్మికులను నేకం చేసి ఉన్ని ఉత్పత్తులు సృష్టిస్తున్నారని చెప్పారు. ఇది మన తల్లులకు సోదరిమణులకు ఉపాధి కల్పిస్తోందని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
1: आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है. पोचमपल्ली से पटना और कुथमपल्ली से कच्छ तक इसके कई उदाहरण देखने को मिलते हैं. आज ऐसे कई लोग और समूह हैं जो हैंडलूम की हमारी गौरवशाली परंपरा को नई ऊर्जा और पहचान दे रहे हैं.
0: సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రజలతో మమేకమవుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణ పొందిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని స్థానిక కార్యకర్తలు ప్రజలతో కలిసి వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి చేనేతను ప్రస్తావించడం పట్ల పోచంపల్లి వాసులు ఆకాశవాణితో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు.
2: నాకైతే చాలా సంతోషం అనిపించింది. అంతర్జాతీయ లెవెల్ లో మార్కెట్ కల్పించాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఈ రోజు మన్ కీ బాత్ లో మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. దీనికి ప్రాచుర్యం బాగా పొందుతుందని నాకు ఆశాభావం అనిపిస్తుంది. ఇంకా కూడా ఐడ్లు చేస్తాడని ఆశిస్తున్నారు. కాబట్టి మన్ కీ బాత్ లో మాట్లాడినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు.
0: మన్ కీ బాత్ ప్రసంగానికి పోచంపల్లి వాసి కృష్ణ ఇచ్చిన స్పందనది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్న పలువురు ఆకాశవాణికి తమ స్పందన తెలియజేశారు.
3: నా పేరు మనీష్ కుమార్, హైదరాబాద్ లో ఉంటాను. ప్రధాని నరేంద్ర మోదీ గారి 136వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్నాను. జపాన్ ఓపెన్ టైటిల్ సాధించిన తొలి భారతీయురాలుగా చరిత్ర సృష్టించిన పీవీ సింధును ప్రధాని స్వయంగా అభినందించడం నాకు ఎంతగానో నచ్చింది.
4: పేరు మెంటపల్లి పురుషోత్తం రెడ్డి, వనపర్తి జిల్లా. నీటి చుక్క ఊడ్చబట్టే కార్యక్రమాన్ని చేపట్టి దీంట్లో అందరం భాగస్వామ్యమై నీటి సంరక్షించి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి వారు సూచించడం జరిగింది.
5: నా పేరు కృష్ణ, వరంగల్. మోడీ గారు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం గురించి చెప్పడం నాకు సంతోషంగా కలిగించింది. ప్రతి ఇంటి పైన జాతీయ జెండాను ఎగరవేసి భవిష్యత్తు తరాలలో కూడా దేశభక్తిని పెంపొందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
6: నా పేరు భారతి రెడ్డి, మాది రాజన్న, సిరిసిల్ల జిల్లా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాలకు బదులుగా మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని మన ఇళ్లలో ప్రతిష్ఠించుకోవాలని చెప్పడం నాకు చాలా నచ్చింది.
7: నా పేరు సూర్యదేవ రవిష్ణ. ఇవాళ కార్గిల్ విజయ దివస్. మనం ఈ రోజు క్యాలెండర్ చూడకుండానే మన దేశ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాన్ని ప్రధాని గారు గుర్తు చేయడం చాలా ఆనందంగా ఉంది.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను కేంద్ర భూగోగన శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంవ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ రోజు ప్రారంభిస్తారు. కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించే యాత్రికుల సౌకర్యార్థం ఇటీవల వేసిన మనోహరాబాద్ సిద్దిపేట కొత్త రైలు మార్గంలో ఈ కొత్త రైల్వే స్టేషన్ నిర్మించారు. సుమారు 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్లో హైలెవెల్ ప్లాట్ఫామ్తో పాటు ప్లాట్ఫామ్ పైకప్పు, ప్రయాణికులు వేచి ఉండే గది, ప్లాట్ఫామ్పై తాగునీటి కుళాయిలు మొదలైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట సికింద్రాబాద్ డెమో రైలును కేంద్ర మంత్రులు, రైల్వే అధికారులు జెండా ఊపి ప్రారంభిస్తారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఇప్పటికే 2024-25 బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు కేటాయించగా నిన్న మరో 94 కోట్ల పైచిలకు నిధు విడుదల చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని ప్రభుత్వవి పాది శ్రీనివాస్ తెలియజేశారు. రాష్ట్రంలోని మెదక్, రాజన్న, సిరిసిల్ల జిల్లాలో ఈ రోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, కామారెడ్డి సహా 12 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. కర్గిల్ విజయ దివస్ సందర్భంగా పెరడ్ గ్రౌండ్స్లోని వీరుల సైనిక స్మారకం వద్ద బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. కర్గిల్ విజయ దివస్ మన భారత సైన్యం అజేయ ధైర్యానికి, అసమాన పరాక్రమానికి ప్రతీక అని ఆయన కొనియాడారు. కుటుంబాన్ని సమర్థంగా

నడిపించే తల్లే కుటుంబానికి నిజమైన సీఈఓ అని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లో ఫోన్లో నిర్వహించిన ది సీఈఓ షీ నెవర్ న్యూ షీవర్స్ పుస్తకావిష్కరణ హైదరాబాద్ స్టార్టప్ ఇకోసిస్టమ్ అవార్డ్స్ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వెనుకబడిపోయిందన్న ప్రచారంలో నిజం లేదని హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గత 2.5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ రంగం 15% నుంచి 20% ప్లాట్ల విక్రయాలు దాదాపు 40% పెరిగాయని ఆయన తెలియజేశారు. ములుగు జిల్లాలో 63.5 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ప్రారంభానికి సిద్దమవుతోంది. ఇప్పటికే 90% నిర్మాణం పనులు పూర్తయ్యాయని అధికారులు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ 100,000 కుటుంబాలకు ఉచితంగా 5 మొక్కలు పంపిణీ చేస్తోంది. ప్రతి కుటుంబానికి 3 పళ్ల మొక్కలు, 2 ఔషధ లేదా అలంకరణ మొక్కలు అందజేస్తారు. విశేషాలు మరొకసారి. మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తూ ఈరోజు జరుపుకుంటారు.

0: డెవలప్మెంట్ అథారిటీ లక్ష కుటుంబాలకు ఉచితంగా 5 మొక్కలు పంపిణీ చేస్తోంది. ప్రతి కుటుంబానికి 3 పళ్ల మొక్కలు, 2 ఔషధ లేదా అలంకరణ మొక్కలు అందజేస్తారు. విశేషాలు మరొకసారి. మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తూ ఈరోజు జరుపుకుంటున్న కార్గిల్ విజయ్ దివస్ దేశ ప్రజల్లో గర్వాన్ని నింపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలోని పోచంపల్లి చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రధానమంత్రి ఆకాశవాణి మన్ కీ బాత్ ప్రసంగంలో ఈరోజు ప్రస్తావించారు. సిద్దిపేట జిల్లా కుమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈరోజు ప్రారంభిస్తారు. మెదక్, రాజన్న, సిరిసిల్ల జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలమల సమయం 1 గంట దాటి 20 నిమిషాలు అవుతుంది. మీకెంతో ఇష్టమైన మీ ఆల్ టైమ్ ఫేవరెట్ షో టైం ఈరోజు కూడా సిద్ధంగా ఉంది. మరి ఈ షో టైంలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే చాలా సింపుల్. మీ అడిగే ప్రశ్నలకి మీ సమాధానం, మీ పేరు, మీ ప్రాంతం పేరు మా వాట్సాప్ నెంబర్ 0402324 0852కి సందేశం పంపండి. మరి మొదటి ప్రశ్న, శివబాలాజీ కాజల్ కాంబినేషన్లో వచ్చిన మూవీలో కాజల్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు? శివబాలాజీ కాజల్ కాంబినేషన్లో వచ్చిన మూవీలో కాజల్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేయండి. షో టైం వింటున్నారు విత్ మీ సాయి, స్టే ట్యూన్.

షో టైం వింటున్నారు. మరి మొదటి ప్రశ్న, శివబాలాజీ కాజల్ కాంబినేషన్లో వచ్చిన మూవీలో కాజల్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు అని అడిగాను. చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు. రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళల్లో సుప్రియ, శ్రీహర్ష, సూరారం కాల్ నుంచి, అలాగే పద్మావతి, శిల్ప, చంచల్ గూడ, ఎస్ఎన్ మూర్తి, రాణి సూరారం నుంచి, భాను మియాపూర్ నుంచి, యష్ణ, తనిష్క ఉమ్మడి నుంచి, పుష్పశ్రీ సైదాబాద్ నుంచి, హర్షిణి ఆదిలాబాద్ నుంచి, భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు, రవీందర్ హైదరాబాద్, శ్రీనివాస్ ఫిర్జాదిగూడ నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, ఎం మురిహరి యశోద, జానకిరాజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, దమ్మోజు వెంకటాచారి చిత్రాల నుంచి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుంచి, అప్పల రాజు పెడన. ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు పుట్టపక్క నుంచి భవానీ వెంకట్, తోట సంతోష్ నిజామాబాద్ నుంచి, పాలెంపోలే ఆలగడ్డ నుంచి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు, ఆంజనేయులు మాధవి ఆంజనేయులు భూదాం పోచంపల్లి నుంచి, రామ్ చరణ్, రామ్ ప్రసాద్, సుగుణ, షేర్ల వెంకటేష్, గజ్వేల్ నుంచి, గంగు మహేందర్, నాగలక్ష్మి ఇల్లంతకుంట రైట్, ఇంకా గణేష్ వేదవత్తి నిజాంపేట నుంచి రైట్ ఆన్సర్, ఫ్రమ్ కుబేర్ నుంచి రంజిత్, కామారెడ్డి జిల్లా భవానీపేట గ్రామం నుంచి మహ్మద్ ఇనాయతుల్లా రైట్ ఆన్సర్ అండి, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు, ఇంకా గానుగుల నగర్ నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక రైట్ ఆన్సర్, ఇంకా సరైన సమాధానం అత్తాపూర్ నుంచి జ్ఞానేశ్వర్ ప్రవీణ, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి జాప భూమేశ్వర్, వెల్లుల నుంచి పాపిరెడ్డి కాల్ నుంచి సిహెచ్ హనుమంతరావు రైట్ ఆన్సర్, చౌడవరపు నాగేశ్వరరావు గీతానగర్ నుంచి సరైన సమాధానం పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి చందమామ మూవీ, మరి చార్మి గారు డబ్బింగ్ చెప్పడం జరిగింది కాజల్ గారికి. మరి మరో ప్రశ్న, 2026 కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నాయి కదా, అవి ఎక్కడ జరుగుతున్నవి? 2026 కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నవి? ఆన్సర్ తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: షో టైం వింటున్నారు. ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి నిలయంలో సమయం 1 గంట దాటి 32 నిమిషాలు అవుతుంది. 2026 కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయని అడిగాను. చాలామంది సరైన సమాధానం పంపించారు. సూరారం నుంచి సుప్రియ, హర్షిణి ఆదిలాబాద్ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మిడ నుంచి, యష్ణ ఉమ్మిడ నుంచి, రవీందర్ నాగోల్ నుండి, ఎస్ఎన్ మూర్తి రాణి సూరారం, సతీష్ శాంతి రిషిత సుచిత్ర, దస్తగిరి సంధ్య వీరు కడప నుండి, అలాగే శ్రీనివాస్ ఫిర్జాదగుడి నుంచి, సులోచన కరీంనగర్ నుంచి, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి, బాలకృష్ణ నర్సంపేట నుంచి, మధుకర్ నందిపేట నుంచి, అప్పలరాజపేడన భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి, ఎం మురహరి యశోద జానకి రాజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, కెఎస్ ఆనంద్ సోమాజిగూడ నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా కామారెడ్డి నుంచి, రమేష్ గుప్తా జిల్లేలగూడ నుండి, భవానీ వెంకట్ పుట్టపక్క నుండి, అలాగే పంతాడి శ్రీనివాసులు మూరిపల్లం నుంచి, పాలెం పోలయ్య నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్, అలాగే గంగు మహేందర్ నిల్లంతకుంట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రామ్ చరణ్ రామ్ప్రసాద్ షేర్ల వెంకటేష్ గజ్వేల్ నుంచి రైట్ ఆన్సర్, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి రైట్ ఆన్సర్, సంతోష్ కుమార్ కాల్టెక్స్ బిల్లంపల్లి నుంచి రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, మేకల కుమార్ బరిగగట్టన్న హన్మకొండ నుంచి రైట్ ఆన్సర్, బిఎన్ రెడ్డి కాల్ నుంచి మౌనిక బాలు రైట్ ఆన్సర్ పంపించారు, హైదరాబాద్ నుంచి ప్రవీణ మహి జ్ఞానేశ్వర్ రైట్ ఆన్సర్, చోడవరపు సాయి మన్విత, గీతానగర్ నుంచి ప్రేమ్నాథ్ కళావత్తి ఆర్మూర్ నుంచి రైట్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు, కానీ సరైన పేరు రాయలేదు. అలాగే నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి గ్లాస్గో స్కాట్లాండ్లో జూలై 23 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. ఆగస్టు 2 వరకు జరుగుతాయి. మరి మరో ప్రశ్న, ఏఎన్ఆర్ వాణిశ్రీ గారి కాంబినేషన్ అంటే హిట్ కాంబినేషన్ కదా, మరి వారి కాంబినేషన్లో వచ్చినటువంటి మొదటి

ఈ చిత్రం ఏది? అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ గారి కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ఏది? ఆన్సర్ తెలిస్తే 0400-2324-0852కి వాట్సాప్ చేయండి.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: షో టైం వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. మరి నేను అడిగినటువంటి ప్రశ్న, అక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రీ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి మొదటి మూవీ ఏంటి అని అడిగాను. చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు. రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళల్లో శ్రీహర్ష సూరారం నుంచి, అలాగే పానుగంటి రవిగౌడ్ బిహెచ్ఎల్ నుంచి, సత్యేశ్ శాంతి సుచిత్ర సర్కిల్ నుంచి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుండి, శ్రీనివాస్ ఫిరిజది కూడా, దస్తగిరి సంధ్య కడప, సులోచన కరీంనగర్, మురహరి యశోద జానకిరాజ్ నిజామాబాద్, షెర్ల వెంకటేష్ గజ్వేల్ అప్పలరాజు పెడన, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుండి, ఇంకా ఎం శ్యామ్లాల్ జాన్కంపేట, పంతాడి శ్రీనివాసరావు మూరిపొలం నుండి, బి లక్ష్మీనారాయణ అమనగుర్తి కరీంనగర్ నుంచి, అశోక్ కుమార్ సోమాజిగూడ నుంచి, మధుకుమార్ నందిపేట నుంచి, భవానీ వెంకట్ పుట్టపక్క నుంచి, ఎం నరేష్ మూసాపేట నుంచి, రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి, గంగు మహేందర్ ఇల్లంతకుంట నుంచి, దమ్మోజు వెంకటాచారి చిత్రాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ ఇంకా హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు రైట్ ఆన్సర్, బాలకృష్ణ నర్సంపేట నుంచి, డివి సూర్యశ్రీ ఫ్రమ్ కౌకూర్ నుంచి, పాలెంపోలే అలగడ్డ నుంచి రైట్ ఆన్సర్, అలాగే మౌలాలి నుంచి వెంకటరమణ, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి రైట్ ఆన్సర్, అలాగే ప్రజ్ఞ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, చోడవరపు గీత రమాదేవి గీతానగర్ నుంచి, అలాగే ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు. చాలామంది వేరే వేరే పెడుతున్నారు. మరి రైట్ ఆన్సర్ పంపించారు రంజిత్ సంధ్య ఫ్రమ్ కుబేర్ నుంచి, ఓల్డ్ సిటీ గంగా శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత రైట్ ఆన్సర్, అలాగే మేడంపల్లి నుంచి ముదుగంటి విష్ణువర్ధన్ రెడ్డి, జాప భూమేశ్వర్, వెల్లుల నుంచి రైట్, అలాగే శ్రీకాంత్ శ్రీతేజ సాయి చరణ్ మేడిపల్లి నుంచి రైట్ ఆన్సర్, అలాగే జగిత్యాల నుంచి బాలాజీ, చిలుక నారాయణ అనసూయ ఎంన జాన్కంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, అలాగే నిర్మల్ జిల్లా నుంచి మేర సాయిలు రైట్ ఆన్సర్ పంపించారు. యష్ణ తనిష్క ఫ్రమ్ ఉమ్మెడ నుంచి సరైన సమాధానం పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆత్మీయులు. ఈ మూవీ 1969 విడుదలైంది. మరి మరో ప్రశ్న, విక్రమ్ 1 రాకెట్ను అభివృద్ధి చేసినటువంటి భారతీయ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఏది? విక్రమ్ 1 రాకెట్ను అభివృద్ధి చేసినటువంటి భారతీయ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఏది? ఆన్సర్ తెలిస్తే 0402324085 వాట్సాప్ చేయండి.
2: మచిలీపట్నం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: షో టైం వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మరి నేను అడిగినటువంటి ప్రశ్న, విక్రమ్-1 రాకెట్ను అభివృద్ధి చేసినటువంటి భారతీయ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఏది అని అడిగాను. చాలామంది సరైన సమాధానం పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. సురేష్ నేరెడ్మిట్ నుంచి, అలాగే వెంకటేష్ నందిపేట నుంచి, పానుగంటి రవిగౌడ్ వారి ఫ్యామిలీ, బిహెచ్ఏ నుంచి రిషిత, హైదరాబాద్ నుంచి జంప్.

అబ్బయ్య బిహెచ్ఎల్ నుంచి, సుప్రియ సూరారం నుంచి, సతీష్, సుచిత్ర సుచిత్ర కాలనీ నుండి ఎస్ఎన్ రాణి సూరారం, హర్షిణి ఆదిలాబాద్, భాను మియాపూర్ నుంచి, జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి, ఎం శ్యామ్లాల్ జాన్కంపేట నుంచి, సంధ్య ప్రొద్దుటూరు నుంచి, అప్పలరాజుపేట నుంచి, రేణుక కడప, భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి, సంతోష్ యాప్రల్ నుంచి, ఆడిపి సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి, ఎం మురుగరి యశోద జాన్కంపేట నుంచి, నల్లబోతుల జ్ఞానేశ్వర్ చాగాపురం నుంచి రైట్ ఆన్సర్, అలాగే బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు రైట్ ఆన్సర్, మధుకర్ నందిపేట నుంచి, మేకల కుమార్ బరిగెఘట్టన హన్మకొండ నుంచి, సతీష్ గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, ఇంకా జ్ఞానేశ్వర్ ఫ్రమ్ శ్రీమల్లె కాలనీ అత్తాపూర్ నుంచి రైట్ ఆన్సర్, రాంప్రసాద్ రామ్చరణ్ గజ్వేల్ నుంచి రైట్ ఆన్సర్, మోహన్ ఫ్రమ్ యూకే రైట్ ఆన్సర్. ఇంకా సరైన సమాధానం పంపించిన వాళ్ళల్లో జిల్లెలగూడ నుంచి రమేష్ గుప్తా రైట్ ఆన్సర్, అలాగే మూరిపల్లెం నుంచి పంతడి శ్రీనివాసరావు, జాన్కంపేట నుంచి చిలక నారాయణ రైట్ ఆన్సర్, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, కరీంనగర్ నుంచి సులోచన, ఎం నరేష్ రోజా మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మిడ నుంచి, జమ్మోజు వెంకటాచారి చిత్రాల నుంచి, గంగు మహేందర్ ఇల్లంతకుంట నుంచి రైట్ ఆన్సర్, అలాగే భూదాన్ పోచంపల్లి నుంచి ఎలుగందుల మార్కండేయ, అలాగే ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు విజయ్ కుమార్ చందానగర్ నుంచి రైట్ ఆన్సర్, అలాగే మేడంపల్లి నుంచి ముదిగంటి విష్ణువర్ధన్ రెడ్డి రైట్ ఆన్సర్, శ్రీనివాస్ రెడ్డిగూడ నుంచి, పాలెంపల్లి ఆలగడ్డ నుంచి రాజన్నపేట సిరిసిల్ల పూలపల్లి శ్రీనివాస్ అంది మెసేజ్ అవుతూ, రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్, తోట సంతోష్ నిఖిల పోతంగల్ నుంచి సరైన సమాధానం పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి స్కై రూట్ ఏరోస్పేస్ అయిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ విక్రమ్ 1ని అత్యద్భుతంగా నింగిలోకి పంపించడం జరిగింది. మరి సరైన సమాధానాలు పంపించిన వారికి అందరికీ ధన్యవాదాలు. మరి మరో ప్రశ్న సిద్ధంగా ఉంది. 71వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ గాయకుడిగా అవార్డు గెలుచుకుంది ఎవరు? 71వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ గాయకుడిగా అవార్డు గెలుచుకుంది ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324085 2కి వాట్సాప్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: షో టైం వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. 71వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ గాయకుడిగా అవార్డు గెలుచుకుంది ఎవరు అని అడిగాను. చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు. సరైన సమాధానాలు పంపించిన వాళ్ళలో శ్రీహర్ష సూరారం, ఎస్ఎన్ మూర్తి హైదరాబాద్ నుంచి, రిషిత సుచిత్ర కాలి నుండి, భాను మియాపూర్ నుంచి, శ్రీరామ్ నరేందర్ న్యావరంద నుంచి, ఎం శ్యామ్లాల్ జాన్కంపేట నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్, దస్తగిరి కడప, సురేష్ నేరెడ్మిట్ అప్పలరాజు పెడన. ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు మురహరి యశోద, జానకి రాజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుంచి, పెక్టర్ హైదరాబాద్ నుంచి, పావని వేణు రైట్ ఆన్సర్, అలాగే దమ్మోజ్ వెంకటాచారి చిత్రాల నుంచి, నందిపేట నుంచి వెంకటేష్, పాలెంపల్లి ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్, అలాగే బెల్లంపల్లి నుంచి ఆడప్ సంతోష్ కుమార్, చోడవరపు గీతానగర్ నుంచి సమృత మధ్యోతి అలాగే రైట్ ఆన్సర్, అలాగే మేకల కుమార్ వరంగల్ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా రాంప్రసాద్ రామ్చరణ్, సుగుణ షేర్లు వెంకటేష్ సరైన సమాధానం పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి పివిఎన్ఎస్ రోహిత్, బేబీ మూవీలో ప్రేమిస్తే అనే సాంగ్కి జాతీయ అవార్డు గెలుచుకోవడం జరిగింది. షో టైంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఇదండి ఈనాటి షో టైం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంలో సమయం 2 గంటలు దాటి 16 నిమిషాలు అవుతుంది. శక్తిశీలు వింటున్నారు. ఆకాశమే హద్దుగా, ఆలోచనలే హద్దుగా భావించి వ్యాపార రంగంలో తమదైన ముద్ర వేస్తున్నటువంటి మహిళలు ఎంతోమంది. ఒకప్పుడు ఉద్యోగాల కోసం వెతికినటువంటి మహిళలు నేడు వేలాది మందికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. మరి ఈనాటి శక్తిశీలిలో ఒక కేఫే ప్రారంభించి వెరైటీ కాన్సెప్ట్తో వ్యాపారం స్టార్ట్ చేసి విజయవంతంగా నడుపుతున్నటువంటి మహారాష్ట్రకు చెందినటువంటి వందిత పురోహిత్ గారి గురించి తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్.

వ్యాపార రంగంలో ఎవరికైనా సవాళ్ళు అనేటివి సహజమే. ఎందుకంటే ఒక వ్యాపారం స్టార్ట్ చేయగానే మనకి లాభాలు వస్తాయా, లేకపోతే ఇది రన్ అవుతుందా, ఇంత పెట్టుబడి పెట్టాను కదా, ఇలాంటి ఎన్నో డౌట్స్ మనకి ఉంటాయి కదా. మరి అలాంటి నా వల్ల కాదు అని వెనకడుగు వేస్తే నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోలేం. తన బిజినెస్ జర్నీలోనూ ఇలాంటి ఒడిదుడుకులనే చూశారు వందిత. తనకి బిజినెస్ రంగంపై ఎలాంటి సపోర్ట్ లేకపోయినా కొన్ని వ్యాపారాలు ప్రారంభించి తన బిజినెస్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. వందిత గారిది నాగపూర్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఆమెకి మ్యారేజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత తన హస్బెండ్తో కలిసి ఒక ఐటీ సంస్థని స్టార్ట్ చేశారు. కొన్నేళ్లు గడిచాక ఇందులో వచ్చినటువంటి లాభాలతో మరో సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఇందులో మాత్రం సక్సెస్ కాలేదు. మరి తర్వాత ఏమైంది ఈ పాట తర్వాత చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

దేవదాసు చిత్రం నుంచి కార్తీక్ సుజాత ఆలపించిన గీతం విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం చక్రి. శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. సాఫ్ట్వేర్ కంపెనీ వల్ల వచ్చిన నష్టం వాటిల్లింది వందిత గారికి. మరి ఆ తర్వాత తనకున్నటువంటి ఇంటీరియర్ డిజైనింగ్ పరిజ్ఞానంతో ఒక స్టార్టప్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా పాత ఫర్నిచర్ని రీసైక్లింగ్ చేసి ఒక కొత్త డిజైన్గా చేసి ఒక కొత్త అలంకరణ ప్రోడక్ట్ని తయారు చేయడం ప్రారంభించారు. ఈ వ్యాపారం కండక్ట్ చేయడంలో కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కోవడం జరిగింది. మరి కెరీర్కి సంబంధించినటువంటి ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు వందిత గారు. మరి ఆ తర్వాత ఏమైందో కాసేపులో చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ప్రేమ కథ చిత్రం నుండి రాజేష్ అనురాధ శ్రీరామ్ ఆలపించిన గీతం విన్నారు. గీతరచన సిరివెనెల, సంగీతం సందీప్ చౌత.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతుల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: శక్తిశీలు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోల. సమయం 2 గంటలు దాటి 30 నిమిషాలు అవుతుంది. వందిత గారి గురించి తెలుసుకుంటున్నాం కదా, అలా ఇంటీరియర్ బిజినెస్ చేస్తున్నప్పుడే మరో థాట్ వచ్చింది వందిత గారికి, కోవర్కింగ్ స్పేస్ ఐడియా. ఓ సాధారణ కేఫ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది? మనం అలా కేఫ్కి వెళ్తాం, ఒక కాఫీ ఆర్డర్ చేస్తాం, బిల్లు పే చేస్తాం. కానీ తనకి వచ్చినటువంటి ఐడియా ఏంటంటే, ప్రొఫెషనల్స్ తమ వృత్తి ఉద్యోగాల్ని కెఫేలోనే ఏర్పాటు చేసుకునేలా స్టార్ట్ చేశారు. ఈ ఆలోచనతోనే 2021లో పూణేలో మౌజీ అనే పేరుతో ఒక టైం కెఫేని స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఇక్కడ గడిపిన సమయానికి మన కస్టమర్స్ అనేది డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. మాట్లాడుకునే వారితో పాటు కార్పొరేట్ ప్రొఫెషనల్స్, అలాగే ఫ్రీలాన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్ ఈ వేదికగా కోవర్కింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అందుకు తగినట్లుగానే ఈ ప్లేస్ని మరింతగా అంటే తనే స్వయంగా డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే తనకి ఇంటీరియర్ తెలుసు కాబట్టి తనకున్నటువంటి ఇంటీరియర్ డిజైనింగ్ స్కిల్తో చాలా అందంగా తీర్చిదిద్దారు ఈ టైం కెఫేని. ఇంకా తెలుసుకుందాం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

పందెం కోడి చిత్రం నుంచి రఘు కుంచే ఆలపించిన గీతం విన్నారు. గీత రచన సాహితీ సంగీతం యువన్ శంకర్ రాజా. శక్తిశీలు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. అందరిలా కాకుండా విభిన్నంగా స్టార్ట్ చేశారు వందిత గారు తన టైం కేఫ్ని. మరి ఈ టైం కేఫ్ని డిజైన్ చేసేటప్పుడు కూడా అంటే ఒక విభిన్నంగా అంటే అందరు కూర్చునేలాగా అందరు కూర్చొని డిస్కస్ చేసుకునేలాగా ఇంకా కస్టమర్స్ తమకు నచ్చినంత సమయం కూడా గడపవచ్చు. అయితే ఈ క్రమంలో గంటల చొప్పున కొంత మొత్తం చెల్లించవలసి ఉంటుంది. మరి ఈ టైంలో వాళ్ళ కోసం టీ కాఫీ ఇతర పానీయాలనేటివి ఉచితంగా అందిస్తున్నారు. అలాగే ఎంప్లాయీస్ ఇంటి నుండి భోజనం తెచ్చుకోవడం బయట నుండి ఆర్డర్ చేసుకోవడం కూడా ఇక్కడ అనుమతి అనేది ఉంది. మరి ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ కెఫేలో తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్.

0: అదృష్టం చిత్రం నుంచి సుజాత మోహన్, ఉన్నికృష్ణన్ ఆలపించిన గీతం విన్నారు. గీత రచన కులశేఖర్, సంగీతం దిన.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. వందిత అంటే ఎక్కువ టీమ్ కెఫీని క్రియేట్ చేశారని చెప్పాను కదా. ఇక్కడ ఎంప్లాయీస్ కోసం ఫ్రీ వైఫైని ప్రశాంతంగా పనిచేసుకునేలా, అలాగే ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడం కానీ బయట నుంచి ఆర్డర్ చేసుకోవడం ఇలాంటి ఫెసిలిటీస్ ఇలా ఒక్కరికే కాదు టీమ్గా వచ్చినా కూడా టైం కెఫీలో తమ పనులు అనేటివి చేసుకోవచ్చు. అలాగే కంటెంట్ క్రియేటర్స్ అలాగే పాడ్కాస్ట్ చేసుకునే వారి కోసం స్పెషల్గా ఒక స్టూడియోని డిజైన్ చేశారు. అలాగే వర్క్షాప్స్, సెమినార్స్కి, సప్పర్ క్లబ్స్ ఇలాంటి కండక్ట్ చేసుకునేలా ఒక స్పెషల్ అవుట్డోర్ స్పేస్ను కూడా అందుబాటులో ఉంది. ఇంకా పుస్తకాలు చదువుకునే వాళ్ళ కోసం ఒక లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారు. ఇలా కస్టమర్స్ అన్ని సదుపాయాలతో కూడినటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం గడిపి ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం పూణే, నాగ్పూర్లో 3కు పైన 3 కెఫేలను స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే తద్వారా ఏడాదికి సుమారు 2 కోట్ల ఆదాయం ఆర్జిస్తుంది. అలాగే ఫ్యూచర్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కత్తా, హైదరాబాద్ వంటి నగరాలలో కూడా తమ సేవలని విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు వందిత. ఇంకా తెలుసుకుందాం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

దేవర చిత్రం నుంచి శిల్పారావు పాడిన పాట విన్నారు. గీత రచన రామజోగి శాస్త్రి, సంగీతం అనిరుద్ధ రవిచందర్. శక్తిశీల్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. వ్యాపారం అనేది కేవలం లాభ నష్టాల ప్రయాణం కాదు, అది ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు ప్రతీక. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తమ కలను నిజం చేసుకుని సమాజానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి వందిత ఎంతోమంది మహిళా వ్యాపారవేత్తలకు స్ఫూర్తిదాయకం. ఇలాంటి విజయగాథలు ప్రతి మహిళలో ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తిని గుర్తు చేస్తాయి. ఇదండి ఈనాటి శక్తిశీలి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు. ముంబై నుంచి వివిధ భారతి ప్రసారాలు రిలే వింటారు.
1: శురువాత్ ధర్తీ ఫిల్మ్ కి గానే సే.

Chale. Cuidado.

0: ये है विविध भारती।
1: उजाले उनकी यादों की। उजाले उनकी यादों की।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత అంతరిక్ష రంగంలో విక్రమ్-1 ప్రయోగం విజయవంతం కావటం చిరస్మరణీయమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసి ప్రయోగించిన మొట్టమొదటి రాకెట్గా విక్రమ్ చరిత్ర సృష్టించిందని ఆయన పేర్కొన్నారు. లోకల్ ఫర్ వోకల్ స్ఫూర్తితో స్థానిక కళాకారులను, కార్మికుల నైపుణ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా అద్భుతాలను ఆవిష్కరించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలోని పోచంపల్లి చేనేత కార్మికుల ఇక్కత్ కళా నైపుణ్యాన్ని ఆయన ప్రధానంగా ప్రశంసించారు. ఎల్నినో ప్రభావం వల్ల ఎదురయ్యే సవాళ్లను శాస్త్రీయ అవగాహన పద్ధతులతో అధిగమించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ సనత్నగర్ నియోజకవర్గంలో జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ క్షేత్రస్థాయి పర్యటన చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. 2028 అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఏ ఇతర ఎన్నికల్లో తాను పోటీ చేయనని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. అయితే ప్రజల తరపున తన గళం మాత్రం వినిపిస్తూనే ఉంటానని ఆయన పేర్కొన్నారు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో

భారత్కు వెయిట్లిఫ్టింగ్లో రజత పతకం లభించింది. పురుషుల 60 కిలోల విభాగంలో చనంబం రుషికాంగ్ సింగ్ ఈ పతకాన్ని సాధించారు. భారత జింబాబ్వే క్రికెట్ జట్ల మధ్య హరారేలో జరుగుతున్న 3వ T20 మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి పారాదీప్ సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు చాయ్తో. హాయ్ కబుర్లు, విత్ యువర్ ఆర్జనాగ్. మంచి మంచి కబుర్లు చెప్పడానికి నేను రెడీ అయిపోయాను. వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని నాకు తెలుసు. ఇంకేంటి, బయట బాగా వర్షం పడుతుంది. బాగా అంటే బాగా కాదు, లైట్ కానీ. అయినా సరే ఇలాంటి టైంలో హాట్ హాట్ చాయ్ కప్పు తీసుకుంటే ఆ కిక్కే వేరు కదా. ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ కబుర్లతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా ఈ వన్ అవర్ వింటూ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. డే మొత్తం ఎంజాయ్ చేశారు కదా, మొత్తానికి సండే. కానీ రేపు వర్క్లో కూడా అదే జోష్ చూపించేలా మీ చిత్తాన్ని సరికొత్తగా ఫ్రెష్గా చేయడానికి నేను రెడీ అయిపోయాను. మీ అలసిన మనసును రిలాక్స్ మూడ్లోకి తీసుకొని రావాలంటే ఖచ్చితంగా మీరు ట్యూన్ చేయాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఎంటర్టైన్మెంట్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఫాస్ట్గా హ్యాపీ అండ్ ఫన్ మూడ్లోకి వచ్చేసేయండి. ఇవాళ స్పెషాలిటీస్ గురించే కాకుండా వేరే ఇంట్రెస్టింగ్ కబుర్లు, మంచి ఫీల్ ఇచ్చే సంగతులు చాలా చాలా ఉన్నాయి, అన్నీ మాట్లాడుకుందాం. మీరు జస్ట్ అలా హాట్ హాట్ చాయ్ తాగుతూ హాయ్ హాయ్ అని చెప్పే కబుర్లను వినండి. స్టే ట్యూన్డ్.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, మీరు నిలబడింది, ప్రజెంట్ మీరు నిలబడింది సముద్ర మట్టానికి ఆల్మోస్ట్ 18,000 అడుగుల ఎత్తులో అని ఒక్కసారి ఊహించుకోండి. చుట్టూ మంచు, టెంపరేచర్ ఏమో -డిగ్రీస్లో, ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యాలంటే శ్వాస ఆగిపోయేంత సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి చోట ఎవరో మనం ఎప్పుడూ చూడని పర్సన్స్, మనం ఎప్పటికీ కలిసే ఛాన్స్ లేని వ్యక్తులు మన కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు తెలుసా. కానీ ఎందుకు ఆ మంచు కొండల్లో అంత విలువైంది? ఏముంది ప్రపంచంలోనే వెరీ వెరీ టఫ్ వార్స్లో ఒకటి ఎందుకు అక్కడే జరిగింది? ఎందుకు ఒక యంగ్ ఆఫీసర్ ఏ దిల్ మాంగే మోర్ అని నవ్వుతూ మళ్లీ యుద్ధానికి వెళ్ళాడు? అండ్ ఎందుకు వందలాది కుటుంబాలు తమ పిల్లల్ని దేశం కోసం నవ్వుతూ పంపించాయి? మై డియర్ లిజనర్స్, ఎవ్రీ ఇయర్ ఈ రోజు అంటే జూలై 26న ఎంతో రెస్పెక్ట్తో గుర్తు చేసుకుంటుంది. కానీ ఆ రోజు వెనుకున్న కథ, ఆ మంచు కొండల్లో జరిగిన అసలు అద్భుతం చాలా మందికి కంప్లీట్గా తెలియదు. అసలు అక్కడ ఏం జరిగింది? ఆ పర్వతాలని మన ఇండియా ఎందుకు తిరిగి స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది? మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అంజా హైక్యా అండ్ కేకే బృందం పడిన పటాకుషి సినిమా కోసం అబ్బాస్ తిరేవాల లిరిసిస్ట్ అండ్ మణిశర్మ సంగీతం.
1: जरूर सुनिए पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మనం మంచు పర్వతాల గురించి, అక్కడ జరిగిన ఒక రహస్యమైన వార్ గురించి మాట్లాడుతున్నాం కదా, అది మరేదో కాదు 1999లో జరిగిన కార్గిల్ వార్. అదే కార్గిల్ విజయ్ దివస్ కథ. పాకిస్తాన్ సైనికులు, చొరబాటుదారులు మన దేశంలోని కార్గిల్ ప్రాంతంలోని ఎత్తైన శిఖరాలను సీక్రెట్గా కబ్జా చేశారు. అవి వాళ్ల చేతిలో ఉంటే ఇప్పుడు లడక్ ప్రాంతానికి వెళ్లే మెయిన్ రోడ్ డేంజర్లో పడేది. ఏ పరిస్థితుల్లోనైనా వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇండియన్ ఆర్మీ మీద పడింది. ఊహించండి, మైనస్ టెంపరేచర్లో నిటారుగా ఉన్న మంచుకొండలు, పైనేమో శత్రువు, కింద నుంచి ఎక్కాల్సిన మన సైనికులు అయినా వెనక్కి తగ్గలేదు. కెప్టెన్ విక్రమ్ బాత్రా, లెఫ్టినెంట్ మనోజ్ పాండే, గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్, ఇలా ఎంతో మంది వీరులు దేశం ముందు ప్రాణం తర్వాత అని ప్రూవ్ చేశారు. వారి అబ్నార్మల్ అండ్ వండర్ఫుల్ డేర్ వల్ల 1999 జూలై 26, అంటే ఇదే రోజు భారత్ తన సక్సెస్ ఏంటో అనౌన్స్ చేసింది. అందుకే ప్రతి సంవత్సరం ఈ రోజును కార్గిల్ విజయ్ దివస్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. మనకు స్వేచ్ఛగా జీవించే అవకాశం ఎవరో ఇచ్చిన గిఫ్ట్ కాదు, ఎందరో వీరుల త్యాగానికి వచ్చిన ఫలితం. సో ఈరోజు మన భారత సైన్యానికి, మన కార్గిల్ అమరవీరులకు ఒక సెల్యూట్. జై హింద్, వందే మాతరం. స్టే ట్యూన్డ్.

0: ఇల్లే ఇండియా, ఇల్లే ఇండియా. నా పేరు సూర్య. నహిల్ ఇండియా సినిమా కోసం విశాల్ దద్లాని పాడిన పాట రామజోగే శాస్త్రి రచన.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: మోహిత్ చౌహాన్ పాడిన పాట పెద్ది సినిమా నుంచి, బాలాజీ సాహిత్యం, ఏఆర్ రెహమాన్ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: వన్స్ అపాన్ ఏ టైమ్ హాలీవుడ్ సినిమాలు మన దగ్గర రిలీజ్ అవ్వడం అంటే చాలా చాలా పెద్ద విషయం. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ యువర్ ఆర్జన్ ఆజ్. టుడే క్లాక్ టైం 5:26 రాసేసి 59 సెకండ్స్ అవుతుంది. బట్ ఇప్పుడు పరిస్థితి మొత్తం రివర్స్ అయిపోయింది. మన ఇండియన్ సినిమాల కోసం హాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా క్యూ గడుతున్న రోజులు వచ్చేసాయి. వచ్చింది, మనకు కూడా ఆ టైం వచ్చింది. ప్రజెంట్ సినీ లవర్స్ చూపు మెయిన్గా ఇప్పుడు 2 సినిమాల మీదే ఉంది. ఒకటి మన తెలుగు నుంచి రాబోతున్న వారణాసి, మహేష్ బాబు హీరో, రాజమౌళి డైరెక్టర్, అందరికి తెలుసు. ఇంకొకటి బాలీవుడ్ డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణ. ఈ 2 సినిమాల్లో కామన్ ఏంటంటే స్కేల్, విజువల్స్, ఐమాక్స్ అనుభూతి, ఇంకా వరల్డ్ వైడ్ ఆడియన్స్ టార్గెట్ చేస్తూ రెడీ అవుతున్న భారీ క్యాన్వాస్. అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రామాయణ టీం ఇప్పటికే హాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ సోనీతో చేతులు కలిపిందంట. అంటే ఈ సినిమా గ్లోబల్ రిలీజ్కి పెద్ద ప్లానింగ్ జరుగుతోందని మనకు అర్థమైపోతుంది. మరి ఇప్పుడు అందరి దృష్టి వారణాసి వైపు మళ్ళీంది. ఎందుకంటే

అది రాజమౌళి మూవీ, అందుకే వరల్డ్ వైడ్గా ఈ మూవీకి ఎక్స్పెక్టేషన్స్ మరో లెవెల్లో ఉన్నాయి. అలాంటి ప్రాజెక్టు కోసం కూడా ఓ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రాబోతుందా అనే డిస్కషన్ ఇండస్ట్రీలో చాలా జోరుగా సాగుతుందంట. ఒక్క విషయం మాత్రం నిజం, ఇండియన్ సినిమా ఇప్పుడు ప్రపంచ మార్కెట్ను లక్ష్యంగా పెట్టుకుని అడుగులు వేస్తోంది. ఇది ప్రతి సినీ అభిమానికి గర్వపడే విషయం. మరి మీరే ఉంటారు, రామాయణ వారణాసి ఈ రెండిట్లో ప్రపంచ బాక్సాఫీస్ను షేక్ చేసే సినిమా ఏదవుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే కదా. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

0: సబ్స్క్రైబ్ రాసుకోండి, మడతటి పాడండి.
1: ఆ కుర్చీని మడతపెట్టి.

0: గుంటూరు గారం సినిమా కోసం సాహితీ చాగంటి సాయి కృష్ణ పాడిన పాట, రామజోగేశాయి రచన, థమన్ ఎస్ఎస్ సంగీతం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు

0: శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్ఈ.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసీ కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఆన్ ద వే టు రేడియో నేను ఈరోజు చాలా ట్రాఫిక్ నుండి బయటపడుతూ వచ్చాను. అస్సలే చెదురుముదురు వర్షాలు హైదరాబాద్లో, అక్కడక్కడ ఒక చోట వర్షం వస్తుంది, ఇంకోటి రావట్లేదు. వాహనాలు, బైక్స్, కార్స్, బస్సులు, అబ్బబ్బబ్బు, దానికి తోడు ట్రాఫిక్ సెన్సే కాదు కామన్ సెన్స్ కూడా లేని ఇంకొంతమంది మన ఫ్రెండ్స్ ఇలా అందరినీ క్రాస్ చేస్తూ రావడం చాలా టఫ్ అనిపించింది నాకైతే. అసలు ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుంటే ఎంత బాగుండు, అందరూ డిసిప్లిన్గా డ్రైవింగ్ చేస్తే ఇంకెంత బాగుండు అని అనుకుంటూ వచ్చా. బట్ అది పాసిబులా కాదంటారు కదా చాలామంది, స్పెషల్లీ మన హైదరాబాద్ ట్రాఫిక్ హీరోలు అయితే పట్టపగలు కలలు గనకు మై డియర్ ఫ్రెండ్ అని ఒక ఫ్రీ అడ్వైజ్ కూడా ఇస్తారు నాకు, అది అవదమ్మా అని కూడా కామెంట్ చేస్తారు. కానీ అలాంటి ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఒక దేశం ఉందంటే నమ్ముతారా? అరే సిగ్నల్ లేకపోతే ఏమవుతుంది, ఎవరు ముందొస్తే వాళ్ళే అని వెళ్ళిపోతారా? హార్న్ల జోరు, ట్రాఫిక్ జామ్, యాక్సిడెంట్లు ఇదే కదా మనం ఇమాజిన్ చేసేది. కానీ దేశంలో సిగ్నల్స్ లేకున్నా దేశంలో ట్రాఫిక్ జామ్ కూడా పెద్దగా ఉండకుండా యాక్సిడెంట్లు కూడా చాలా తక్కువగా అయ్యి వాహనాలు మాత్రం ఒకదాని తర్వాత ఒకటి ఎంత డిసిప్లిన్డ్గా వెళ్తాయో చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. అదొక దేశంలో జరుగుతుంది, అసలు అది ఎలా పాజిబుల్ అయింది? టెక్నాలజీ లేకుండా ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేస్తున్నారు? అంత డిసిప్లిన్ వాళ్ళకి ఎలా వచ్చింది? ఆ దేశం ఏది? దాని వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటి? మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఛాంపియన్స్ సినిమా కోసం మిక్కీ జేమియర్ స్వరపరిచిన పాట అది రామ్ మిర్యాల, గానం కాసర్ల శ్యామ్ రచన.
1: జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

ట్రాఫిక్ సిగ్నల్ లేకుండానే ట్రాఫిక్ సజావుగా నడిచే దేశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM జాయ్తో హాయ్ కబులు వింటున్నారు విత్ యువర్ రాజ్య నాగా. దేశం ఇంకేదో కాదు, మన పక్కనే ఉండే దేశం భూటాన్. అవును, ఆ దేశ రాజధాని థింపూతో సహా అక్కడ మోడ్రన్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఆల్మోస్ట్ కనిపించవు. మన ట్రాఫిక్ని ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే, స్పెషల్గా ట్రైన్ అయిన కొందరు ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్స్ వద్ద ఉంటారు. ఒక చిన్నమైన అందమైన పోలీస్ బూత్లో నిలబడి జస్ట్ హ్యాండ్ ఇండికేషన్స్తో మొత్తం ట్రాఫిక్ని వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారంట. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, 1990స్లో ఆ ఇయర్ ఎండింగ్లో అంట ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టారంట. ఎందుకు ఇంత టఫ్, ఎవరు లేకపోయినా వెళ్తారు కదా అని. కానీ ఆ పబ్లిక్ ఏమన్నారంటే, మాకు అసలు అవసరం లేదు, మనుషులు దారి చూపితేనే బాగుంటుంది అని చెప్తే, ఆ గవర్నమెంట్ కొద్ది రోజుల్లోనే సిగ్నల్ తీసేసి మళ్ళీ ట్రాఫిక్ పోలీసునే పెట్టేశారంట. భూటాన్ ప్రభుత్వం ఎప్పుడు హ్యాపీనెస్ ఫస్ట్ అనే ఆలోచనతో ముందుకెళ్తుందని చాలామంది అంటూ ఉంటారు. అక్కడ జనాలు రోడ్లపై ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుంటారు, స్పీడ్ లిమిట్స్ ఫాలో అవుతారు, డిసిప్లిన్ డ్రైవింగ్కి చాలా చాలా వాల్యూ ఇస్తారు. అందుకే సిగ్నల్స్ లేకపోయినా ట్రాఫిక్ స్మూత్గా సాగిపోతుంది. ఈ స్టోరీ మనకు ఒక మంచి మెసేజ్ అయితే ఇస్తుంది, టెక్నాలజీ ఎంతున్నా సరే బాధ్యత, క్రమశిక్షణ, పరస్పర గౌరవం ఉంటేనే సమాజం సాఫీగా నడుస్తుంది. సో రోడ్డు మీద మనం కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, మనతో పాటు ఎదుటివారి ప్రాణాన్ని గౌరవిద్దాం. ఇప్పుడు ఈ పాజిటివ్ థాట్తో మరో మంచి పాట వినేద్దాం. స్టే ట్యూన్. హనుమాన్ సినిమా నుంచి గౌరహరి మ్యూజిక్ కంపోజ్ చేసి పాడిన పాట, కాసర్ల శ్యామ్ రచన.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:10 మరొక దిక్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ ఉండాలని, నీటి వృధాను పూర్తిగా నివారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మన్ కీ బాత్ 136వ సంచిక ద్వారా ప్రధానమంత్రి ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలోని చేనేత కార్మికులు లోకల్ ఫర్ వోకల్ స్ఫూర్తితో చేపట్టిన ఇకత్ చేనేత వస్త్రాల కళా నైపుణ్యం ఎంతో ప్రశంసనీయమని ప్రధానమంత్రి అన్నారు. ఎల్ నీనియో ప్రభావం వల్ల ఎదురయ్యే సవాళ్లను శాస్త్రీయ అవగాహన పద్ధతులతో అధిగమించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దేశ సరిహద్దులను కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన ప్రతి అమర జవాన్కు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 136వ సంచిక ద్వారా ఆయన ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈరోజు కార్గిల్ విజయ దివస్ సందర్భంగా వీర సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధం కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, భారత ఐక్యత ధైర్యం సంకల్పానికి నిదర్శనమని ఆయన అన్నారు. నేటి యువత ఆ వీరుల త్యాగాలను తెలుసుకుని దేశ సేవ పట్ల అంకితభావాన్ని పెంచుకోవాలని మోదీ సూచించారు.
2: आज कारगिल विजय दिवस है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. उन्होंने माँ भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को श्रद्धापूर्वक नमन करता.
1: ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రధానమంత్రి అన్నారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ రహిత భారత్, సామాజిక సేవ వంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీహార్లోని సీతామడిలో ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీలు తయారు చేస్తున్న ప్రక్రియను ప్రధానమంత్రి ప్రస్తావించారు.
2: बिहार के सीतामढ़ी में कचरे की रिसाइकलिंग कर उससे आकर्षक बेंच बनाई जा रही है. इसे सरकारी स्कूलों, पार्कों और सार्वजनिक स्थलों पर

0: लगाया जाता है। इसके जरिए लोगों में पर्यावरण संरक्षण को लेकर जागरूकता भी बढ़ रही है।
1: ఆత్మనిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ రంగంలో కొత్త శకానికి నాంది పలికామని అన్నారు. రక్షణ సామగ్రి కోసం ఒకప్పుడు విదేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ప్రపంచానికే రక్షణ సామగ్రిని ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటోందన్నారు. యుద్ద నౌకలు, క్షిపణులు, రాడార్ వ్యవస్థ పరికరాలు మన దేశంలోనే తయారవుతున్నాయని చెప్పారు.
0: आज रक्षा उत्पादन हो, रक्षा निर्यात हो या मित्र देशों के साथ राजनीतिक सहयोग, भारत लगातार नई ऊंचाइयों की ओर बढ़ रहा है। इस महीने की शुरुआत में मैं इंडोनेशिया में था, जहां ब्रह्मोस और अस्त्र मिसाइलों के लिए एक बड़ा समझौता हुआ है। दुनिया का भरोसा भारत के रक्षा उपकरणों और तकनीक पर बढ़ रहा है।
1: ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ ఉండాలని, గ్రామాల్లో చెరువులు, కుంటలు, బావులను పునరుద్ధరించాలని, నీటి వృధాను పూర్తిగా నివారించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టే క్యాచ్ ద రెయిన్ అనే అంశాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించాలని ఆయన చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే జల భద్రత, జల సంరక్షణ సాధ్యమవుతుందన్నారు. మధ్యప్రదేశ్లోని సిథి జిల్లాలో చేపట్టిన చెరువుల నిర్మాణాన్ని మోదీ ప్రస్తావించారు.
0: मध्य प्रदेश के सीधी जिले में करीब 1500 तालाब बनाए गए हैं। नरसिंहपुर में अमृत सरोवरों को संवारा गया है। आंध्र प्रदेश के नंदियाल में सभी ग्राम पंचायतें इस अभियान से जुड़ी हैं। आइए हम भी अपने आसपास किसी एक तालाब, कुएं या बावड़ी की जिम्मेदारी लें, पानी की हर बूंद बचाएं।
1: లోకల్ ఫర్ వోకల్ స్ఫూర్తితో స్థానిక కళాకారులను, కార్మికుల నైపుణ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా అద్భుతాలు ఆవిష్కరించుకోవచ్చని ప్రధానమంత్రి అన్నారు. తెలంగాణలోని పోచంపల్లి చేనేత కార్మికుల ఇక్కత్ కళా నైపుణ్యాన్ని ఆయన ప్రధానంగా ప్రశంసించారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న చేనేత కార్మికుల ప్రతిభను కూడా వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో ఆయన కొనియాడారు.
0: आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है, उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है। पोचमपल्ली से पटना और कुथमपल्ली से कच्छ तक इसके कई उदाहरण देखने को मिलते हैं। आज ऐसे कई लोग और समूह हैं जो हैंडलूम की हमारी गौरवशाली परंपरा को नई ऊर्जा और पहचान दे रहे हैं।
1: ఆరోగ్యవంతమైన భారత్ ఆవిష్కారానికి క్రీడలు మార్గదర్శకం వహిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలు స్ఫూర్తి నింపాలని, ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్రీడాకారులు ముందడుగు వేయాలని ఆయన ఆకాంక్షించి దేశంలో ఇటీవల వివిధ క్రీడా అంశాల్లో క్రీడాకారులు సాధించిన విజయాలను ప్రస్తావించారు.
0: पीवी सिंधु बैडमिंटन में जापान ओपन का खिताब जीतने वाली पहली भारतीय बन गई हैं। उनकी इस उपलब्धि पर पूरे देश को गर्व है। भारतीय महिला क्रिकेट टीम ने भी लंदन में लॉर्ड्स स्टेडियम में अपना पहला टेस्ट मैच जीता है। यह एक ऐतिहासिक जीत है।
1: భారత అంతరిక్ష రంగంలో విక్రమ్ 1 ప్రయోగం విజయవంతం కావడం చిరస్మరణీయమైన ఘట్టమని ప్రధానమంత్రి అన్నారు. ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసి ప్రయోగించిన మొట్టమొదటి రాకెట్గా విక్రమ్ 1 చరిత్ర సృష్టించిందన్నారు. యువ ఆవిష్కర్తల దీక్ష, దక్షతలకు, నైపుణ్యానికి ఇది నిదర్శనమని ప్రధానమంత్రి అభివర్ణించారు.
0: विक्रम 1 ये प्राइवेट सेक्टर द्वारा विकसित भारत का पहला रॉकेट है। हमारे युवा इनोवेटर्स ने वो कर दिखाया जिसकी कल्पना तक मुश्किल थी। हमने स्पेस सेक्टर को प्राइवेट सेक्टर के लिए खोला। आज इसका परिणाम दुनिया देख रही है।
1: प्रधानमंत्री नरेंद्र मोदी मन की बात प्रसंगं विन्न सिरिसिल्ला जिल्ला वासी गुरुजाल राजु आकाशवाणिकि तन स्पंदन ई विधंगा तेलियजेशारु.
2: గురుజాల రాజు, రాజన్న సిరిసిల్ల జిల్లా. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు మన్ కీ బాత్ లో మాట్లాడిన క్యాచ్ ది రెయిన్ సందేశం నాకు నచ్చింది. వాన నీరు ఎక్కడ ఎప్పుడు పడినా దాన్ని సంరక్షించాలని ఈ నెల జులై 4వ తేదీ నుండి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతుందని విషయం తెలియజేయడం చాలా మంచి విషయం.
1: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎల్ నీనియో ప్రభావం వల్ల ఎదురయ్యే సవాళ్లను శాస్త్రీయ అవగాహన పద్ధతులతో అధిగమించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో వర్షపాతం సాధారణ కంటే తక్కువగా నమోదవుతుందని, రైతులు పరిస్థితులను అవగాహన చేసుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని నాగేశ్వరరావు చెప్పారు. వరికి బదులుగా కంది, పెసర, మినుము, జొన్న, నూనె గింజలు, కూరగాయలు, ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసిందని, అవసరమైతే అదనపు విత్తనాలు కూడా సమకూరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సమైక్య జీవన విధానానికి, సామూహిక భక్తి చైతన్యానికి బోనాల వేడుకల నిదర్శనమని, తెలంగాణ గ్రామీణ సంస్కృతికి ఈ సంబరాలు ప్రతీకలని ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరిగిన నల్లపోచమ్మ బోనాల వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండ సురేఖ, ధనసరి సీతక్క, పొన్నం ప్రభాకర్,

0: వాకిటి శ్రీహరి కలిసి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విశేష సజ్జనార్ సూచించారు. అపరిచిత లింకులతో, నకిలీ కాల్స్తో, నకిలీ వెబ్సైట్లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. డబ్బు కడితే ఇల్లు ఇప్పిస్తామని, ఫోన్ కాల్స్ నమ్మవద్దని, సైబర్ మోసాలపై 1930 నెంబర్కు కాల్ చేయాలని పోలీస్ కమిషనర్ చెప్పారు. హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గంలో జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ క్షేత్రస్థాయి పర్యటన చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫామ్ల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా ఆయన సమీక్షించారు. ఎలాంటి తప్పులు లేని ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని బీఎల్ఓలను ఆదేశించారు. అర్హులైన నివాసితులందరూ తమ ఫామ్లను సకాలంలో సమర్పించాలని చెప్పారు. ఈరోజు కర్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ర్యాలీ నిర్వహించారు. ఆసిఫాబాద్లో పలు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు కర్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. మహబూబాబాద్లో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ పాల్గొన్నారు. మంచిర్యాలలో జరిగిన కర్గిల్ విజయ్ దివస్ ర్యాలీలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కనకదుర్గమ్మకు భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల కమిటీ బంగారు బోనాన్ని సమర్పించింది. గత 16 సంవత్సరాలుగా ప్రతి ఏటా దుర్గమ్మకు బోనాలను ఈ కమిటీ ఆధ్వర్యంలో సమర్పిస్తున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి పారాదీప్ సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశేషాలు మరొకసారి. ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ ఉండాలని, నీటి వృధాను పూర్తిగా నివారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 136వ సంచికలో ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలోని చేనేత కార్మికులు వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో చేపట్టిన ఇక్కత్ చేనేత వస్త్రాల నైపుణ్యం ప్రశంసనీయమని ప్రధానమంత్రి అన్నారు. ఎల్ నీన్యో ప్రభావం వల్ల ఎదురయ్యే సవాళ్లను శాస్త్రీయ అవగాహన పద్ధతులతో అధిగమిస్తున్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రానున్న 24 గంటల్లో బలపడుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్షత్ మంగాయ్ నమస్కారం.
2: ఆకాశవాణి నీరాజనం.

0: ఈరోజు మనం తాళ్లపాక తిమ్మక్క గురించి విశ్వైక గారి ప్రసంగాన్ని వింటారు. కార్యక్రమ సమర్పణ అక్షరయాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.
1: తెలుగు సాహిత్యంలో తొలి కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క. తాళ్లపాక వారి వంశము పండిత వంశం. వీరి వంశానికి చెందిన పెద్ద తిరుమలాచార్యులు అనేక రచనలు చేశారు. ఇదే వంశానికి చెందిన చిన్నన్న కృష్ణదేవరాయల ఆస్థాన కవి. వీరు అష్టమహిషి కళ్యాణంను రచించారు. ఇక తాళ్లపాక అన్నమాచార్యుల వారు గొప్ప ప్రబంధకారుడు, సంగీత స్వరకర్తగా మనందరికీ పరిచయమే. చిన్నన్న ద్విపదకెరుగును పన్నుగా పెద తిరుమలన్న పదములకెరుగున్ అనే చాటుక్తి ఈ వంశం వారందరూ ద్విపద రచనకు ప్రముఖ స్థానమిచ్చినట్లుగా తెలియజెప్తుంది. తెలుగు సాహిత్యంలో తొలితరం రచయితుల గురించి తీసుకుంటే మొల్ల, తాళ్లపాక తిమ్మక్క వంటివారు మనకు గోచరమవుతుంటారు. మొదటగా మొల్లను తొలి తెలుగు కవయిత్రిగా అనుకున్నప్పటికీ వేటూరి ప్రభాకర శాస్త్రి వంటి విమర్శకులు కాలానుగుణంగా చేసిన పరిశోధనలను బట్టి తాళ్లపాక తిమ్మక్క ప్రథమాంధ్ర కవయిత్రిగా గుర్తింపు పొందింది. ప్రధానంగా తాళ్లపాక తిరుమలమ్మ లేదా తాళ్లపాక తిమ్మక్క అనగానే మనందరికీ తెలిసిన విషయం వీరు తాళ్లపాక అన్నమాచార్యుని పెద్ద భార్య అని. 1424 15

3 సంవత్సరాల సమయము అన్నమాచార్యుని కాలం కాబట్టి తిమ్మక్కది కూడా అదే కాలమని మనం చెప్పవచ్చు. ఆమె రాసిన కావ్యము సుభద్రా కళ్యాణం. ఇది 1163 పాదాల ద్విపద. ఈ రచనలో తిమ్మక్క శైలి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మనోహరమైన జాను తెలుగులో ఉంటుంది. ఇది మంజరీ ద్విపదలో రచించబడింది. పురుషులు రాజ్యమేలుతున్న సాహిత్యంలో ఒక స్త్రీ ఏ విధంగా తన రచనను చేపట్టింది, దానికి ప్రేరేపించిన కారణాలు ఏమై ఉంటాయి అనే ఆసక్తి

బదలురాసింది. ఇది గేయ వాంగ్మయ శాఖకు చెందింది. సుకుమార హృదయమగు స్త్రీ హృదయ వ్యక్తీకరణకు తిమ్మక్క మంజరీ ద్విపదను సమర్థవంతంగా ఉపయోగించుకున్నది. పాడటానికి అనువుగా ఉండటం చేత ఈ కావ్యం ఆనాటి పాఠకులను ఆకర్షించింది. దేశీయ ఛందస్సులలో ద్విపద కావ్యములు మాత్రమే మాధుర్యమునకు సరళత్వమునకు పేరుగాంచినవి. ఇందులో ఛందోనియమం ప్రకారం మూడు ఇంద్రగణములు ఒక సూర్యగణము కలిసి ఒక పాదం అవుతుంది. మొదటిలో ప్రాసనియమం పాటించబడినా తర్వాత కాలమున అది వదిలివేయబడినది. తిమ్మక్క తన గేయాన్ని అందరూ పాడుకునే విధంగా ఉండాలనే మంజరీ ద్విపదను వాడుకున్నట్లు మనకు అర్థమవుతుంది. సుభద్రా కళ్యాణం ఆ కాలంలో ఎందరో కవులను ప్రభావితం చేసింది. తిమ్మక్క రచనా విధానానికి ఆకర్షితులై ఆనాటి విజయ విలాసం కర్త చేమకూరి వెంకటకవి సుభద్రా కళ్యాణంలోని పద్యపాదాలను కొన్ని తన విజయ విలాస ప్రబంధంలో సంతరించుకున్నాడు. తిమ్మక్క అర్జునుని సౌందర్యాన్ని అతని భుజములను నడుమును కనులను బాహువులను అద్భుతంగా వర్ణించింది. చేమకూర వెంకటకవి తన విజయ విలాసంలో తిమ్మక్క మంజరీ ద్విపదలో ఉన్న పదాలను భావాలను యథాతథంగా తన సీసపద్యంలో అనుకరించాడు. ఇలా తన కృతిలో మరికొన్ని చోట్ల తిమ్మక్క రాసిన రచనను చేమకూరివారు అనుసరించారు. సుభద్ర కపట యతిని చూసినప్పుడు తీర్థయాత్రాపరుడు అర్జునుడు ఎక్కడా, మీరు ఎందైనా గాంచినారా అని అడిగినప్పుడు శ్లేషార్థంలో తిమ్మక్క అద్భుతమైన రచన చేసింది. భోజనమ్ములు శయనము లొకచోట చెలియా యుంటిమి మేము చెలికాండ్రవలెను అతనికి నాకు నరమర లేదు అని చమత్కారంగా అర్జునుడు సంభాషించినట్లు వ్రాసింది తిమ్మక్క. వెంకటకవి ఎంతో ఆదరాభిమానాలతో తాళపాక తిమ్మక్క కవిత్వం తన కావ్యమునకు శోభను చేకూర్చునని నమ్మాడు. దీనిని బట్టి మనకు తాళపాక తిమ్మక్క రచనా విధానము కావ్య రచనా సామర్థ్యము అవగతమవుతుంది. హిందూ ఇతిహాసమైన మహాభారతంలోని పాత్రలైన సుభద్ర మరియు అర్జునుని వివాహానికి తిమ్మక్క తెలుగువారి సంస్కృతిని మేళవించి తన కావ్యంలో ఒక అపురూప గ్రంథంలాగా తీర్చిదిద్దింది. నన్నయ్య రచించిన భారతమే ఈమె రచనకు ఆధారం. ఇక ప్రధాన కథ విషయానికి వస్తే, ధర్మరాజు ద్రౌపది కలిసి ఉన్న సమయంలో అర్జునుడు వారి గదిలోకి వెళ్లటం వల్ల నియమాతిక్రమణ జరగటం, దానికి పరిహారంగా అర్జునుడు దేశయాత్రకు బయలుదేరటంతో మొదలవుతుంది. దేశయాత్రల సమయంలో అర్జునుడు చిత్రాంగద ఉలూచిలను వివాహమాడతాడు. సుభద్ర మనసు చూరగొనటం కోసం ఒక కపట యతి రూపంలో ఆమె వద్దకు వెళ్లటం, సుభద్ర సోదరుడైన శ్రీకృష్ణుడు వీరిద్దరికీ మధ్య అనుసంధానకర్తగా ఉండి వారి వివాహాన్ని ఎలా జరిపించాడు అనేది ఇందులో మనం తెలుసుకుంటాం. తరువాత సుభద్ర ద్రౌపదిని ఎలా ఆదరించింది అనేదానితో ఈ కావ్యం పూర్తవుతుంది. ఇది అర్జునుడికి సంబంధించిన కథ అయినప్పటికీ సుభద్రా కళ్యాణం అని పేరు పెట్టి మహిళకు ప్రాధాన్యత ఇచ్చారు తిమ్మక్క. సుభద్రా కళ్యాణం ముఖ్యంగా స్త్రీ హృదయతత్వం గురించి తెలియచేస్తుంది. కావ్యం చివరలో అంటే భరతవాక్యంలో మాత్రమే తన పేరు రాసుకున్న వినమ్రురాలు తిమ్మక్క. అప్పటి ప్రబంధాలలో స్త్రీల అంగాంగ వర్ణన ఎక్కువగా ఉండేది. ఒక మహిళగా తిమ్మక్క అర్జునుణ్ణి ఏ విధంగా వర్ణించిందో ఇందులో మనం చూడవచ్చు. ఆ కాలంలో బహుభార్యత్వం ఉంది. తిమ్మక్క కూడా అనమాచరుని మొదట భార్య కావటం, సుభద్రకు కూడా సవతులు ఉండటం, రెండవ వివాహం వల్ల ఆవిడకు ఏ విధమైన బాధ కలిగి ఉండవచ్చు, ఎటువంటి అభద్రత భయం కలిగి ఉండవచ్చు, ఆ తరువాత తను వాటిని ఏ విధంగా జయించింది అనేది ఇందులో మనకి కనిపిస్తుంది. ఈ విషయాన్ని తిమ్మక్క హృదయానికి హత్తుకునేలా రాశారు. నన్నయ్య మహాభారతంలో లేని బావామరుదుల హాస్యం తిమ్మక్క సుభద్రా కళ్యాణంలో నింపి రచించింది. ఈ ద్విపద రచనలో చాలా సందర్భాలలో శ్రీకృష్ణుని గురించి తెలిపినప్పుడు కవయిత్రి అద్భుతముగా ఆ పాత్రను తీర్చిదిద్దింది. సుభద్ర పాత్రను సమయోచితంగా రూపొందించింది. యతివేషంలో ఉన్న అర్జునుడు ఎవరో తెలియక తనతో శృంగార సంభాషణలు గావించుచున్నాడని అతని వింత ప్రవర్తనను గూర్చి సుభద్ర అన్నయ్యైన శ్రీకృష్ణుడికి తెలుపుతుంది. ఇలా తన రచనలో కాస్త మార్పులు తెచ్చి సుభద్ర సౌశీల్యాన్ని పెంచింది తిమ్మక్క. ఆ సందర్భంలో కృష్ణుడు సమస్తము తెలిసినవాడగుటచే నేనతనిని మందలించెదను అని పలికి చెల్లెలి మనసుకు ఊరట కలిగించాడు తిమ్మక్క. ఈ సందర్భంగా అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని మంజరీ ద్విపదలో అద్భుతంగా వర్ణించింది. మరొక సందర్భంలో శిరస్సు వంచుకున్న చెల్లెలిని చూసి శ్రీకృష్ణుడు ఆమెను, అమ్మరా ముద్దుల గుమ్మరా రావమ్మ, కొమ్మరా నవకంపు బొమ్మరా రావమ్మ, ముత్యాల సరమురా ముద్దులారా, చిత్తజు బాణము చెలియరావమ్మ, చిలకల కొలికిరా శృంగార కన్యరా, తొలకరి మెరుపురా తోయజ గంధి, పండు వెన్నెల రావే భాగీర్తి రావే, మత్స్య కంటి రావే

0: మాధవళిరావే, అమృతంబు తప్పరా అరవిరిమొగ్గ, బంగారు పెట్టెరా భాగ్యాల భరిణె అని సంబోధించటంతో అన్నా చెల్లెళ్ల అనురాగమే కాక సుభద్ర సౌందర్యాన్ని కూడా తిమ్మక్క పాఠకులకు సాక్షాత్కరింపచేసింది. తాళపాక తిమ్మక్క మంజరి ద్విపద శైలి పఠితులను ఆకర్షించటమే కాక శ్రమ తీసుకోకుండా రసానందం అందించటంలో సందేహం లేదు. సుభద్ర కళ్యాణంలోని అర్జునుని తీర్థయాత్రలను తిమ్మక్క దృశ్యీకరించింది. ఉలూచి, చిత్రాంగద పాత్రలను కూడా అద్భుతంగా తీర్చిదిద్దింది. అర్జునుడు యతివేషంలో ఉన్న సమయంలో సుభద్ర వర్ణన చేసినప్పుడు, మదిరాక్షి సుకుమారి మత్తేబ గమన, గుణవతి ఎనగ మక్కువ చూడవలెను, క్షణమైన నా కొమ్మ కనుగొనవలెను అనుచు ధనుంజయుడు ఉవ్విళ్ళూరినాడు అంటూ సుభద్ర కళ్యాణంలో తిమ్మక్క వివాహ విశేషాలను సవివరంగా రాసింది. అలాగే అర్జునుడికి సుభద్రకు శోభనం ఏర్పాట్లు చేస్తున్నప్పుడు ద్రౌపది మనసులో, ఏమి వస్తువులైనా నీయవచ్చుగాని ప్రాణేశునిచ్చు మరి బ్రతుకంగ రాదు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని చెల్లెలు గనుకనే నొల్లననరాదు, అదిగాక సభలోన ఆ కౌరవలకు మానభంగము గల్గు, హీనకాలమున నదన ముసగి మహాత్మశాలి, అటువంటి శ్రీకృష్ణు కనుగు చెల్లెలట అనుకుంటుంది. తాళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం చివరిలో భరతవాక్యం రాస్తూ, తరుణి తిమ్మక చెప్పే దాసు సుభద్ర కళ్యాణమనుపాట, కడు మంచి తేట పలుకుల నీ పాట పాడిన విన్న, శ్రీహరివారికి చేరువయ్యుండు నానాట పాపములు నాశనంబవును, ఆప్తుల బంధువులను వందురుదురు, సప్త సంతానములు సమకూరగలవు, అందరికీ శుభం కలగాలని ఆ విధంగా పలికింది. తాళపాక తిమ్మక్క రచించిన సుభద్ర కళ్యాణం తెలుగు సాహిత్య చరిత్రలో ఆమెను తొలి తెలుగు కవయిత్రిగా ప్రముఖ స్థానాన్ని అందించింది అనేది నిర్వివాదాంశం. తిమ్మక్క కవిత్వంలో అద్భుతమైన రసజ్ఞత, ఆకట్టుకునే శైలి వలన తన సమకాలీకులైన పురుష కవులతో సమానంగా గౌరవం అందుకుంది. తెలుగు చదవటం వచ్చిన ప్రతి వారు సుభద్ర కళ్యాణాన్ని చదివి అర్థం చేసుకోగలరు. ఆ విధంగా సులభతరంగా రాశారు తిమ్మక్క. కావ్యంలో స్త్రీతత్వం గోచరిస్తుంది. ఈ కావ్యం స్త్రీల కోసం స్త్రీ రచించిన గ్రంథం అన్న విషయం కావ్యాన్ని చదివిన వారందరికీ స్పష్టమవుతుంది. ఆరుద్రగారు రాసిన సమగ్రాంధ్ర సాహిత్యంలో సుభద్రా కళ్యాణం గురించి తాళపాక తిమ్మక్క గారి గురించి చాలా గొప్పగా రాశారు. వాటిని చదవటం ద్వారా ఆ దశలో తాళపాక తిమ్మక్క మొట్టమొదటి తెలుగు కావ్యంగా మనకు ఎటువంటి రచనను అందించారు అనే విషయం మరికొంత స్పష్టంగా తెలుస్తుంది.
1: ఇంతవరకు మీరు తాళ్లపాక తిమ్మక్క గురించి విశ్వైక గారి ప్రసంగాన్ని

0: వచ్చే వారం మనం అబ్బూరి ఛాయాదేవి గారి గురించి డాక్టర్ సమ్మిట విజయ్ గారి ప్రసంగాన్ని విందాం. నీరాజనం కార్యక్రమ సమర్పణ అక్షర్యాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
3: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో టాట్లో. టైం 6:33 క్రాస్ చేసి 13 సెకండ్స్ అవుతుంది. బయట వర్షం పడుతోంది. డెఫినెట్గా మంచి పాట, ఎంజాయ్ చేసే పాట, వాన పాట వచ్చేస్తుంది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో గీతాంజలి సినిమా నుంచి చిత్ర పాడిన పాట, వీటిని సుందరామూర్తి రచన.

0: ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లో, ఏది అర్థం కాదు పైకి చేతల్లో,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధురగా నాన మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం లంహే ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.
1: మీరు ఇంతవరకు లంహే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
3: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. రాక్షసుడు సినిమా కోసం వేటూరు సుందరమూర్తి రాసిన పాట, ఇళయరాజా సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ಅಲ್ಲರಿ ಪ್ರಿಯುಡು ಸಿನಿಮಾಕೋಸಂ ಎಸ್ ಪಿ ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಚಿತ್ರ ಪಾಡಿನ ಪಾಠ ಭುವನಚಂದ್ರ ಸಾಹಿತ್ಯಂ ಎಂಎಂ ಕೀರವಾಣಿ ಸಂಗೀತಂ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: లక్ష్మీకాంత్ ప్యారలాల్ మ్యూజిక్ కంపోజిషన్ లో మజ్నూ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వండర్ఫుల్ ట్రాక్ వస్తుంది ఆల్ టైమ్ హిట్స్ లో. దాసరి నారాయణరావు సాహిత్యం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. సమిష్టి భాగస్వామ్యం మన సాంస్కృతిక వారసత్వానికి మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ రంగంలో కొత్త శకానికి నాంది పలికామని ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగంలో చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి ఈరోజు తమ శాఖలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన రిషికాంత సింగ్ చనపం పురుషుల 60 కిలోగ్రాముల వెయిట్ లిఫ్టింగ్లో రజత పతకం గెలుచుకున్నారు. భారతీయ సాంస్కృతిక విశిష్టతలో సమిష్టి భాగస్వామ్యం ఎప్పుడూ మూలంగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 భాగస్వాములతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖిగా మాట్లాడిన సందర్భంగా మోదీ ఈ మాటలు చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 400 మందికి పైగా యువ భాగస్వాములు తమ అనుభవాలను ఈ సందర్భంగా ప్రధానమంత్రితో పంచుకున్నారు. దేశంలోని సమాజాలు పాటలు పాడుతూ కలిసి పనిచేసే ఆచారం చాలా కాలంగా ఉందన్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ఈ అలవాటు ఐక్యతను పెంపొందించడమే కాకుండా సమిష్టి ప్రయత్నాలను ఒత్తిడి తక్కువగా మరింత సంతోషకరంగా ఉండేలా చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు అభివృద్ధి ప్రస్థానానికి దూరంగా ఉన్న వారికి ప్రాధాన్యమిస్తూ వారిని సాధికారత వైపు నడిపించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మోదీ చెప్పారు.
2: हमारे सीमावर्ती गांवों में विकास की आकांक्षा और देशभक्ति की भावना, ये हम बराबर बराबर और कभी तो लगता है कि उनके लिए खुद से ज्यादा देश होता है. देश पहले, बाकी सारी सुविधाएं बाद में, ये हमको सीमावर्ती गांवों में खास अनुभव आती है.
1: మై భారత్ కార్యక్రమం ద్వారా అనేక మంది భాగస్వాములు మొదట ఒంటరిగా తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పటికీ చివరకు ఒక కుటుంబంగా సమైక్యమయ్యారని ప్రధానమంత్రి చెప్పారు. ఈ మార్పును ఈ కార్యక్రమం సాధించిన ప్రధాన విజయాల్లో ఒకటిగా ఆయన అభివర్ణించారు. వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ జాతీయ ఐక్యతగా మార్చడంలో ఈ కార్యక్రమం తోడ్పడిందన్నారు. స్వతంత్రంగా ప్రయాణించిన యువతుల గురించి ప్రస్తావిస్తూ వారి భాగస్వామ్యం మన దేశంలో ఆడపిల్లల ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలకు అద్దం పడుతోందని మోదీ అన్నారు. దేశంలోని ప్రతి యువజనులు, ముఖ్యంగా ప్రతి ఆడపిల్ల ఆత్మవిశ్వాసం నిశ్చయత్వంతో ముందుకు సాగేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
2: Solo traveling is a way of discovering the world while discovering yourself. Ek tarike se aap log bhi solo gaye the, magar My Bharat ne sabko parivar bana diya hoga. Aapne puri yatra akele hi ki hai. Ye Bharat ki betiyon ke badhte aatmavishwas ka prateek hai.

0: हमारी कोशिश है कि हमारा हर युवा, हर बेटी इसी भरोसे और आत्मविश्वास से आगे बढ़े.
1: దేశ సరిహద్దులను కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన ప్రతి అమర్ జవాన్ కు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ 136వ సంచిక ప్రసంగం చేస్తూ ఆయన ఈరోజు దేశ ప్రజలతో మాట్లాడారు. ఈరోజు కార్గిల్ విజయ దివస్ సందర్భంగా వీర సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధం కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, ఐక్యత, ధైర్యం, సంకల్పానికి మన దేశంలో నిదర్శనమని ఆయన అన్నారు. ఈనాటి యువత ఆ వీరుల త్యాగాలను తెలుసుకుని దేశ సేవ పట్ల అంకిత భావాన్ని పెంచుకోవాలని కూడా మోదీ సూచించారు.
0: आज कारगिल विजय दिवस है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. उन्होंने माँ भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को श्रद्धापूर्वक नमन करता हूँ.
1: ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ రహిత భారత్, సామాజిక సేవ వంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బీహార్లోని సీతామఢీలో ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీలు తయారు చేస్తున్న ప్రక్రియ గురించి ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
0: बिहार के सीतामढ़ी में कचरे की रिसाइकलिंग कर उससे आकर्षक बेंच बनाई जा रही है. इसे सरकारी स्कूलों, पार्कों और सार्वजनिक स्थलों पर लगाया जाता है. इसके जरिए लोगों में पर्यावरण संरक्षण को लेकर जागरूकता भी बढ़ रही है.
1: आत्मनिर्भर भारत मेक इन इंडिया द्वारा रक्षण रंग में కొత్త శకానికి నాంది పలికామన్నారు. రక్షణ సామగ్రి కోసం ఒకప్పుడు విదేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ప్రపంచానికే రక్షణ సామగ్రి ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుందన్నారు. యుద్ద నౌకలు, క్షిపణులు, రాడార్ వ్యవస్థల పరికరాలు మన దేశంలోనే తయారవుతున్నాయని మోదీ గుర్తు చేశారు.
0: आज रक्षा उत्पादन हो, रक्षा निर्यात हो या मित्र देशों के साथ राजनीतिक सहयोग, भारत लगातार नई ऊंचाइयों की ओर बढ़ रहा है. इस महीने की शुरुआत में मैं इंडोनेशिया में था, जहां ब्रह्मोस और अस्त्र मिसाइलों के लिए एक बड़ा समझौता हुआ है. दुनिया का भरोसा भारत के रक्षा उपकरणों और तकनीक पर बढ़ रहा है.
1: వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో స్థానిక కళాకారులను, కార్మికుల నైపుణ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా అద్భుతాలను ఆవిష్కరించుకోవచ్చని ప్రధానమంత్రి అన్నారు. తెలంగాణలోని పోచంపల్లి చేనేత కార్మికుల ఇక్కత్ కళా నైపుణ్యాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న చేనేత కార్మికుల ప్రతిభను కూడా కొనియాడారు.
0: आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है, उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है. पोचमपल्ली से पटना और कुथमपल्ली से कच्छ तक इसके कई उदाहरण देखने को मिलते हैं. आज ऐसे कई लोग और समूह हैं जो हैंडलूम की हमारी गौरवशाली परंपरा को नई ऊर्जा और पहचान दे रहे हैं.
1: प्रधानमंत्री मन की बात प्रसंगों तेलुगु अनुवादों ई रात्रि 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, నూతన పునరుత్పాదక శక్తి శాఖల మంత్రిత్వ శాఖ బాధ్యతల్లో ఉన్న ప్రహ్లాద్ జోషి ఇప్పుడు విద్యాశాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. ఆ వెంటనే ఆయన విద్యాశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన నియామకానికి గాను కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రిత్వ శాఖ పనితీరు, విధి విధానాలు, కొనసాగుతున్న కార్యక్రమాలపై సమగ్ర అవగాహన పొందడం అనేది మొదటి ప్రాధాన్యతగా తాను పరిగణిస్తున్నట్లు ప్రహ్లాద్ జోషి ఈ సందర్భంగా చెప్పారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు పార్లమెంట్ హౌస్లో ఎన్డీఏకు చెందిన నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ ప్రోగ్రాం ప్రారంభను ఉద్దేశించి ప్రసంగించారు. శాఖపరమైన పార్లమెంటరీ స్థాయి సంఘాలనే అంశంపైన మంత్రి తన ఆలోచనలను సభ్యులతో పంచుకున్నారు. అర్థవంతమైన చర్చలు, సంప్రదింపుల ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, శాసన నిర్మాణ ప్రక్రియలను బలపరచడంలో నూతన సభ్యులందరూ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ అనుబంధ సంస్థ భారతీయ తపాలా ఉద్యోగుల సంఘానికి చెందిన 12 సభ్యుల ప్రతినిధి బృందం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను కలుసుకుంది. ఉద్యోగుల సమస్యలపైన వారు ప్రధానంగా చర్చించారు. బీహార్, మహారాష్ట, మధ్యప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాకిస్తాన్లో వర్షాలు, రుతుపవనాల ప్రభావం వల్ల జరిగిన సంఘటనల్లో 11 ప్రాణాలు కోల్పోవడంతో

0: మృతుల సంఖ్య 97 చేరుకుంది. ఈ ప్రమాదంలో మరో 25 మంది గాయపడ్డారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అందించిన వివరాల ప్రకారం తూర్పు పంజాబ్ ప్రావిన్స్లో 7 మరణాలు, 20 గాయాలు నమోదు కాగా సింధ్ ప్రాంతంలో 2, ఖైబర్ పంక్తుంక్వా, గిల్గిట్ బాల్తిస్తాన్ ప్రాంతాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. గత నెల 26 తేదీన రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్లో 297 మంది గాయపడ్డారని అధికారులు తెలియజేశారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో ఈవేళ జరిగిన పురుషుల 60 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మన దేశానికి చెందిన రిషికాంత సింగ్ చెన్నంబం వెండి పతకాన్ని సాధించారు. స్నాచ్ విభాగంలో 121 కేజీలెత్తి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పగా మలేషియాకు చెందిన మొహమ్మద్ అనీక్ కాస్తాన్ కూడా రికార్డును సమన్ చేశారు. ఈ సంవత్సరం కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు ఇది 2వ పతకం. హరారిలో జింబాబ్వేతో జరుగుతున్న 3వ చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ జింబాబ్వేకి 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కడపటి వార్తలు అందేసరికి జింబాబ్వే 9.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. విశేషాలు మరొకసారి. సమిష్టి భాగస్వామ్యం మన సాంస్కృతిక వారసత్వానికి మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ రంగంలో కొత్త శకానికి నాంది పలికామని ప్రధానమంత్రి ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి ఈరోజు తమ శాఖలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన రిషికాంత సింగ్ పురుషుల 60 కిలోగ్రాముల వెయిట్ లిఫ్టింగ్లో రజత పతకం గెలుచుకున్నారు. జింబాబ్వేతో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్లో భారత్ జింబాబ్వేకి 193 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆరోగ్య జీవనం, సీజనల్ డిసీజెస్. డాక్టర్ పిహెచ్బిఎస్ శర్మగారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె సందీప్.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈరోజు సీజనల్ డిసీజెస్, ఋతువుల మార్పిడి కారణంగా వచ్చే రుగ్మతలు, దానికి నివారణ చర్యలు, చికిత్స, ఇటువంటి విషయాలన్నీ మనకి అర్థమయ్యేలా చెప్పడానికి డాక్టర్ పిహెచ్బిఎస్ శర్మ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. సార్ నమస్కారం.
1: నమస్కారం అండి.
0: సార్, ఈ ఋతువులు మారుతున్నప్పుడు చాలామంది సీజనల్ డిసీజెస్తో బాధపడుతూ ఉంటారు. ఈ ఋతువు మారుతున్నప్పుడు ఈ వ్యాధులు రావడానికి కారణం ఏంటి? ఈ జనరల్గా వచ్చే డిసీజెస్ ఏముంటాయి సార్? సీజనల్ చేంజ్లు
1: జనరల్గా ఇక్కడ ఏంటంటేనండి, సీజనల్ డిజార్డర్స్ అంటే మనకి సీజన్స్ మూడన్న, వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం. ఈ కాలాలు మారుతున్న టైంలో కొన్ని కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళలోనూ ఇంచుమించుగా చూస్తూ ఉంటాం. ఇందులో ఏంటంటే కొంచెం ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. వీటిని రెండు రకాలుగా విభజించుకోవచ్చు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు. ఇక్కడ ఏంటంటే మనకు వేసవికాలంలోనేమో అన్నీ యాక్టివ్గా నడుస్తూ ఉంటాయి. ఈ శీతాకాలం వచ్చేటప్పటికి లేకపోతే వర్షాలు పడేటప్పటికి బయటికి వెళ్ళడానికి ఉండదు, సూర్యరశ్మి తగలదు, ఇంట్లోనే ఉండటం. దీనివల్ల ఏంటంటే కొంత డిప్రెషన్కి కూడా గురవుతూ ఉంటారు. ఇది చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఈ డిప్రెషన్తో పాటుగా శారీరక సమస్యలు కొన్ని. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మూమెంట్ ఉండదు. ఇప్పుడు గబగబా పరిగెత్తే వీధుల్లో పనిచేసుకునే వాళ్ళకి ఇంట్లోంచి బయటకు వెళ్ళకనుక కట్టేసినట్టు కూర్చోవాలి అనేటప్పటికి ఏమవుతుందంటే కీళ్ళన్నీ కొంచెం ఇదిగా టైట్గా ఉంటాయి. దానికి సాయం ఏంటంటే శీతాకాలంలో కొన్ని కొన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వేసవికాలంలో మనకి చాలా రకాలైన సూక్ష్మజీవులు, రోగకారక జీవులు, ఇవన్నీ కూడా నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయండి. ఆ వేడికి తట్టుకోలేక మాడిపోతాయని అవన్నీ కూడా నిద్రావస్థలు అంటే మనం లార్వాదశ అంటాం, వాటిలోకి వెళ్ళిపోతాయి. కొంచెం వర్షం పడిన వెంటనే ఇవన్నీ మళ్ళీ

0: వాటి గ్రోత్ని పెంచుకుంటాయి,
1: అవి యాక్టివ్ అవుతాయి.
0: అవి యాక్టివ్ అవ్వటం మనమేమో వాటికి ఆహారంగా కనపడడం. దోమలు కూడా ఎక్కువగా ఏంటంటే మనకు వేసవికాలంలో కనిపించవు, ఎందుకంటే అవన్నీ లార్వాదశలో నిద్రావస్థలో ఉంటాయి, ఎందుకంటే బయటకు వస్తే వేడికి తట్టుకోలేవు కాబట్టి. ఈ వర్షం పడిన తర్వాత వాటి గ్రోత్ను పెంచుకోవటానికి దోమలు పెరగటం, తర్వాత దాంతోపాటు వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్ ఇలా రకరకాల వ్యాధులు వీటితోటి ఎక్కువగా మానవుల్ని అటాక్ చేస్తూ ఉంటాయి.
1: సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధులు ఏంటి?
0: ఇందులో ఎక్కువగా వచ్చేది కామన్ కోల్డ్. దీవి కొంచెం తీవ్రత వచ్చినప్పుడు సైనసైటిస్ కింద కానీ టాన్సిలైటిస్ కింద కానీ ఇలాగ మారుతూ ఉంటుంది. ఈర ఆర్టైటిస్ మీడియా ఇటువంటివి కొంచెం డీప్గా వెళ్తూ ఉంటాయి. ఇవే కాకుండా మనకి ఏంటంటే ఫ్లూ, డెంగ్యూ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వర్షం పడిన వెంటనే ఈ ముఖ్యమైన సీజన్స్లో ఈ చేంజ్ అవుతున్నటువంటి వేడికి చలికి మధ్య ఉన్న స్టేజెస్లో వాటి గ్రోత్ పెంచుకోవటం వలన మనం ఎక్కువగా బాధపడవలసి ఉంటుంది.
1: ఇవి జలుబు, దగ్గు, ఆయాసం ఇటువంటి సమస్యలే కాకుండా కీళ్ళనొప్పులు ఇట్లా జాయింట్స్ దగ్గర పెయిన్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతాయి. ఈ వర్షాకాలం శీతాకాలం సమయాల్లో మనం అవి ఇంటెన్సిటీ పెరగడం చూస్తాము. దానికి కారణం ఏంటంటే
0: ఇక్కడ ఏంటంటే మనకి కీళ్ల దగ్గరికి వచ్చేటప్పటికి కీళ్ల మధ్యలో కీళ్లు ఫ్రీగా మూవ్ అవటానికి రెండు ఇనుప సామాన్లు అటు ఇటు కదలటానికి గ్రీజ్ ఎలా పనిచేస్తుందో అలాగే మనకి జాయింట్స్ లో రెండు బోన్స్ మధ్యన సైనోవిల్ ఫ్లూయిడ్ అని కొంచెం చిక్కని ద్రవం ఉంటుందండి. ఈ ద్రవం మనకి వేసవకాలం దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం పలచగా ఉంటుంది, ఈ చలికాలంలో వచ్చేటప్పటికి చిక్కబడుతుంది. చిక్కబడడం వల్ల ఈ జాయింట్ మూమెంట్ కొంచెం తగ్గుతుంది, తగ్గి ఒకదానికి ఒకదానికి రాసుకోవటం, కొంచెం బలవంతంగా కదపవలసి రావటం, వీటి వల్ల నొప్పి, బరువుగా కదపటం వలన వాటి వల్ల ఏంటంటే వాపులు రావటం జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా ఇంకొకటి ఏంటంటే మనకి ముఖ్యంగా శరీరంలో శోథం అంటాం, శోథం అంటే ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్, ఇవి ఫస్ట్ ఎలర్జీ, తర్వాత శోథం, ఇన్ఫ్లమేషను అండ్ ఇన్ఫెక్షన్, సంక్రమణం, ఇవి మూడు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్ని సిస్టమ్స్ని అటాక్ చేస్తూ ఉంటాయి. ముందర ఏమవుతుందంటే ఎలర్జీ పడకపోవటం వల్ల వస్తూ ఉంటుంది, రెండు ఏంటంటే అవి వాస్తాయి పనిచేయటం ఫిజియలాజికల్ మెథడ్, తర్వాత పెథలాజికల్గా వాపు, ఇన్ఫ్లమేషన్ పెరిగిన తర్వాత కొంచెం ఇన్ఫెక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది మనకు. అందుకే జలుబులో మొట్టమొదట నీళ్ళగా కారిపోతూ ఉంటుందండి. ఆ తర్వాత తర్వాత ఏమవుతుందంటే అది కొంచెం చిక్కబడి పసుపు రంగులోకి కానీ కొంచెం లైట్ గ్రీన్లోకి కానీ మారుతూ ఉంటుంది. ఆ లైట్ గ్రీన్ కానీ లైట్ ఎల్లోకి కానీ మారింది అంటే అది ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినట్లు లెక్క అనమాట అండి. ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఎనీ అదర్ వన్,
1: దట్ ఈస్ ఎ సింప్టమ్,
0: దట్ ఈస్ ఎ సింప్టమ్. ఇవి గుర్తించి ఇమీడియట్గా మనకి కొంచెంగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే, నివారణ చర్య తీసుకుంటే కొంత సబ్సైడ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ స్టేజ్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం డాక్టర్ని కన్సల్ట్ చేసిన దానికి తగిన మందులు వాడవలసి ఉంటుంది.
1: ఒక్కొక్క సీజన్లో మన లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, ఈ సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకుంటే మంచిది అంటారు?
0: శీతాకాలం లేకపోతే వర్షాకాలం వీటిలో ఏంటంటే ఎండ తక్కువగా ఉంటుంది. ఎండ తక్కువ అవడం వలన సూర్యరశ్మి మనకి ఎక్స్పోజర్ కొంచెం తగ్గుతుంది. దీనివల్ల మనకి శరీరం D3 తయారు చేసుకోలేదండి, విటమిన్ డిని. ఆ తర్వాత కాల్షియం అబ్జార్ప్షన్, విటమిన్ డి తగ్గుతుంది. ఈ రెండింటి వలన అవి రెండు జాయింట్స్ మీద పనిచేస్తాయండి. అలాగే రోగ నిరోధక శక్తి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఏంటంటే ఇవి తగ్గకుండా వీటిని మెయింటైన్ చేయాలంటే కొంచెం విటమిన్ సి ఎక్కువ ఉన్న పదార్థాలని, సిట్రస్, ఇదిని ప్రోబయాటిక్స్ అంటాం మనం, కొంచెం పులుసిన మజ్జిగ టైపు ఫెర్మెంటెడ్వి, ఇవి ఎక్కువగా తీసుకుంటూ పోషకాహారం కనుక తీసుకుని తగినంత వ్యాయామం ఇంట్లో ఉండైనా సరే మొత్తం అన్ని అవయవాలని ఒక 10-20 సార్లు పొద్దున మధ్యాహ్నం సాయంకాలం కదుపుతూ ఉంటే, ఏదో ఒక పని చేస్తూ ఉంటే, అలాగే మెంటల్గా కూడా ఏదైనా ఎంగేజ్ అయితే ఖాళీగా కూర్చోవడమే కాకుండా దీనివల్ల కొంతవరకు మనం నివారణ చర్యలకి తీసుకోవచ్చు.
1: అయితే ఐడిల్ బ్రెయిన్ ఈజ్ ఎ డెవిల్స్ పారడైస్ కాకుండా ఐడిల్ బాడీ ఈజ్
0: ఐడియల్ బ్రెయినే కాదండి, ఐడియల్ బాడీ ఆల్సో ఇట్ డిస్టర్బ్స్ ది టోటల్ హెల్త్,
1: ఇట్ షోస్ ద వే టు ఆల్ ద మైక్రో ఆర్గానిజమ్స్.
0: అంచేతనంటే మన మనిషి ఏంటంటే కదలటానికి పనిచేయడానికి ఉద్దేశించబడిన మిషన్, ఒక యంత్రం లాంటిది. అలాగే బ్రెయిన్ కూడా మనకి రకరకాల విషయాల మీద ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి, తర్వాత క్రియేటివ్ పవర్, ఇవన్నీ ఉన్న ఒక రకమైన మిషన్. వీటికి కనుక పని లేకపోతే ఏమవుతుందంటే మీరు నీరు కదలకపోతే ఏమవుతుంది, నాచు పడుతుంది, ఫంగస్ జరుగుతుంది, కలుషితం అవుతుంది.

0: అలాగే మనకి శరీరం కూడా అంతే.
1: అయితే సార్, ఇటువంటి సమస్యలకు ప్రివెంటివ్గా తీసుకునే మెడిసిన్స్ కానీ, ఏదైనా జబ్బు వచ్చాక, జలుబు కానీ, దగ్గు కానీ, కీళ్ళ నొప్పులు కానీ వచ్చాక వాడే మందులు కానీ, హోమియోపతిలో మనకు ఎటువంటి నివారణ పద్ధతులు ఉన్నాయి, చికిత్సా పద్ధతులు ఉన్నాయి?
0: రెండు రకాలుగా తీసుకొచ్చండి వీటిని. వ్యాక్సిన్స్ ఉన్నాయి ఆధునిక వైద్య విధానంలో, కోల్డ్ వ్యాక్సిన్ అని, ఫ్లూ వ్యాక్సిన్ అని, తర్వాత నిమోనియా వ్యాక్సిన్ అని, ఇలాగ రకరకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. కోవిడ్కి వ్యాక్సిన్ అని, ఇలాగ వ్యాధులు ఎక్కడైతే ప్రెవలెన్స్ ఎక్కువ

0: ఇవ్వటం వలన అన్ని జబ్బుల మీద కూడా మనకి ఇంచుమించుగా కామన్ గా వచ్చే ఇబ్బందులన్నింటి మీద కూడా మెడిసిన్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
1: హోమియోపతి డెలివర్స్ కస్టమైజ్డ్ మెడిసిన్.
0: కస్టమైజ్డ్ మెడిసిన్ అంటే ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి సెపరేట్, ఒకే సమస్యతో ఇద్దరు ముగ్గురు సఫర్ అవుతున్నా ముగ్గురికి సెపరేట్ మెడిసిన్ రావచ్చండి ఆయా వాళ్ళ లక్షణాలను బట్టి. ఇప్పుడు అలాగే మనకి సాధారణంగా సీజన్ మారిన వెంటనే జలుబు చేయటం, సీజన్ మారిన వెంటనే ఆయాసం రావటం, ఇటువంటి ఇబ్బందులు ఉన్న వ్యక్తుల్లో మనం హోమియో ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఆ నెక్స్ట్ సీజన్ మారేటప్పటికి అది రాకపోవచ్చండి.
1: ఓకే,
0: రాకుండా ప్రివెంట్ అవుతున్నా. కొంచెం జాగ్రత్త తీసుకుంటాడు, కొంచెం దేనివల్ల కొంచెం మెడిసిన్ యొక్క రోగ నిరోధక శక్తి కూడా పెరిగి వాళ్ళలో ఆ ఇబ్బంది రాకుండా ఉంటుంది.
1: అంటే అప్పుడు తగ్గడమే కాకుండా ఫ్యూచర్లో
0: కూడా రాకుండా ఎక్కువ తగ్గడానికి అవకాశం ఉంటుంది.
1: అల్లోపతిలో ఇట్లా ఉండదు,
0: అది ఉండదు. ఓన్లీ వ్యాక్సిన్ ఆ సర్టెన్ టైం పనిచేస్తుంది, ఆ తర్వాత దాని యాక్షన్ అయిపోతుంది, మళ్ళీ దాన్ని మళ్ళీ సీజన్ మారినప్పుడు మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది.
1: డాక్టర్ శర్మ గారు, మీరు మా స్టూడియోస్కి వచ్చి ఈ సీజనల్ వ్యాధుల గురించి, వాటి నివారణ గురించి, మనము ఎటువంటి లైఫ్ స్టైల్ అవలంబిస్తే వాటిని రాకుండా ముందుగానే నివారించవచ్చు, లేదా వచ్చిన తర్వాత ఎటువంటి చికిత్స తీసుకోవాలి, హోమియోపతి ద్వారా ఇంకా మెరుగైన రిజల్ట్స్ ఎలా వస్తాయని చాలా విషయాలు కూలంకషంగా చెప్పారు. నమస్కారం సార్, థ్యాంక్ యూ.
0: నమస్కారం.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం సీజనల్ డిసీజెస్ డాక్టర్ పిహెచ్బిఎస్ శర్మ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్.
1: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కే ప్రాయోజక్ హై AISSMS పూణే, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్. ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్ టైం 7:28 క్రాస్ చేసి 23 సెకండ్స్ అవుతుంది. పసివాడి ప్రాణం సినిమా కోసం చక్రవర్తి మ్యూజిక్ కంపోజ్ చేసిన వీరుడి సుందరామూర్తి గీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం గానం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట స్వర్ణ కపాలం సినిమా కోసం. సంగీతం ఇళయరాజా, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు విత్ యువర్ ఆర్జనాగ్. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన మరో వండర్ఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది, విచిత్ర సోదరుల సినిమా కోసం రాజశ్రీ సాహిత్యం లేరాజా సంగీతం.

0: మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ FM 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు విత్ యువర్ రాజ్ నాగ్. రోజా సినిమా కోసం AR రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాట వినండి. రాజశ్రీ రచన, SP బాలసుబ్రహ్మణ్యం, సుజాత గానం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన జీవితంలో కొన్ని తేదీల్ని గుర్తుంచుకోవటానికి క్యాలెండర్ చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు జూలై 26 అలాంటి ఒక తేదీ. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్. ఈరోజు మనలో గర్వాన్ని నింపుతుంది, మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తుంది. కార్గిల్లోని ఎత్తైన శిఖరాలు, కఠినమైన వాతావరణం, శత్రువుల సవాళ్లు, ఇలాంటి పరిస్థితుల్ని ఎన్నో మన సైనికులు ఎదుర్కొన్నారు. కానీ వారి ధైర్యం ప్రతి సవాలును అధిగమించింది. వారు మాతృభూమిని పరిరక్షించేందుకు సర్వస్వం త్యాగం చేశారు. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులందరికీ, ధైర్యవంతులైన సైనికులందరికీ నేను నా గౌరవపూర్వక నమస్సులు అర్పిస్తున్నాను. మిత్రులారా, నేటి భారతదేశం తన వీరుల్ని స్మరించుకోవటమే కాకుండా వారి గాథల్ని కొత్త తరాలకు అందిస్తోంది. ఈ స్ఫూర్తితో ఈ సంవత్సరం ఒక ప్రత్యేక శౌర్య విజయ యాత్ర జరిగింది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నుంచి జూలై 14 ఆరంభమైన ఈ మోటార్ సైకిల్ యాత్ర ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం దాకా చేరుకుంటుంది. దీని సందేశం ఒకే ప్రయాణం, ఒకే దేశం, ఒకే వందనం. దేశం కోసం చేసిన త్యాగాల్ని ఎన్నటికీ మరిచిపోలేమని ఈ యాత్ర మనకు గుర్తు చేస్తుంది. మిత్రులారా, నేడు భారతదేశం తన సైనికుల సాహసంతో పాటు సాంకేతిక సామర్థ్యాల్ని కూడా నిరంతరం బలోపేతం చేసుకుంటూ ఉంది. కొన్ని రోజుల కిందట ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళంలోకి చేర్చారు. ఈ ఆధునిక యుద్ధ నౌకను భారతదేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారు. దీనిలోని 75% పైగా సామగ్రి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఇది ఆత్మనిర్భర భారతదేశం విషయంలో పెరుగుతున్న శక్తికి ఒక అద్భుత ఉదాహరణ. ఈ నెలలో పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను DRDO విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయం మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సామూహిక కృషి ఫలితం. 2-3 కిందటి కుశా క్షిపణిని కూడా DRDO విజయవంతంగా పరీక్షించింది. మిత్రులారా, నేడు రక్షణ రంగంలో ఉత్పత్తి, ఎగుమతులు లేదా మిత్రదేశాలతో రాజకీయ సహకారం లాంటి ఏ విషయంలో అయినా సరే భారతదేశం నిరంతరం కొత్త శిఖరాల వైపు దూసుకుపోతోంది. ఈ నెల మొదట్లో నేను ఇండోనేషియాలో ఉన్నాను. అక్కడ బ్రహ్మోస్ అస్త్ర క్షిపణుల కోసం ఒక కీలకమైన ఒప్పందం కుదిరింది. భారతదేశ రక్షణ పరికరాలు, సాంకేతికత మీద ప్రపంచం అంతటికీ విశ్వాసం పెరుగుతూ వస్తోంది. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన అమరవీరులకు నివాళులు అర్పిద్దాం. సురక్షితమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించాలి అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుందాం. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్ కార్యక్రమం కిందటి ఎపిసోడ్లో నేను క్యాచ్ ది రెయిన్ ప్రచారాన్ని గురించి మీతో చర్చించాను. ప్రతి వర్షపు చినుకును కాపాడే ఈ ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి అని నేను మిమ్మల్ని కోరాను.

క్యాచ్ ది రెయిన్ సందేశం చాలా సరళమైంది. వాననీరు ఎక్కడ పడ్డా ఎప్పుడు పడ్డా దాన్ని సంరక్షించండి. జూలై 4వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం కింద వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, పాత నీటి వనరుల పునరుద్ధరణ ఇలాంటి కార్యక్రమాలతో పాటు వృక్షారోపణ అంటే మొక్కలు నాటడానికి కొత్త ఊపునిస్తున్నారు. గ్రామాలు కానివ్వండి, నగరాలు కానివ్వండి, పాలక సంస్థలు, సామాజిక సంస్థలు అనే తేడా లేకుండా ప్రతి చోట ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని చోట్ల పాత చెరువుల్లో పూడిక తీస్తున్నారు, మరికొన్ని చోట్ల బావులు, మెట్ల బావుల్ని పునరుద్ధరిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న బోర్వెల్స్ ఇప్పుడు భూగర్భ జలాల పునరుజ్జీవనానికి మాధ్యమంగా మారుతూ ఉన్నాయి. మిత్రులారా, మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లాలో దాదాపు 1500 చెరువుల్ని నిర్మించారు. నరసింగ్పూర్లో అమృత సరోవర్లను పునరుద్ధరించారు. మహారాష్ట్రలోని నాసిక్లో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారంలో చేరాయి. పాత చెరువులు తిరిగి ఉపయోగపడేలా చేశారు. మన నగరాలు కూడా ఈ కృషిలో వెనకపడలేదు. ఛత్తీస్గఢ్లోని కోర్బా, ఒడిషాలోని భువనేశ్వర్, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఈ ప్రచారం ద్వారా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మన పరిసరాల్లోని చెరువు, బావి లేదా మెట్ల బావి బాధ్యతను మనమే తీసుకుందాం. ప్రతి నీటి చుక్కను ఆదా చేద్దాం. ఈరోజు ఆదా చేసిన ప్రతి నీటి చుక్క రాబోయే తరాల భవిష్యత్తుకు గొప్ప ఆస్తి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కొద్ది రోజుల కిందటే గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. దేశంలోని ప్రతి ఒక్కరూ భారత బృందానికి నిరంతరం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అథ్లెట్లు, క్రీడాకారులు అందరూ బాగా రాణించి ప్రజల హృదయాన్ని గెలుచుకోవాలి అని వారు కోరుకుంటున్నారు. మిత్రులారా, ఇటీవలి కాలంలో మన యువత క్రీడల్లో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా పీవీ సింధు నిలిచారు. ఆమె సాధించిన ఈ ఘనతకు యావత్ దేశం గర్విస్తున్నది. భారత మహిళల క్రికెట్ జట్టు కూడా లండన్లోని లార్డ్స్ స్టేడియంలో తన తొలి టెస్ట్ మ్యాచ్ను గెలుచుకుంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. మన జట్టు ఈ మ్యాచ్ను 270 పరుగుల భారీ తేడాతో గెలుచుకున్నది. అంతేకాదు, లార్డ్స్ సుదీర్ఘ చరిత్రలో మహిళల జట్టు ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. 1983లో ఇదే మైదానంలో భారత జట్టు తన తొలి క్రికెట్ ప్రపంచకప్ను గెలుచుకుంది. ఇప్పుడు అదే ప్రదేశంలో మన మహిళా శక్తి దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది. మిత్రులారా, కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప సందేశాన్నిస్తాయి. కేరళంలోని ఎర్నాకులం ప్రాంతంలో దక్షిణ చిత్తూరు అనే ప్రాంతం నుంచి ఇలాంటి ఒక క్రీడా కార్యక్రమం అద్భుతంగా జరిగింది అని నేను తెలుసుకున్నాను. అక్కడ ఒక పాఠశాలలో సంస్కృత క్లబ్ ఉంది. ఉపాధ్యాయుడు అభిలాష్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సంస్కృతాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టును అక్షర కందుక్ అని పిలుస్తారు. ఫుట్బాల్లో ఉపయోగించే పదాలతో సంస్కృత అక్షరాల్ని అనుసంధానం చేసి సులభంగా సంస్కృతాన్ని ఈ ప్రాజెక్టులో వివరిస్తున్నారు. ఇది అభ్యసనాన్ని ఆనందదాయకంగా మారుస్తుంది, క్రీడల్లో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుంది. నా ప్రియమైన దేశవాసులారా, గత ఆదివారం విజయవంతంగా నిర్వహించిన విక్రమ్-1 ప్రయోగం ప్రతి పౌరుణ్ణి గర్వంతో నింపింది. భారత అంతరిక్ష రంగానికి చెందిన ఈ చారిత్రాత్మక క్షణానికి మనమందరం సాక్షులుగా నిలిచాం. ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇది. ఊహించడానికే కష్టమైన దాన్ని మన యువ ఆవిష్కర్తలు సాధించి చూపించారు. వారి అద్భుతమైన నైపుణ్యం, అభిరుచి, సహనాన్ని ప్రదర్శించారు. చాలా కాలం పాటు మన అంతరిక్ష రంగం ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించలేదు. ఈ రంగంపై ఆసక్తి ఉన్న చాలామంది యువతకు తమ ప్రతిభను

0: ప్రదర్శించే అవకాశం లభించలేదు.
1: యువత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని అంతరిక్ష విభాగంలో ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పించాం. ఈ అవకాశాల ఫలితాల్ని ఈరోజు యావత్ ప్రపంచం చూస్తున్నది. మిత్రులారా, మన యువ సహచరులు విజ్ఞాన శాస్త్రంలో కూడా భారతదేశానికి గర్వ కారణంగా నిలుస్తున్నారు. సైన్స్ ఒలింపియాడ్లు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పోటీల్లో స్థానం పొందాయి. వాటిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొంటారు. ఈ నెలలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, గణిత శాస్త్రం అంశాల్లో ఒలింపియాడు జరిగాయి. ఈ పోటీల్లో భారత బృందం అద్భుతంగా రాణించింది. భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 5 స్వర్ణ పథకాలు గెలుచుకున్నారు. భారతదేశం ప్రథమ ర్యాంకును పొందింది. గత దశాబ్ద కాలంలో జరిగిన ప్రతి భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన దేశ విద్యార్థులు స్వర్ణం లేదా రజత పథకాన్ని గెలుచుకుంటూనే ఉన్నారు. రసాయన శాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ స్వర్ణ పథకాలు సాధించారు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. జీవశాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ పథకాలు గెలుచుకున్నారు. వీటిల్లో ఒక స్వర్ణ పథకం కూడా ఉంది. గణిత శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 2 స్వర్ణ 4 రజత పథకాలు సాధించారు. దేశ యువత శక్తిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను మిత్రులారా. భారతదేశంలో ఒలింపియాడ్లు, హ్యాకథాన్ల సంస్కృతి నిరంతరం పెరుగుతూ ఉండటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. దేశంలోని యువత మరింత ఎక్కువగా ఇలాంటి వేదికల మీద ఆసక్తి కనబరచాలని, భారత పతాకాన్ని ఎగురవేస్తూ ఉండాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, నైపుణ్యం ఏదైనా చేయాలి అనే అభిరుచి రెండూ మీలో ఉన్నప్పుడు ప్రతి మార్గం సులభతరం అవుతుంది కదా. సంప్రదాయ కాశ్మీరీ చాపైన వగు తయారు చేసేందుకు ఈరోజు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ప్రతిబింబిస్తూ ఉంది. దీన్ని రెల్లు, వరిగడితో తయారు చేస్తారు. ఈ చాపను తయారు చేసే సంప్రదాయం 100 కిందటిది. ముందుగా కాశ్మీర్లోని చిత్తడి ప్రాంతాల నుంచి గడ్డి, రెల్లు సేకరిస్తారు. వాటిని ఎండలో ఆరబెట్టిన తర్వాత వేరు చేస్తారు. తర్వాత చేతితో నేత ప్రక్రియను మొదలు పెడతారు. ఒక చాపను తయారు చేసేందుకు 2 కళాకారులకు సుమారు 4 రోజులు పడుతుంది. ఈ చాప ప్రత్యేకమైంది. పర్యావరణ అనుకూలమైంది కూడా. వేసవిలో చల్లదనాన్ని, శీతాకాలంలో వెచ్చదనాన్ని అందించటం ఈ చాప యొక్క ముఖ్యమైన ప్రయోజనం. గతంలో ఇది కాశ్మీర్లోని ప్రతి ఇంట్లో కనిపించేది. కానీ గత కొన్నేళ్లుగా దీని వాడకం తగ్గిపోయింది. అలాంటి పరిస్థితిలో శ్రీనగర్కు చెందిన గులాం హుస్సేన్ గారు, ఆయన కుమార్తె తంజిలా గారు ఒక ప్రతిజ్ఞ చేశారు. వారు వగు కళకు, ఆ ప్రాచీన సంప్రదాయానికి కొత్త జీవం పోసేందుకు గట్టి నిర్ణయం తీసుకున్నారు. గులాం హుస్సేన్ చాలా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన మనిషి. ఈ ప్రయత్నంలో ఆయన అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. కానీ వగును ఎలాగైనా పరిరక్షించాలి అనే ఆయన సంకల్పం అచంచలమైంది. స్వల్పకాలంలో చూస్తూ ఉండగానే చాలామంది ఆయన ప్రయత్నాలలో జతకూడారు. గులాం హుస్సేన్ గారు ఈ నైపుణ్యాన్ని ఎంతగానో మెరుగుపరిచారు. ఆయన తన ఈ లక్ష్యంలో స్థానిక ప్రభుత్వ మద్దతును కూడా పొందారు. నేడు వగు వేగంగా ప్రజాదరణ పొందుతూ దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుకుంటూ ఉన్నది. ఈ ప్రయత్నంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మనందరం స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇస్తున్నాం కదా. మనం వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని పాటిస్తున్నాం. ఇలాంటి తరుణంలో దయచేసి కాశ్మీర్ వగును మీ ఇంట్లో ఒక భాగంగా చేసుకోండి. మిత్రులారా, మన దేశంలో చాయ్ అంటే టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అనుబంధానికి చిహ్నం కూడా. పొద్దున్నే చాయ్తోనే కదా ఆరంభమయ్యేది. స్నేహితులతో సమావేశమైనా, కుటుంబంతో సమయం గడపటమైనా, ప్రతి సందర్భంలో కూడా టీ ఒక భాగమైపోతుంది. చాయ్తో నాకున్న అనుబంధం ఏమిటో మీ అందరికీ బాగా తెలుసు మిత్రులారా. అయితే నేను ఈరోజు చర్చిస్తున్న ఈ చాయ్ ఎంతోమంది సోదరీ

మానవుల జీవితాల్లో కేవలం రుచిని మాత్రమే కాకుండా ఆత్మనిర్భరత అనే కొత్త పరిమళాన్ని కూడా నింపుతోంది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నౌర్ జిల్లా లఖివాలా గ్రామంలోని స్వయం సహాయక బృందానికి చెందిన మహిళలు విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ తయారుచేశారు. లెమన్ గ్రాస్, గిలోయ్, లవంగాలు, తులసి, పచ్చి పసుపు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు ఇలాంటి సహజ పదార్థాలతో ఈ చాయ్ తయారు చేశారు. దీని విశిష్టమైన రుచి గుణాల కారణంగా అతి తక్కువ సమయంలోనే ఈ విదురు ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ అనేది అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో, ఢిల్లీలోని అంతర్జాతీయ ఆహార ఉత్సవంలో ఈ హెర్బల్ టీ పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు కూడా దీనిపై ఎంతో ఆసక్తి చూపారు, రుచి ఆస్వాదించారు కూడా హాయిగా. మిత్రులారా, దీని ఆరంభం అత్యంత స్ఫూర్తిదాయకమైన విషయం. ఎలా అంటే, కేవలం 100,000 రూపాయలతో మాత్రమే వాళ్ళు ఆరంభించారు. నేడు ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా ప్రధాన సంస్థలకు చేరుకుంది. స్థానిక పరిజ్ఞానం, ప్రకృతి, మహిళల ఆత్మవిశ్వాసం అనుసంధానమైనప్పుడు ఒక చిన్న ప్రయత్నం కూడా ఒక పెద్ద మార్పుకు నాంది పలకగలదు అని ఈ చొరవ మనకు చూపిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏకపేడు మాకేనాం ఈ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రకృతి పట్ల తమ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం ఈ స్ఫూర్తితో మమేకమైనప్పుడు ఎన్నో అందమైన, ఎంతో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మిత్రులారా, ప్రజాభాగస్వామ్యంలోని అద్భుతమైన శక్తి అహ్మదాబాద్లో ప్రదర్శితమైంది. పాడజ్ ప్రాంతంలో గంట వ్యవధిలోనే 3.5 లక్షలకు పైగా మొక్కలు నాటారు. ఈ భారీ చొరవలో 25,000 మందికి పైగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, వాలంటీర్లు, సాధారణ పౌరులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. రాబోయే సంవత్సరాల్లో ఈ మొక్కలు దట్టమైన పట్టణ అడవిగా రూపుదిద్దుకుంటాయి. ఈ కృషి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యింది. మిత్రులారా, ఏక్ పేడ్ మాకేనామ్ ఉద్యమం కింద ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా అద్భుతమైన సంకల్పానికి సాక్ష్యంగా నిలుస్తున్నారు. జూలై 12వ తేదీన ఒక్కరోజులోనే అక్కడ 35 కోట్లకు పైగా మొక్కలు నాటారు. పార్లమెంటులో ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడిగా ఇది నాకు ప్రత్యేక గర్వకారణం. నా ప్రియమైన దేశప్రజలారా, చెట్లు కేవలం మనుషుల కోసమే కాదు, అవి లెక్కలేనని జీవులకు ఆవాసంగా కూడా ఉంటాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత గుజరాత్లోని గిర్ అడవుల్లో ఇండియన్ గ్రే హార్న్బిల్ పక్షి మరోసారి గూడు కట్టుకుంటోంది. గిరిలో సంవత్సరాల తరబడి చేసిన పరిరక్షణ, పునరుద్ధరణ ప్రయత్నాల ఫలితమే ఈ బిల్ పక్షి మళ్లీ రావటం. హార్న్బిల్ పక్షుల్ని అడవుల రైతులు అని పిలుస్తారు. అవి పండ్లను తింటాయి, వాటి విత్తనాల్ని నలుదిక్కులా వ్యాప్తి చేస్తాయి. వాటి నుంచి అడవిలో కొత్త చెట్లు పెరుగుతాయి. ఇలా ఒక పక్షి అడవిని మళ్లీ పచ్చగా మార్చేందుకు సహాయం చేస్తుంది. మీ జీవితంలోని ఏదైనా ఒక ప్రత్యేక సందర్భాన్ని ప్రకృతితో ముడిపెట్టాలి అని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటండి. ఈరోజు నాటిన ఒక చిన్న మొక్క రాబోయే తరాలకు పచ్చదనం, స్వచ్ఛమైన గాలి అందచేస్తుంది. అందమైన భవిష్యత్తుకు ఒక అద్భుత వారసత్వంగా నిలిచిపోతుంది. ప్రియమైన దేశవాసులారా, ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచ పర్యావరణానికి ఎంత పెద్ద సవాలో మనందరికీ తెలుసు. ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు సంవత్సరాల తరబడి ప్రకృతికి హాని కలిగిస్తూనే ఉంటాయి. అందువల్ల ప్లాస్టిక్ను సరైన పద్ధతిలో పారవేయటం చాలా ముఖ్యమిత్రులారా. బీహార్లోని సీతామడిలో వ్యర్థాల నుండి సంపదకు ఒక అద్భుత ఉదాహరణ ఆవిర్భవించింది. ఇక్కడ వ్యర్థాల్ని పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీల్ని తయారు చేస్తున్నారు. ఒక బెంచీ తయారు చేసేందుకు
దాదాపు

40 కిలోలు ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉపయోగపడుతుంది. ఈ బెంచీలు ఎంతో దృఢంగా, మన్నికగా, సౌకర్యవంతంగా, పర్యావరణ అనుకూలంగా ఉన్నాయి. వీటిని ప్రభుత్వ పాఠశాలలు, పార్కులు, బహిరంగ ప్రదేశాలలో ఉపయోగిస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణ మీద ప్రజల్లో అవగాహనను కూడా సులభంగా పెంచుతుంది కదా. ఈ ప్రయత్నంలో స్థానిక విభాగంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా కీలక పాత్ర పోషిస్తున్నది. ఇది స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నది. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనేవి కేవలం నినాదాలు మాత్రమే కాదని, అవి మన జీవితంలో ఒక భాగంగా మారుతున్నాయని సీతామఢీలోని ఈ చొరవ మనకు స్పష్టంగా ఉదాహరణగా నిలుస్తుంది. మిత్రులారా, కిందటి మన్ కీ బాత్లో నేను గణేష్ ఉత్సవాన్ని గురించి మాట్లాడిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి పూజించాలని విజ్ఞప్తి చేశాను మీ అందరికీ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే POPతో చేసిన విగ్రహాలకు లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న గణేష్ విగ్రహాలకు బదులుగా మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మన ఇళ్లల్లో ప్రతిష్ఠించుకుందాం. ఈ విషయం మీద చాలామంది నాకు సందేశాలు పంపారు. వారి ఆలోచనల్ని నాతో పంచుకున్నారు, పంచుకుంటున్నారు కూడా. వారు నా అభ్యర్థనను ఎంతో ప్రశంసించారు. స్థానిక మట్టితో చేసిన గణేషుణ్ణి ప్రతిష్ఠించాలి అని వారంతా నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే మన్ కీ బాత్లో చర్చ జరిగిందని, సరైన సమయంలో సరైన అడుగు వేసేందుకు ఆ చర్చ వారికి ఒక స్ఫూర్తిగా నిలిచిందని ఎందరో నాకు లేఖలు రాశారు. నేను మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను, ఈ వినాయక పూజ నాడు మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మీ ఇంట్లో ప్రతిష్ఠించి ఆయన్ని పూజించండి. మీరు చేసే ఈ ప్రయత్నం కూడా ఒక రకమైన ప్రకృతి పూజే అవుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీరు వినటానికి చాలా గర్వపడే ఒక వ్యక్తి గురించి నేనిప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. ఆయన విజ్ఞాన రంగంలో, ఆవిష్కరణ రంగంలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. తన మూలాలతో గాఢంగా అనుబంధం కలిగి ఉన్నారు వారు. అవకాశం వచ్చినప్పుడల్లా తన మట్టిని గౌరవించటం మరచిపోని ఆ వ్యక్తే మణిపూర్కు చెందిన డాక్టర్ రొనాల్డో లేష్రామ్. ఆయన పేరు రొనాల్డో, కానీ ఆయన వృత్తిరీత్యా ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఆయన జపాన్లో పనిచేస్తున్నారు. యంగ్ గెలాక్సీల ఒక పెద్ద సమూహాన్ని కనుగొన్న బృందంలో రొనాల్డో కూడా ఒక సభ్యుడు. ఆయన ఏం చేశారో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కదా. మణిపూర్లోని ఒక అందమైన సరస్సు పేరు మీద ఆయన ఈ మొత్తం సమూహానికి లోక్తక్ ప్రోటోక్లస్టర్ అని పేరు పెట్టారు. లోక్తక్ మన దేశంలో, మన మణిపూర్లో ఉన్న ఒక పెద్ద మంచినీటి సరస్సు. లోక్తక్ సరస్సులో తేలియాడే ఫూమ్డీలు ఒక ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యాన్ని సృష్టిస్తాయి. విశాలమైన సముద్రంలో చిన్న చిన్న ద్వీపాలు తేలుతూ ఉన్నట్టుగా అవి కనిపిస్తాయి. అదేవిధంగా విశ్వంలో కూడా ఈ యువ గెలాక్సీలు ఒక భారీ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. నేడు మణిపూర్ లోక్తక్ కేవలం జాతీయ పటం మీదే కాకుండా విశాల విశ్వంలో కూడా ప్రకాశిస్తోంది. మిత్రులారా, ఈ ఘనతకు కారణమెవరు? మన భారతీయుడు కదా. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం కూడా. తమ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటూనే కొత్త శిఖరాలను చేరుకోగలరు అని ఇది మన యువమిత్రులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. నక్షత్ర ప్రపంచానికి సైతం వెలుగులందిస్తున్న మన భారతీయ మూలాలు ఇవే. ప్రియమైన దేశవాసులారా, మరికొద్ది రోజుల్లో 7 ఆగస్టున మన దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఈ సందర్భంగా మన నేత సోదర సోదరీమణుల నైపుణ్యాల్ని, సృజనాత్మకతను మనం వేడుక చేసుకుంటాం. ఈ నేత కార్మిక మిత్రులు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మిత్రులారా, చేనేత మగ్గం మీద తయారైన ప్రతి వస్త్రం ఒక ప్రాంతం, ఒక సమాజం, వాటితో సంబంధం ఉన్న లెక్కలేనంతమంది ప్రజల కథను మన కళ్ళకడుతుంది. ఆ గాథలన్నీ వెలుగులోకి తెస్తుంది. వీరే

భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా పరిరక్షిస్తున్నారు కూడా. ఈ రోజున హస్తకళల్ని ప్రోత్సహించటం ద్వారా మన నేత కార్మిక మిత్రుల్ని గౌరవించాలి అని నేనందరినీ కోరుతున్నాను. వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం. మిత్రులారా, ఈరోజు దేశంలో చేనేతను ప్రోత్సహిస్తున్న తీరు ఎంతోమంది ప్రజల జీవితాలను మెరుగుపరుస్తోంది. పోచంపల్లి నుంచి పాట్నా దాకా, కూతంపల్లి నుంచి కచ్ దాకా,

సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే, మరికొందరు మహిళా నేత కార్మికుల్ని ఏకంచేసి ఉన్ని ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు. కొందరు కేరళం సంప్రదాయ కసావు కళను పరిరక్షిస్తున్నారు కూడా. దీనివల్ల మన తల్లులు సోదరీమణులు కూడా ఉపాధి పొందుతూ ఉన్నారు. మిత్రులారా, నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలి అనుకుంటున్న మరొక విషయం ఖాదీ. మహాత్మా గాంధీకి ఖాదీ అంటే చాలా ఇష్టమని మనందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా ఖాదీకి ఎంతో ప్రజాదరణ లభిస్తూ ఉంది. గత 12 ఏళ్లలో దీని అమ్మకాలు 6 రెట్లు పెరిగాయి. ఈ అమ్మకాల విలువ ఇప్పుడు దాదాపు 8,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. రాబోయే పండుగల సమయంలో మీరందరూ ఏదైనా ఖాదీ వస్త్రం లేదా చేనేత వస్త్రం లేదా హస్తకళల వస్తువుల్ని కొనుగోలు చేయాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశంలో ఎన్ని రకాల సంగీత వాద్యాలు ఉన్నాయి అని మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, మీరు ఆలోచనలో పడిపోతారు. ఎందుకంటే మన దగ్గర చాలా సంగీత వాద్యాలు, చాలా సంగీత వాద్యాలకు సంబంధించిన చాలా సంప్రదాయాలు ఉన్నాయి. అలాంటి వాద్యాల్లో ఒకటి త్రిపురకు చెందిన చౌంగు ప్రెంగ్. ఈ చౌంగు ప్రెంగ్ అనేది అక్కడి గిరిజన వర్గాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. వెదురుతో తయారైన ఈ వాద్యానికి 3 తీగలు ఉంటాయి. ఇది వెలువరించే రాగం సరోదు నుంచి వెలువడే మాదిరిగానే చాలా మధురంగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల యువతలో దీని ప్రజాదరణ తగ్గడం ఆరంభమైంది. సూరజ్ కుమార్ దేవ్ వర్మ గారు దాన్ని పునరుద్ధరించాలి అని సంకల్పించారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన చౌంగు ప్రెంగుతో పాటు ఇతర సాంప్రదాయక వాద్య పరికరాల మీద ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. ఆయనకు కోక్ బొరోక్ జానపద గీతాలు, బౌల్ పాటలు, బెంగాలీ జానపద పాటలు ఇలాంటివి చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఒక చిన్న ఆడియో క్లిప్ మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఈ సంగీతాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు.

మిత్రులారా, ఈ సంగీత ధ్వనిని మీరు హాయిగా ఆస్వాదించారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవ్ వర్మ గారి కృషిని చూసి నేనెంతో గర్వపడుతున్నాను కూడా. సంప్రదాయ సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయం. మీ చుట్టూ ఉన్న సంప్రదాయ వాద్య పరికరాల గురించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ ప్రయత్నాలు ఇతరుల్ని సంప్రదాయ భారతీయ సంగీతంతో తప్పకుండా అనుసంధానం చేస్తాయి. నా ప్రియమైన దేశవాసులారా, రేపు అంటే జూలై 27వ తేదీన భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి. డాక్టర్ కలాం గారి వ్యక్తిత్వంలో ఎన్నో స్ఫూర్తిదాయక అంశాలు, కానీ ఉపాధ్యాయుడిగా విద్యార్థిని విద్యార్థులతో ఉన్న అనుబంధం ఆయన హృదయానికి ఎంతో దగ్గరైంది. పిల్లల్ని, యువతను పెద్ద కలలు కనేందుకు ఆయన ప్రేరేపించారు. యాదృచ్ఛికంగా ఈ వారంలోనే మనం పవిత్ర పర్వదినమైన గురు పూర్ణిమ కూడా జరుపుకోబోతున్నాం. మన తల్లిదండ్రులు మన మొదటి గురువులు, పాఠశాల ఉపాధ్యాయులు మనకు అక్షరజ్ఞానం అందిస్తారు. అలాంటి గురువులందరికీ కృతజ్ఞతలు తెలియచేయటానికి ఒక పవిత్ర సందర్భమే ఈ గురు పూర్ణిమ. దేశంలోని ఉపాధ్యాయులు, గురువులందరికీ నేను నా శ్రద్ధాపూర్వక ప్రణామాలు అందచేస్తూ ఉన్నాను. మిత్రులారా, మరికొన్ని వారాల్లో మనం మన స్వాతంత్ర మహోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. 15వ తేదీ ప్రతి భారతీయునికి ఎంతో గర్వకారణమైన రోజు. మాతృభూమి స్వాతంత్రం కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన అసంఖ్యాక వీరుల్ని స్మరించుకునే రోజు కదా అది. వారి త్యాగం, తపస్సు కారణంగా ఈరోజు మనం త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకున్నాం. ఈ త్రివర్ణ పతాకం మన రాజ్యాంగ ఆదర్శాలకు ప్రతిరూపం. మిత్రులారా, గత కొన్నేళ్లలో

0: హర్ ఘర్ తిరంగా ఉద్యమం యావత్ దేశాన్ని ఒక అద్భుతమైన స్ఫూర్తితో ఏకం చేసింది. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో త్రివర్ణ పతాక సంబరాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం కూడా హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని పూర్తి ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి వీధిలో, ప్రతి ఇంటిపైన పూర్తి గౌరవంతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి. మిత్రులారా, ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీకి ముందు మీరు నాకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో సూచనలు పంపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా మై గౌపై మీ అభిప్రాయాన్ని పంచుకోండి. మీ సూచనల కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ఈ భాగంలో ఇప్పటికీ ఇంతే. మన దేశ ప్రజల అనేక కొత్త విజయాలు, స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలతో వచ్చే నెలలో మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

మీరు చూసేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. పాటలు పాడడమే కాదు, వాటిని వింటూ ఎంజాయ్ చేయడం కూడా ఒక ఆర్టే. అండ్ ఆ పాట వెనుకున్న విశేషాన్ని తెలుసుకుంటూ ఆ పాటలు వింటుంటే నిజంగా ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు వస్తుంది. ఆ బ్యూటిఫుల్ ఎమోషన్ని మీ ముందుకు తీసుకొస్తున్న మీ

ఫేవరెట్ ప్రోగ్రామ్ ఏకచిత్ర గీతాలు. కొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ పాటలు కంపోజ్ చేస్తారు, కానీ ఇంకొందరు మాత్రం ఒక జనరేషన్ జ్ఞాపకాల్ని కంపోజ్ చేస్తారు. అలాంటి వాళ్ళల్లో ముందు వరుసలో ఉండే పేరు రాక్ స్టార్ డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్. బీట్ పడితే కాళ్ళు కదలాలి, మెలోడీ వస్తే మనసు కరిగిపోవాలి, ఫోక్ సాంగ్ వస్తే ఊరు మొత్తం ఊగిపోవాలి, అదే డిఎస్పి మ్యాజిక్. అలాంటి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో అల్లు అర్జున్ కెరీర్ని కంప్లీట్గా మార్చేసిన, సుకుమార్ అనే ఒక పాన్ ఇండియా డైరెక్టర్ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన, అండ్ అలాగే ప్రేమకి కొత్త డెఫినేషన్ చెప్పిన ఆర్య ఈ సినిమా నుండి ఈరోజు ఏకచిత్ర గీతాలు ఈనాటి పాటల ప్రయాణాన్ని ఒక మంచి ఊపున్న పాటతో స్టార్ట్ చేద్దాం. స్టే ట్యూన్డ్.

ఎర్రగా తీసిండు.

0: ఈ పాటలో వచ్చి ఇరగదీసిండు అని ఆ కాంప్లిమెంట్ డెఫినెట్గా దేవిశ్రీ ప్రసాద్ ఇవ్వాల్సిందే. 2004 థియేటర్స్లో వచ్చిన ఆర్యా సినిమా పాటలు మామూలుగా కాదు, ఎస్పెషల్లీ ఈ పాట అయితే అంటే అమలాపురం అనే పాట. ఈ ఒక పాట, ఒక్క బీటు, ఒక్క హుక్ లైన్ చాలు మొత్తం తెలుగు స్టేట్స్ని ఊపేయడానికి. అది కేవలం సాంగ్ కాదు, తెలుగు సినిమాల్లో ఫోక్ బీట్కి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన కొత్త డెఫినేషన్ అని చెప్పొచ్చు. ఆ రోజుల్లో పెళ్ళైనా, కాలేజ్ ఫెస్ట్ అయినా, గణేష్ నిమజ్జనమైనా సరే, డీజే నైట్ అయినా ఈ పాట లేకుంటే ఆ ఫంక్షన్ కంప్లీట్ అయినట్టు కాదట. అంత పవర్ ఉన్న సాంగ్ ఇది. ఫోక్ మ్యూజిక్ అంటే డప్పులు, మామూలు బీట్లు మాత్రమే కాదు, ఆ బీట్లో కూడా మోడర్న్ ఎనర్జీ ఎలా తీసుకురావాలో డిఎస్పీకి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. ఈ పాటలో ట్రెడిషనల్ తెలంగాణ, ఆంధ్ర ఫోక్ రిథమ్స్ని ఎలక్ట్రానిక్ డ్రమ్స్తో కలిపి ఒక సరికొత్త సౌండ్ ఇచ్చారు కదా. అందుకే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయినా సరే ఈ పాట ఇప్పటికీ డీజే ప్లేలిస్ట్లో తప్పకుండా ఉంటుంది. ఈ పాటను రాసింది చంద్రబోస్ గారు. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, వినగానే గుర్తుండిపోయేలా చాలా సింపుల్, చాలా ఎనర్జెటిక్, చాలా లోకల్ ఫ్లేవర్తో ఈ పాటను రాశారు. చంద్రబోస్ గారు ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు, ప్రజలు ఒక్కసారి విన్నా గుర్తుపెట్టుకునే పదం దొరికితే అదే ఆ పాటకు సగం సక్సెస్ అని. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ పాట. మాలతి లక్ష్మణ్ అండ్ రంజిత్ పాడిన ఈ సాంగ్ ఒక ఐటమ్ సాంగ్ కాదు, ఒక సెలబ్రేషన్. నెక్స్ట్ సాంగ్ గురించి మాట్లాడుకుందాం, ఆ పాట కూడా విందాం. స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఏకచిత్ర గీతాలు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగ్. ప్రేమలో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకరు నువ్వు నన్ను ప్రేమించాలి అని వెయిట్ చేసేవాళ్ళు, ఇంకొకరు నువ్వు ప్రేమించకపోయినా పర్లేదు నేను మాత్రం ప్రేమిస్తూనే ఉంటాను అనేవారు. సినిమాలో హీరో ఆర్య రెండు రకం. అందుకే ఈ సినిమా ఒక లవ్ స్టోరీ కంటే ప్రేమను ఇలాంటి యాంగిల్లో కూడా చూడొచ్చా అన్నట్టు ఒక స్పెషల్ డిజైన్ చేసిన సినిమా ఇది సుకుమార్ గారు. ఆ భావాన్ని ఒక్క పాటలో అద్భుతంగా చెప్పింది ఫీల్ మై లవ్ అనే పాట. ఆర్య సినిమా క్యాప్షన్ కూడా ఇదే అనుకోండి, ఎనర్జెటిక్ బీట్లు ఇవ్వడమే కాదు హృదయాన్ని తాకే మెలడీలు కూడా అంతే వండర్ఫుల్గా కంపోజ్ చేస్తారు దేవిశ్రీ ప్రసాద్ గారు. ఫీల్ మై లవ్ పాటలు మీరు అబ్జర్వ్ చేస్తే పాట చాలా సింపుల్గా స్టార్ట్ అవుతుంది. గిటార్, సాఫ్ స్ట్రింగ్స్, తక్కువ పర్కషన్, ఎందుకంటే ఈ పాటలు బీట్ కాదు భావమే. అంతా నా ప్రేమను ఒక్కసారి ఫీల్ అవ్వు అనే వినమ్ర అభ్యర్థన మాత్రమే ఉంటుంది. ప్రేమలో స్వార్థం ఉండకూడదనే భావనని చాలా హ్యాపీగా వ్యక్తీకరించారు, చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. చాలామంది ఈ పాట విని అప్పట్లో ప్లీజ్ జస్ట్ ఫీల్ మై లవ్

అమ్మాయిలు వెంటపడే వాళ్ళంట. భారతీయ సంగీత ప్రపంచంలో అత్యంత భావోద్వేగంతో పాడే గాయకుల్లో ఒకరైన కేకే ఈ పాట పాడారు. 2022 నుంచి ఆయన మన మధ్య లేకపోయినా ఆయన గొంతు మాత్రం కోట్లాది సంగీత అభిమానుల గుండెల్లో అలా పర్మనెంట్గా ఉండిపోయింది. ఫీల్ మై లవ్ అంటే నా ప్రేమను యాక్సెప్ట్ చేయను కాదు, ఒక్కసారి నా ప్రేమను అర్థం చేసుకో అని అంతే. ప్రేమ అంటే సొంతం చేసుకోవడం కాదు, మనస్ఫూర్తిగా ప్రేమించడం అని ఈ పాట చెప్తుంది. అందుకే ఇది ఇప్పటికీ చాలామందికి పర్సనల్గా కనెక్ట్ అయ్యే పాట. ఇప్పుడు మీ మనసుకు దగ్గరైన వాళ్ళను ఒక్కసారి గుర్తు చేసుకుంటూ హృదయాన్ని హత్తుకునే ఈ మెలడుని ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్డ్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఏకచిత్ర గీతాలు వింటున్నారు విత్ యువరాజ్ జనాక్. ప్రపంచంలో మనం ఎంచుకునే బంధాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి, కానీ ఫ్రెండ్షిప్ మాత్రం మనం మాత్రమే ఎంచుకుంటాం. అందుకే కొన్నిసార్లు ఒక మంచి ఫ్రెండ్ రక్త సంబంధాల కంటే కూడా ఎక్కువగా మన లైఫ్లో అలా ఉండిపోతాడు. ఆర్యా సినిమాలో అలాంటి ఫ్రెండ్షిప్ వైబ్ని, యూత్ ఎనర్జీని, కాలేజ్ ఫ్రీడమ్ని ఒకే పాటలో బంధించిన పాట ఓ మై బ్రదరు. ఈ పాటలో రాక్ మ్యూజిక్, పాప్ స్టైల్, యూత్ఫుల్ గిటార్ రీఫ్స్, డ్రమ్స్ అన్నీ కలిపి ఆ రోజుల్లో తెలుగు సినిమాల్లో ఒక కొత్త సౌండ్ని పరిచయం చేశాయి. ఇది తెలుగు సినిమా పాటేనా అని చాలామంది ఆశ్చర్యపోయారు కూడా. అంత ఇంటర్నేషనల్ ఫీల్ తీసుకొచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి. ఫిలాసఫీని కూడా చాలా క్యాజువల్ పదాల్లో చెప్పి సిరివెన్నెల గారు ఈ పాటలో స్నేహం, స్వేచ్ఛ, జీవితాన్ని ఎంజాయ్ చేయడం, ఎస్పెషల్లీ ఫీల్ మై లవ్, వన్ సైడ్ లవ్, ఇలా అన్నింటినీ యూత్ భాషలో రాశారు. అందుకే ఈ పాట వినగానే కాలేజ్ డేస్ గుర్తొస్తాయి. రవివర్మ అండ్ దేవిశ్రీ ప్రసాద్ కలిసి ఈ పాట పాడారు. అల్లు అర్జున్ ఎనర్జీ ఈ పాటలో ఉంటుంది, మామూలుగా ఉండదు. డెఫినెట్గా ఈ అబ్బాయి చాలా పెద్ద స్టార్ అవుతాడని అప్పట్లోనే చాలామంది టాలీవుడ్ పెద్దలు అనుకున్నారంట. కాలేజ్ క్యాంపస్లో షూట్ చేసిన పాట, ఆ కాలేజ్ లైఫ్ని చాలా న్యాచురల్గా చూపించే పాట. ఇవన్నీ విన్నాక ఒక ఫ్రెండ్కి ఫోన్ చేయాలనిపిస్తుందా? కాలేజ్ రోజుల్ని మరోసారి గుర్తు చేసుకోవాలని ఉందా? అయితే వాల్యూమ్ ఇంకాస్త పెంచండి, మీ ఫ్రెండ్స్ అందరికీ డెడికేట్ చేస్తూ ఈ పాట వినేయండి. స్టే ట్యూన్డ్.
4: ఏం బ్రదర్, వన్ సార్ లవా? చూడు బ్రదర్, వన్ సైడ్ లవర్స్ ఎప్పుడు బాధపడకూడదు, ఎందుకంటే వన్ సైడ్ లవ్ అంత రాయల్ లవ్ ఈ ప్రపంచంలోనే లేదు. మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం. మనం ఇచ్చేవాళ్ళం, వాళ్ళు తీసుకునేవాళ్ళు. మందే అప్పర్ హ్యాండ్.

కొన్ని పాటలు ఆ సినిమా క్యారెక్టర్ జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి. ఆర్య సినిమా గురించి మాట్లాడితే అలాంటి పాట తకదినిదో. డైరెక్టర్ సుకుమార్ హీరోని మాటలతో కాకుండా అతని బిహేవియర్తో చూపించాలి అనుకున్నారు. ఆ ఆలోచనకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వండర్ఫుల్గా తోడైపోయింది. థీమ్ మ్యూజిక్గా అంటుంటారు ఈ పాటని. ఇందులో ఆర్య క్యారెక్టర్ ఏంటి, ఆర్య మనసులో ఏముంది, ఈ విషయం ముందే తెలిసిపోతుంది. సురేంద్రకృష్ణ రాసిన ఈ పాటలో భావాన్ని గురించి మాట్లాడితే తగధిమితం అంటే కేవలం డ్యాన్స్లో వినిపించే బీట్ కాదు, జీవితానికి కూడా ఒక లయ ఉంది అని చెప్పే పదం అనుకోవచ్చు. ఈ పాటలో చిన్న వయసులో కలలను కరండి, ధైర్యంగా ఫస్ట్ స్టెప్ వేయండి, తప్పులు జరిగినా వాటి నుంచి నేర్చుకోండి అని ఎంకరేజ్ చేసే పాట. కష్టాలు నష్టాలు వచ్చినా నవ్వుతూ ముందుకు సాగాలి, గెలిచే వరకు ఆగకుండా పరిగెత్తాలి, మన మాటలతో గొడవ లాపాలి, ప్రేమతో శత్రువుని కూడా మిత్రుడిగా మార్చాలని చెబుతుంది. ఈ పాట చెప్పే ఒకే మెసేజ్ ఏంటంటే జీవితాన్ని భయపడకుండా ఆస్వాదించాలి, కష్టపడి మీ డ్రీమ్స్ని నిజం చేసుకోవాలి, ప్రేమను పంచండి, ఆనందంగా జీవించండి. సింగర్ టిప్పు ఈ పాటను చాలా ఎనర్జెటిక్గా పాడారు. జీవితానికి తాళం వేస్తూ కష్టాలను ఛాలెంజ్గా తీసుకుంటూ ప్రేమతో పట్టుదలతో ముందుకు సాగమని చెప్పే ఈ ఇన్స్పిరేషనల్ సాంగ్ తకదిమితం మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆర్యా సినిమా నుంచి పాటలు వింటున్నాం ఏక చిత్ర గీతాలు. కొన్ని పాటలు మనం వింటాం, కొన్ని పాటలు మనల్ని వింటాయి. మన జీవితంలో ఎప్పుడో ఒకసారి ఒక మనిషి వచ్చిన తర్వాత నువ్వుంటే చాలు అనిపించిన సందర్భం ఉంటే డెఫినెట్గా ఆ భావానికి సంగీత రూపం ఆర్యా సినిమాలోని ఇప్పుడు వినబోయే పాట. ఆర్యా సినిమా అంతా ఒక ఫిలాసఫీ మీద నడుస్తూ ఉంటుంది. ప్రేమ అనేది గెలవాల్సిన పోటీ కాదు, మనసారా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అనుభూతి. నువ్వుంటే పాట కూడా అదే చెప్తుంది. ఎలాంటి గొప్ప డైలాగ్స్ ఉండవు, ఎలాంటి అతిశయోక్తి ఉండదు. ప్రేమించిన వ్యక్తి దగ్గరుంటే ప్రపంచం మొత్తం అందంగా కనిపిస్తుందని చెప్పే మెలడీ ఇది. ఈ స్టేజ్లో డీఎస్పీ వరుసగా గుర్తుండిపోయే మెలడీలు చాలా ఇచ్చారు. ఈ పాటలో సంగీతం భావాలకు తోడుగా నిలుస్తుంది, ముందుకు రాదు. ఈ పాట సాహిత్యంలో ఒక అందమైన విషయం ఉంది. ప్రేమను పెద్ద పెద్ద పదాలతో కాదు, రోజు మనం మాట్లాడుకునే మాటలతో చెప్పారు. అందుకే ఈ పాట వినేటప్పుడు ఇది నా మనసులోని మాటే కదా అనిపిస్తుంది. ఈ పాటను ఆలపించిన సాగర్ గురించి చెప్పాలంటే డీఎస్పీ టీంలో ఎన్నో గుర్తుండిపోయే పాటలు పాడిన గాయకుడు స్వయాన, ఆయనకు తమ్ముడు కూడా. ఆయన గొంతులో ఒక మృదుత్వం ఉంటుంది, అందుకే లవ్ సాంగ్స్కి ఆయన వాయిస్ చాలా బాగా సెట్ అవుతుంది. పాటలో ప్రతి లైన్ని అనుభూతితో పాడడం ఆయన స్పెషాలిటీ. ఈ పాట పిక్చరైజేషన్ కూడా చాలా డిఫరెంట్గా అందంగా ఉంటుంది. నువ్వుంటే అంటే కేవలం ఒక వ్యక్తి పక్కన ఉండడం కాదు, మన జీవితానికి అర్థమిచ్చే ఒక మనిషి ఉండడం. అందుకే ఈ పాట ప్రేమికులకే కాదు, జీవితంలో ఎవరికైనా ప్రత్యేకమైన వ్యక్తి ఉన్న ప్రతి ఒక్కరికి దగ్గరయ్యే పాట. కొన్ని ప్రేమలు చెప్పలేం, కొన్ని భావాలు రాయలేం, అలాంటి సమయంలో మనసు తరపున మాట్లాడేది ఒక మంచి పాటే. అలాంటి పాటే ఇప్పుడు మీ అందరి కోసం.

ఒక మంచి పాట ముగిసిపోతుంది, కానీ పాట మిగిల్చిన అనుభూతి మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆర్య కూడా అలాంటి అనుభూతే. ఆ అంటే అమలాపురంతో మన కాళ్ళను కదిలించింది, ఫీల్ మై లవ్తో ప్రేమ కొత్తార్థం చెప్పింది, నువ్వుంటే అనే పాటతో మనసును తాకింది, ఓ మై బ్రదర్తో ఫ్రెండ్షిప్కి సెల్యూట్ చేసింది. ఇంకో పాట మనం వినలేదు, యూ రాక్ మై వరల్డ్ అనే పాట, అదొక కొత్త స్టైల్ ఇచ్చింది యూత్కి. చివరిగా ప్రతి సీన్లో వినిపించిన ఆ సంగీత ముద్ర ఆర్య అనే పాత్రను హృదయంలో శాశ్వతంగా నిలిపేలా చేసింది. ఒక డైరెక్టర్ ఇమాజినేషన్, ఒక సంగీత దర్శకుడి

0: ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతీయ వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి.
1: ప్రతిదీ రెండే, నింగి నేల, నీరు నిప్పు, గాలి గంధం, దేహం ప్రాణం, ఇలా ఎన్నో. నింగి నీరుగా నేలపైకి, నేల మొక్కగా నింగికి, నిప్పు నార్పే నీరు, గంధం మోసుకొచ్చే గాలి, ఇలా ఎన్నున్నా దేహం జీవం ఈ రెండింటి ప్రత్యేకతే వేరు. దేహంలో జీవం ఉన్నంతవరకు ఆ జీవానికి కారణమైన దైవాన్ని తలిస్తే కొలిస్తే ప్రతి గుండె గుడిలో ప్రతి అడుగు సడిలో దైవత్వం గోచరిస్తుంది. ఉండమ్మా బొట్టు పెడతా చిత్రంలో పి సుశీల పాడిన పాట, గీతరచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం కెవి మహదేవన్.

అరుణమయూఖాలు ఎర్రని కిరణాలు, పూదంటలు గడ్డిపోచలు, ఆలుమందలు ఆబేయలు ఆవులమందలు, దూడలు సరసీజలాలు చెరువునీళ్లు, కమ్మని నెత్తావి కమ్మని వాసన, తగటు సరులు జలతారుదండలు, మొక్కలపై పూలు చెలగ ప్రకాశింపగా తనూపూర్ణమైన శరీరమంతా నిండిన సొబగు అందాన్ని ఎలుగెత్తి గొంతెత్తి మనసుకు ఇంపైన పదాలతో కొండలు దాటి కోనలు దాటి వెన్నెల మైదానాల్లోకి ఆకుపచ్చ హృదిలోకి తీసుకుపోయే పాట ఈ పాట.

చలి చలి రెండూ అద్భుతాలే. అల్లరి చేసినా, తొందర చేసినా, ఉసిగలిపినా, గజగజలాడించినా ఆ రెండింటికే సాధ్యం. కళ్ళు చూసేందుకే కాదు, పిలిచేందుకు. అవి మనసు వాకిళ్లై పిలిస్తే పరువపు పొదరిళ్ళు సందేళ్ల సందళ్ళు కావు, చల్లని వానచినుకు చలి చెలి సరసన వాడిగా మారిపోతే, వేడిగా ఉండిపోతే, ప్రతి చినుకు విరివనమై మేనుపై ఆవిరైతే, అలలు మీటితే రాగాల ఊయలలు, సరాగాల భావనలు అన్నీ ఆ తొలి భావనకే, ఆ తొలి అనుభూతికే సొంతం. సుమ్మొకటిది సోకొకటిది చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.

శ్రీరామనామం జీవన్ముక్తికి సోపానం. తల్లిదండ్రుల మాటను బాటగా చేసుకోవాలని వనాలకు విడలిన దశరథరాముడు శ్రీరాముడు, ఏకపత్నీవ్రత శోభిత సీతాపతి సీతారాముడు, సోదర ప్రేమకు సజీవ రూపం రామలక్ష్మణులు, ధర్మస్థాపన కోసం ధనుర్ధారి అయిన నిశాచర వినాశకుడు రాముడు, సుగ్రీవ సంభాషణతో శృతిమెత్తని మైత్రిని, వాలి నిగ్రహణంతో రాజనీతిని, సముద్రతరణంతో ఐకమత్య బలాన్ని, రాజ్యపాలనలో ఆదర్శ సూత్రాలను, నిరంతర భక్తికి లొంగి హనుమత్ హృదయవాసి అయినవాడు శ్రీరాముడు. పరిపూర్ణ మానవుడిగా ఉండి మహామానవ సముద్రానికి ఆదర్శప్రాయుడైనాడు కనుకనే శ్రీరామచంద్రుడు ఎప్పటికీ లోకాభిరాముడే.

0: చిరుదరహాసమే వెండి వెన్నెలలా కురిస్తే, గళమధురమే కోయల గానమైతే, మనస్సు పడిన కలువలు చంద్రుని సరసాల మురిసినట్టుగా, సరాగాల తేలినట్టుగా, సంజ కెంజాయి రంగుల్లో సుమసుగంధ పరిమళాలు తానే అయి నింగినంటుకున్న నీహారికులు మెరిసి మురిసి పరిమిళించినట్టుగా, అంతా తానై అన్నిటా తానై పరవశాల పులకరింతలో ఆవేదనను ఆలాపనగా చేసి ఆ ఆనందాన్ని అందుకుని ఆ ఆనందం తానే కావాలంటున్న గీతం.
1: జైభేరి చిత్రంలో ఘంటసాల పాడిన పాట. సంగీతం పెంజాల. గీతరచన మల్లాది రామకృష్ణ శాస్త్రి.

మానవనమైన ఈ సృష్టిలో ఇందుకు కొదవేలేదు. పక్షులు, జంతువులు మాటలు రాకపోయినా కలిసుంటాయి. మనుషులే మాటలొచ్చి కలవలేరు. గలగలపారే సెలయేరు మన మనస్సుని తనలా నిర్మలంగా ఉంచుకోమంటోంది. ఆకాశంలో ఎగిరే కొంగలు కలిసి జీవించమంటున్నాయి. ప్రకృతే మనకు పాఠాలు నేర్పుతోందంటున్న పాట, భక్త తుకారం చిత్రంలో ఘంటసాల పాడిన పాట, సంగీతం పి. ఆదినారాయణరావు, ఈ పాట రచన వి. టూరి.

ఆకుపచ్చని బాహువుల్లో, చుట్టుకొమ్మల అంచుల్లో పరవశించి గోలపెట్టే పిట్టల పాటలు ఎంతో మధురం. కోయిలపాటే కాదు, పాలపిట్ట కూతకీ మామిడిపూత వస్తుందంటారు కవులు. ఓ పక్క చిలిపి చిరుగాలి, అందులో గిలిగింతల ఘుమఘుమలు. తలుపులెక్కడాగుతాయి? పైరుపాట, మొయిలు నాట్యం, ఒంటి పరవశం, సిగ్గుదొంతర, వెరసి, వయసు భ్రమ. పిడుగురాముడి చిత్రంలో ఈ పాట వినండి. గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం టివీరాజు, తోటకూర వెంకటరాజు.

మాట అర్థం రెండూ వేరే, రెండూ కలిస్తేనే అర్థం పరమార్థం. రెండింటి కలయికే కాదు, రెండింటి మధ్య కలహం కూడా ఒక పరమార్థానికే. ఎలాగంటారా, ప్రణయ కలహం అదేగా. భీకరంగా ఎదురై మెరుపులా కొట్టుకుని ఉరిమేసిన మబ్బుల రెండు హృదయాలు కొట్టుకుని పేచీపడి రాజీకొచ్చేస్తే ఆ నాలుగు కళ్ళు ఒకే చోట చూస్తాయిట. ఆ నాలుగు కాళ్ళు ఏడడుగులు వేస్తాయిట. ఐదవతనం కోసం ఆరో ప్రాణంగా ఒకరికొకరు ఏడడుగులు ఏడు జన్మలు వేస్తూ ఎదురుచూస్తూ పాడుకుంటే దేశోద్ధారకుల చిత్రంలో ఘంటసాల పి. సుశీల.

మనసు మూగదైనా దానికి భాషుంటే అది మౌనం. మనసు కనే కళలు, కార్చే కన్నీరు, కొన్ని వలపులు, మరికొన్ని వగపులు ఈ జగన్నాటక రంగంలో తెగిపడిన పతంగంలా ఎంత ఎగిరినా ఎంత రగిలినా మిగిలేది బూడిదలా అని అందరికీ తెలుసు. మనసుక కోరికల పుట్ట అదొక వల, గతం భవిష్యత్తు మధ్య ఊగే ఊహల ఊయల మనస్సు. ఉన్నది వద్దని లేనిది కావాలనే ఆ మనసు మాయల దయ్యం గురించిన ఈ పాట వినండి. గుప్పిడి మనసు చిత్రంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన పాట. గీతరచన ఆచార్య ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

విడిపోకపోవటమంటే కలిసి ఉండటం కాదు, కలిసిపోయి విడదీయలేనట్టుగా ఉండటం. అలా ఉండగలగటమే తీయని కళ. అది ఒక వరం, కలవరం. సూర్యాస్తమయం, నీడల నిగిషణలు చెక్కటం అయిపోగానే, చంద్రోదయం ఉన్నట్టుగానే పెంచిన మమకారం వదిలేలోపే పంచుకునే అనురాగం చేతికందుతుంది. చుట్టూ నీలాకాశం, మమతే గూడు, పూవే తోడు. అలా తీయని కళలకంటూ మలుపులు లేని వలపుతో, మెలికలు లేని బ్రతుకులో ప్రేమ ప్రయాణం సాగిపోతే అలీబాబా 49 చిత్రంలో ఘంటసాల పి సుశీలా పాడిన పాట. గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు.

తాను తనతో కలిసి వెళ్లాలంటే భయపెట్టటమూ భయపడేలా చేయటమూ, ఒంటరిగా వద్దు కలిసిపోదామనంటూ దానికో కథా కమామేషు అల్లేస్తారు. ఆ ప్రయాణానికి మధుర కలహం కారణం కావచ్చు, నిద్రపట్టిన నడకైనా కావచ్చు. మనం మేలుకుంటే స్వప్నం పడుకుంటుంది కదా, మనం పడుకుంటే మన స్వప్నం మేలుకుంటుంది. కాని ప్రేమలో మటుకు మెలుకులో స్వప్నాలుంటాయి, స్వప్నంలోనే లాలింపులుంటాయి, కవ్వింపులుంటాయి అంటున్నారు కవులు. అంటే అంటారు గాని ఆ దూర వయస్సులోనే కదా దోబుచులాటలు. ఆ ఆటలు ఆడేది ఇద్దరే కాదు, రెండు హృదయాలు. అవి దొరికేది అవతలవారి హృదయంలోనే. ఇంకేం చందమామ వెన్నెలరై ఉండనే ఉంటాయి పాట పాడుకునేందుకు. బంగారు తిమ్మరాజు చిత్రంలో కేజే జేసుదాస్ పాడిన పాట.

ఊహ చెప్పి ఊసులు వింటే మనస్సు నసపెడుతూ గుసగుసలాడుతుంది. ఆ మనస్సు నస వినగలిగే సమయం దొరకాలే కాని హృదయం ఊగిసలాడిపోతుంది. వద్దు అంటే వినదు, తలుపులు వదలవు. కలలో ఇలలో అదే తొలి ప్రేమ. ఆఖరికి ఊపిరి తీయాలన్నా అనుమతి అవసరం. ఆకాశమంత మల్లి పందిరి, భూదేవంత పెళ్లిపీట. పెళ్లి పెద్దయితే సాక్షాత్తు చంద్రుడే. మరి అది పాటగా మారితే బందిపోటు చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట. గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు.

తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.

0: जरूर सुनिए पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे और प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు నీ వివిధ భారతి 102.8 మెగా

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 11:10 ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.